గణనాథ పూజకు కరిక పోతలు రావే గణనాథ పూజకు ఇంతకంటెను తీనులయ్యేది నరుము కావు కావు మటంతు కాకి వేడగలేదే కావు కావు మటంతు కాకి వేడుటలేదే ఇంతకంటే నిగృహితమయ్యే

அம்மாயனின் அருச தேலேக இந்த கண்டனின் பல

0: മാനവത്വം കോൺ പോയി മനുഷ്യനിക്കുകയു മാനവത്വം കോൺ പോയി
1: A tiny, insignificant blade of grass spontaneously reaches out
2: for the worship
1: of Gananatha,
2: Ganapati. In comparison,
1: man
2: is nowhere.
1: The crow,
2: crows,
1: caw,
2: caw,
1: in a pitiable way, by way of calling out for protection and help. In comparison, man appears to be meaner than the crow. The tiny newborn calf, as it is let out into the world, spontaneously cries out for the mother,
2: Amba, Amba.
1: Here again, man utterly fails in comparison with the feelings that the calf evokes. The parrot screeches,
2: Rama,
1: Rama. Compare this with what man does. And he is certainly lower in his behavior than the parrot. It would appear as if the beasts and animals are better after all in comparison with man. What is the use of having mastered the forces of nature, of having gained knowledge seemingly without limits? The basic essence of human life has been lost. Being humane is nowhere to be found. What we have instead is man standing, man for an external appearance. What else can I communicate to you in this manner?
3: Prema Swarupula.
1: Embodiment of love.
3: ప్రపంచములో ప్రతి జీవికి ఆహారం అవసరం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ ఫామ్ నీడ్ ఫుడ్.
3: జీవిత అవసరాలలో అత్యంత ప్రధానమైనటువంటిది అన్నం.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్లీ నెసెసిటీ ఫుడ్ టేక్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్.
3: కేవలము అన్నం ఉండినంత మాత్రమున మానవుడు తృప్తి పడడు.
1: మ్యూర్లీ హ్యావింగ్ ఫుడ్ డస్ నాట్ సాటిస్ఫై మ్యాన్.
3: కడుపు నిండినంత మాత్రమున మనసు నిండదు, జీవితము పండదు.
1: బై మ్యూర్లీ ఫిల్లింగ్ ద స్టమక్ ద మైండ్ డస్ నాట్ రీచ్ ఎ స్టేట్ ఆఫ్ కంటెంట్.
3: కడుపు నిండిన తర్వాత కాలమును వ్యర్థము చేయటము మానవునికి ఇష్టము లేదు.
1: After filling his stomach, man does not want to waste his time.
3: Tindini tini tiragadaniki prayatnistadu.
1: Having eaten, he wants to go around, move about.
3: Deenito paatu panini prarambhistadu.
1: Alongside, he starts getting into his work.
3: Ee panini prarambhinchinappudu దేనికోసం ఈ పని చేస్తున్నాను, ఎందుకోసం, ఏమి చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను అనేటువంటి విషయాలను విచర్చిస్తాడు.
1: As he gets into his work, he starts asking the questions. For what purpose am I doing this? Why am I doing it? And how am I doing it?
3: మానవుడు ప్రతి పని కూడాను చేయుటకు పూర్వము ఏమి చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను అనేటువంటి మూడు ప్రధానమైనటువంటి ప్రశ్నలు తనలో తాను వేసుకోవాలి.
1: Before embarking on any venture, an individual should ask these three questions. For what purpose? To what end? And why? And the how of it.
3: ఈ పనిలో ఈ విచారణలో తేలినటువంటి ఒక మంచిని తాను విశ్వసిస్తాడు.
1: After processing this in this manner, he comes to know the essence, the result, and what fruits he could get.
3: విశ్వసించినటువంటి యొక్క మంచిని పెంచుకుంటాడు.
1: And once he has this conviction in what he is doing, he tries to further it.
3: పెంచుకున్నటువంటి మంచిని 10 మందికి పంచుతాడు.
1: This good that has come to him, thus he shares it with others.
3: 10 మందితో పాటు తాను కూడాను ఆచరిస్తాడు.
1: And along with the other 10, he also tries to experience, to put it into practice.
3: ఆచరించటం చేతనే ఆనందం అందుకుంటాడు.
1: As a result, he secures ananda or happiness.
3: యేతవాతా అన్నముతో ప్రారంభమైనటువంటి యొక్క మానవుని యొక్క కర్తవ్యము ఆనందముతో అంత్యమవుతుండాలి.
1: All said and done, here we have, starting with the idea of food, the end product is ananda or happiness.
3: అయితే ఇందులో అన్నము ప్రధానమా ఆనందము ప్రధానమా?
1: So here, what is more important, food or ananda?
3: అన్నము మొదలుకొని ఆనందము చేరు వరకు తాను గడిపినటువంటి ప్రతి విషయం కూడాను ఒక్కొక్క సోపానముగా అభివృద్ధిగంచి ఆనందములో ప్రవేశించినాడు కనుక ఒక్కొక్క ఇంచి ఒక్కొక్క విషయము ఒక్కొక్క ప్రవర్తన ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క అనుష్ఠానము అన్ని కూడాను ప్రధానమనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతుంది.
1: Right from the time he has started out with a search for food, till such time as he secures this ananda, he has been proceeding from one stepping stone to another, starting with trying to think about the thing, how he would try to put it into practice, the thought processes that go with it, and finally his own experiencing it.
3: Sarvam panchabhutani.
1: Everything is made up of the five elements.
3: పంచభూతముల రహితమైనటువంటి యొక్క అణువు కూడాను ప్రపంచం నందు కానరాదు.
1: Devoid of these five elements, you can't trace even the tiny atom.
3: ప్రతి అణువు నందు కూడాను పంచభూతము మిళితమై ఉన్నది.
1: Every atom has these five elements.
3: అయితే ఈ పంచభూతములు ఏమిటి?
1: What are these five elements?
3: ఆకాశము,
1: the sky,
3: గాలి,
1: wind,
3: అగ్ని,
1: fire,
3: నీరు,
1: water,
3: పృథ్వీ,
1: and earth.
3: వీటిని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని పిలుస్తూ వచ్చారు.
1: These have also been called sound, touch, form, taste, and smell.
3: అయితే ఈ పంచభూతములు కేవలము మానవ దృష్టిలో ఒక విధమైనటువంటి యొక్క పరికరములుగాను ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క సహజ లక్షణములుగాను మనం విశ్వసిస్తున్నాము.
1: But then we try to look upon these as natural things, things which have come in their own way, and we take them for granted.
3: ఇవి ప్రకృతి యొక్క సహజ ప్రభావములని కూడాను చెప్పుతున్నాము.
1: We also look upon them as natural manifestations of this creation.
3: ఇది సరియైనటువంటి విచారణ కాదు.
1: This is not the correct attitude to have.
3: దీనికి అంతరాత్మతో కూడినటువంటి ఆధ్యాత్మికం కూడాను మిళితమై ఉన్నది.
1: Deep within lies the undercurrent of the spiritual element in these.
3: ఆకాశము,
1: లైక్ ద స్కై,
3: దీనిని కేవలం విజ్ఞానస్తులు శబ్దమునకు మూలాధారమని కూడాను చెబుతూ వచ్చారు.
1: ద సైంటిస్ట్ లుక్ అపాన్ ద స్కై యాజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ సౌండ్.
3: ఇది అనంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ లిమిట్లెస్.
3: ఇది అగమ్యమైనటువంటిది.
1: Beyond one's comprehension.
3: దీనికి మరొకటి ప్రమాణముగా నిరూపించుటకు వీలు కాదు కనుక అప్రమాణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్కంపారబుల్, కెనాట్ బి కంపేర్డ్ విత్ ఎనీథింగ్ ఎల్స్.
3: ఇట్టి ఆకాశమునకు ఆధ్యాత్మిక చిత్తమునందు జ్యోతి అని పిలిచబడుతూ వచ్చింది.
1: ఇన్ ద స్పిరిచువల్ డొమైన్ దిస్ ఆకాశ ఆఫ్ స్కై ఈస్ రిఫర్డ్ టు యాజ్ ద జ్యోతి.
3: ఈ జ్యోతి కూడాను అఖండమైనటువంటి జ్యోతి.
1: దిస్ జ్యోతి ఆఫ్ ఫ్లేమ్ ఈజ్ a glorious one, splendor,
3: anantamainatunti jyoti,
1: and without an end,
3: arani jyoti,
1: something which cannot
3: be arani jyoti,
1: which cannot be diminished,
3: adwaita jyoti,
1: without a second.
3: Kanukane ee jyoti tattamu kudanu nirantaram kudanu jagattunaku మంగళత్వాన్ని అందిస్తూ వచ్చింది.
4: సో దిస్ జ్యోతి ఆఫ్ ఫ్లేమ్, ది ఎటర్నల్ వన్, కన్ఫర్స్ ఆస్పీషియస్నెస్ ఆన్ బీయింగ్స్.
3: ఇది సదా ఉండునటువంటిది కనుక, మంగళత్వాన్ని అనుగ్రహించేటువంటిది కనుక దీనికి సదా శివం అని పేరు పెట్టారు.
4: This is something which lasts forever. This is something which confers on you auspiciousness. So it is called Sadashiva.
3: Sadashiva managa, idi nirantaram kudanu mangalatvanni prakrutiki anugrahinchetundani deeni yokka artham.
4: Sadashiva would also mean that which confers auspiciousness every second to this earth or this creation, the world.
3: Kanuka akashamunu kevalamu oka shabdamunaku guri ayinatundi, శబ్దమునకు ఆధారమైనటువంటిది అని మాత్రమే మనం విశ్వసించరాదు. ఆకాశం అనగా జ్యోతిర్మయమైనటువంటి యొక్క సదాశివతత్వం అని కూడాను ఆధ్యాత్మిక మార్గమునందు విశ్వసిస్తూ వచ్చారు.
4: సో వీ షుడ్ నాట్ గో బై ద వరల్డ్లీ ఇంటర్ప్రిటేషన్ గివెన్ టు ద స్కై యాజ్ ద సోర్స్ ఆఫ్ సౌండ్ అండ్ దట్ విచ్ సస్టెయిన్స్ ఇట్. రాదర్ వీ షుడ్ లుక్ అపాన్ ఇట్ ఇన్ ద స్పిరిచువల్ పాలెన్స్ యాజ్ దిస్ ఎటర్నల్ ఫ్లేమ్, ద ఎఫల్జెంట్ వన్, సదాశివ.
3: ఇక రెండవది వాయు.
4: ద సెకండ్ వన్ ఇస్ విండ్.
3: ఈ గాలి అనేటువంటిది ప్రతి ప్రాణి ఎందు కూడాను, ప్రతి అణువునందు కూడాను సర్వత్రా నిండి ఉంటున్నది.
4: దిస్ విండ్ ఆఫ్ ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
3: ఈ గాలిని జీవుడని కూడాను చెప్పుతూ వచ్చారు.
4: దిస్ విండ్ ఇస్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ జీవ.
3: జీవమునందు గాలి ఉండినంత వరకు ఇది ప్రాణము అని భావిస్తూ వచ్చారు.
4: So long as this air is present in the jiva, it is referred to as a life or prana.
3: గాలిలో ప్రాణము అంతర్భూతమై ఉంటుంటది.
4: In this air, this prana or life is present.
3: దీనిని విజ్ఞానస్తులు ఆక్సిజన్ అని చెప్తూ వచ్చారు.
4: The scientists refer to this as oxygen.
3: ఇట్టి గాలి దేహమునందు ఉండినంత వరకే ఇది మంగళంగా ప్రాణిస్తుంది.
4: So long as this oxygen is present in the body, there is this life given to this body and it has all the exhibits.
3: ఈ గాలి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే అమంగళ స్వరూపాన్ని ధరిస్తుంది.
4: It connotes auspiciousness. As soon as this oxygen is removed, it becomes a corpse.
3: గాలి దేహమునందు ఉండినంత వరకును శివం అని అనిపిస్తుంది.
4: So long as this air is present in the body, it is referred to as శివం.
3: గాలి దేహమును వీడిన తక్షణమే శవం అని అనిపిస్తుంది.
4: As soon as this wind leaves this body, it becomes a mere corpse.
3: ఈ వినిపించుటకు అనిపించుటకు గాలియే ప్రధానమైనటువంటిది.
4: సో ఇట్ ఈస్ దిస్ ఎయిర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈదర్ డిస్క్రిప్షన్ గివెన్ టు దిస్ బాడీ.
3: కనుకనే గాలిని జీవమని పేర్కొన్నారు.
4: సో దిస్ విండ్ హెస్ బిన్ లైకెన్ టు లైఫ్.
3: గాలి అనగా జీవుడు అని.
4: సో దిస్ విండ్ ఆఫ్ ఎయిర్ మీన్స్ జీవ.
3: ఇట్టి మంగళముతో కూడినటువంటి అనగా శాశ్వతమైనటువంటిది కాదు కనుకనే మంగళంతో కూడినటువంటి యొక్క జీవతత్వం కనుక దీనికి శివం అని పేరు పెట్టారు.
4: నౌ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ లాస్టింగ్ అండ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ పర్మనెంట్ ఆస్పీషియస్నెస్ అసోసియేటెడ్ విత్ ఇట్. నెవర్దలెస్ ఇట్స్ కాల్డ్ శివం.
3: శివుడనగా మంగళ స్వరూపుడు.
4: శివ హియర్ మీన్స్ ఆస్పీషియస్నెస్ ఇట్ సెల్ఫ్.
3: ఇంకా మూడవది అయినటువంటి అగ్ని.
4: థర్డ్ వన్ ఈస్ ద ఫైర్.
3: ఇది తేజస్సుతో కూడినటువంటిది.
4: సో దిస్ ఇస్ ఎ రేడియంట్ వన్.
3: అగ్ని ఎక్కడో దూరముగా ఉండినప్పుడే మనకు అమితమైనటువంటి భయం కలుగుతుంది.
4: ఈవెన్ ఇఫ్ దిస్ ఫైర్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ us, we are given to a state of fear.
3: ఇది మహా రౌద్రాన్ని నిరూపిస్తుంది.
4: దిస్ కుడ్ ఎగ్జిబిట్ ఎ గ్రేట్ డీల్ ఆర్ ఎగ్జైటింగ్
3: ప్రమాదాన్ని కలిగిస్తుంది.
4: ఇట్ కుడ్ ఆల్సో కాజ్ హార్మ్ అండ్ డేంజర్.
3: ఇలాంటి పరిస్థితి యందు మన ఎందే ఉండిని ప్రకాశించుతున్నటువంటి ఈ అగ్ని యొక్క తత్వాన్ని మనము అతి జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి వస్తుంది.
4: When this is the nature of fire, this fire which is within us has to be fostered and taken care of in a proper way.
3: ఈ అగ్నియే అగ్నికి తేజస్సు అని కూడాను పేరు పెట్టు వచ్చారు.
4: This fire is also called tejas, this effulgence.
3: ఈ తేజస్సుని విజ్ఞాన శాస్త్రం నందు ఎనర్జీ అని చెప్తూ వచ్చారు.
4: In science, this tejas or effulgence is referred to as energy.
3: ఈ ఎనర్జీ లేనటువంటి పదార్థం జగత్తు నందు కానరాదు.
4: You can't trace a substance without energy in this world.
3: ఈ తేజస్సే లేనినప్పుడు జీవితమే ఉండదు.
4: And without this effulgence, there is no life.
3: ఎనర్జీ వీడినటువంటి యొక్క పదార్థం ఏ విధమైనటువంటి యొక్క నిరుపయోగం అవుతుందో అదే విధముగాని ఈ తేజస్సు వీడినటువంటి యొక్క జీవతత్వం కూడాను ఒక నిరుపయోగం అవుతుంది.
4: Just as a substance without energy is useless, so is the jeevatattva useless without this component of Tejas or effulgence.
3: Aite idi kudanu energy aneetvanti Tejas aneetvanti kramakramena maarpu chendutu vastundi.
4: But even this component of energy is subject to changes gradually.
3: Ee maarpu chendi తిరిగి మరొక స్వరూపాన్ని ధరిస్తూ వస్తుంటాడు.
4: Through the process of change, it takes up another form.
3: ఇది తేజస్సు యొక్క సహజ లక్షణం.
4: Now this is a natural attribute of this effulgence of radiance.
3: కనుక తేజస్ స్వరూపుడైనటువంటి భయమును కొల్పేటువంటి భయమును కలిగించేటువంటి ఈ అగ్నికి రుద్రుడు అని పేరు పెట్టి వచ్చాడు.
4: That is why this fire, which has got this form of effulgence of radiance, which also excites a sense of fear and anxiety in us, is called Rudra.
3: ఈ రుద్రత్వం అనగా కేవలము జీవిత తత్వాన్ని కొంతవరకు మార్పు చేసేటువంటిది.
4: సో దిస్ రుద్ర హియర్ వుడ్ ఇంప్లై దట్ దేర్ ఇస్ బౌండ్ టు బి చేంజ్ ఇన్ దిస్ లైఫ్ ఫార్మ్ ఆఫ్ ఆర్.
3: ఇది దేహతత్వాన్ని కూడాను మార్పు కావించేటువంటిది.
4: ఇట్ ఆల్సో కాజెస్ ఎ చేంజ్ ఇన్ ద బాడీలీ ఆస్పెక్ట్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్.
3: కనుకనే ఇతను రుద్రభూమి నివాసి అని కూడాను ఒక పేరు.
4: దట్స్ వై ఇట్స్ ఆల్సో కాల్డ్ రుద్రభూమి నివాసి, వన్ హూ రిసైడ్స్ ఆన్ దిస్ రుద్రభూమి.
3: కనుకనే ఇతని ఈశ్వరుడైనప్పటికీ రుద్రుడు అని పేరు పెడుతూ వచ్చారు అగ్నికి.
4: సో దిస్ ఫైర్ ఇస్ గివెన్ ద నేమ్ రుద్ర, దో ఇస్ ఇట్ ఈశ్వర.
3: ఇతను జీవతత్వముతో కూడినటువంటి వాడు.
4: హీ ఇస్ వన్ హూస్ పార్ట్ ఆఫ్ ద జీవతత్వ, ద లైఫ్ ఫార్మ్.
3: జీవమును స్వీకరించేటువంటి వాడు,
4: వన్ హూ రిసీవ్స్ దిస్ జీవ.
3: జీవమును పాలించేటువంటి వాడు,
4: వన్ హూ సస్టైన్స్ దిస్ జీవ.
3: జీవంలో లీనమయ్యేటువంటి వాడు,
4: వన్ హూ బికమ్ పార్ట్ ఆఫ్ ద జీవ.
3: లీనం చేసుకునేటువంటి వాడు,
4: వన్ హూ మేక్ ద జీవ పార్ట్ ఆఫ్ హింసెల్ఫ్.
3: కనుకనే రుద్రుడు అని తనకి ఒక పేరు పెట్టారు.
4: దట్స్ వై ఇట్స్ కాల్డ్ రుద్ర.
3: ఇంకా నాలుగవది జలము.
4: ద ఫోర్త్ వన్ ఈస్ వాటర్.
3: ఈ జలము సర్వవ్యాపకమైనటువంటిది.
4: దిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
3: మనకు కనిపించినా కనిపించకపోయినా కూడాను పృథ్వీ అందు సర్వత్రా కూడా ఉండేటువంటిది ఈ జలం.
4: వీ మైట్ సీ ఇట్, వీ మైట్ నాట్ సీ ఇట్, బట్ వాటర్ ఇస్ టు బి ఫౌండ్ ఎవ్రీవేర్ ఆన్ దిస్ ఎర్త్.
3: కొంతమంది పైభాగమునందు దర్శించవచ్చును, మరికొంతమంది అట్టడుగున దర్శించవచ్చును.
4: సమ్ మైట్ లుక్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, సమ్ మైట్ లుక్ డీప్ విత్ ఇన్ ద ఎర్త్.
3: జలము లేనటువంటి స్థానము జగత్తు కానరాదు.
4: యూ కాంట్ ఫైండ్ ఎ స్పాట్ ఆన్ దిస్ ఎర్త్ వితౌట్ వాటర్.
3: కనుకనే ఇది సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క విష్ణుత్వమునకు పోల్చుకుంటూ వచ్చారు.
4: దట్స్ వై దిస్ వాటర్ హస్ బీన్ లైకెన్ టు ది నేచర్ ఆఫ్ విష్ణు, పర్మియేటింగ్ ఆల్ థింగ్స్ ఎవ్రీవేర్. ద ఫోర్త్ వన్ ఈస్ వాటర్.
3: ఈ జలము సర్వవ్యాపకమైనటువంటిది.
4: దిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
3: మనకు కనిపించినా కనిపించకపోయినా కూడాను

0: That's why this water has been likened to the nature of Vishnu, permeating all things everywhere.
1: Vishnuttam anaga sarva vyapakatvam ani deeniki artham.
0: Vishnu is that which is present everywhere.
1: Inka aidavadi ainatundi prithvi.
0: The fifth one is the earth.
1: Prithvi anaga samasta padarthamulakunu janmamunu chekurchinatundi.
0: Prithvi or earth is that which fills everything with life, with birth.
1: Kevalamu mrunmayamainatundi yokka భూమిగా గోచరిస్తూ వచ్చింది.
0: నౌ వెన్ యు లుక్ అట్ ఇట్ ఇట్ వుడ్ అపియర్ యాజ్ ఇఫ్ ఇట్స్ అన్ ఇనర్ట్ మాస్.
1: ఈ మృన్మయమునే ఆధ్యాత్మికులు చిన్మయము అని పిలుస్తూ వచ్చారు.
0: అండ్ దిస్ విచ్ ఇస్ దిస్ లైఫ్లెస్ అపరెంట్లీ ది స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ ఆధ్యాత్మిక.
1: ఈ ప్రకృతి యందే పర్వతములు పెరుగుతూ వచ్చాయి.
0: ఇన్ దిస్ ఎర్త్ అగైన్ యు హ్యావ్ అదర్ ఫార్మ్స్ కమింగ్ ఇన్ టు ప్లే.
1: అడవులు మలుస్తూ వచ్చాయి.
0: Like the jungles, and these jungles have been growing. The
1: nadulu pravahistu vachayi,
0: rivers have been flowing,
1: jeevaratulu abhrudiga avutu vachayi,
0: and different life forms have taken shape.
1: Jeevulanni kuda indulo sancharistu vachayi,
0: and all life forms move about on this earth.
1: Shilamayamainatundi parvatamulu,
0: now the solid forms of the mountains in earth.
1: Kashtamayamainatundi vrikshamulu,
0: and trees made of wood.
1: Mrunmayamainatundi prakruti,
0: and the earth which also exhibits
1: life forms. Manmayamainatundi dehamu,
0: the body which is of flesh.
1: Jalamayamainatundi yokka samudramu,
0: and water which fills the rivers.
1: Sarvamunakunu mooladharamainatundi ee prakruti,
0: rivers and the oceans. This earth is the basis.
1: Sarvamunu srishtimpajesetundi prakruti,
0: it is this earth which gives rise to all these.
1: Sarvamunu cherchukuneetundi prakruti,
0: it is the earth which takes it upon itself all.
1: Sarvamunu moyunadi prakruti,
0: it is that which bears the burden of all these.
1: కనుక సృష్టికి ఇది ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం కనుకని దీనికి బ్రహ్మ అని పేరు పెట్టారు.
0: సో దిస్ ఎర్త్ ఇస్ అట్ ద వెరీ బేసిస్ ఆఫ్ దిస్ వాస్ట్ క్రియేషన్, సో ఇట్ ఇస్ కాల్డ్ బ్రహ్మ.
1: కనుక పంచభూతములు కూడాను కేవలము ఒక భూతములుగా, ఒక వస్తువులుగా, సహజ స్వరూపాలుగా మనం భావించరాదు.
0: సో దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ షుడ్ నాట్ బి లుక్డ్ అపాన్ యాజ్ మియర్ థింగ్స్, యాజ్ థింగ్స్ విచ్ ఆర్ హావింగ్ ఏ ఫామ్.
1: ఆకాశము సదాశివుడు.
0: సో ద స్కై ఈజ్ సదాశివ.
1: వాయువు శివుడు.
0: అండ్ వాయు ఇస్ శివ.
1: అగ్ని రుద్రుడు.
0: ఫైర్ ఇస్ రుద్ర.
1: జీవుడు విష్ణువు.
0: జీవ ఇస్ విష్ణు.
1: జలము విష్ణువు.
0: వాటర్ ఇస్ విష్ణు.
1: ప్రకృతి బ్రహ్మ.
0: అండ్ ప్రకృతి ఆఫ్ దిస్ ఎర్త్ ఇస్ బ్రహ్మ.
1: ఈ పంచస్వరూపమైనటువంటి పరమాత్మని సర్వత్రా పంచభూతాని అని పేర్కొంటూ వచ్చింది భగవద్గీత.
0: సో హియర్ యూ హ్యావ్ వాట్ ద భగవద్గీత హ్యాస్ టు సే. ది పరమాత్మ టేకింగ్ ద form and shape of these five elements.
1: Itti rahasyamunu gurtinchukonalenatundi vyaktulu bhutamulu bhutamuluga bhavinchi taanu kudano andulo bhutamulo oka bhutanga raanistu vachadu.
0: There are those individuals who do not know the inner significance of these elements. They would also regard themselves as part of the five elements.
1: Kaani ee naati bhutamulu preta pichatamuluga roopanduttu vastunnayi.
0: But today's bhutas are elements, are these demons who are cropping up.
1: భూతములకు ఉండవలసినటువంటి సగుణములు లేకుండా పోతున్నాయి.
0: బట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అట్ ప్రెసెంట్ డు నాట్ హ్యావ్ ద క్వాలిటీ దట్ దే షుడ్ హ్యావ్.
1: భూతములు ప్రవర్తించినటువంటి సుగుణములు అతలో పెంచుకోలేకపోతున్నారు.
0: అండ్ వన్ డస్ నాట్ ఫాస్టర్ ది గుడ్ టెండెన్సీస్ అండ్ ట్రైట్స్ విత్ ఇన్ వన్ సెల్ఫ్.
1: సగుణమై
0: దే షుడ్ బి గుడ్,
1: సుగుణమై
0: అండ్ హావింగ్ గుడ్ క్వాలిటీ.
1: సుశ్యాప్తి గావించవలసినటువంటి మానవత్వము,
0: దట్ విచ్ హ్యాస్ టు గో టు ఆల్ పార్ట్స్, that is mankind.
1: Nirmanaatmakam cheyavalsinatundi manavattamu,
0: one which should foster and nourish.
1: Nirmoola margamulanu anusaristunnayi.
0: Today it is taking ways of destruction.
1: Kanukane manavattam anetundidi kolpovatam chetani ee divyattam anetundidi danini artham chesukolenatundi vyartha jeevithanni gadukutunnaru.
0: So today we have lost track of what is contained in a true human nature, and as a result destruction and disaster are very much rampant.
1: Prati vishayamunandunu ఒక అంతరార్థం ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ లిటిల్ థింగ్ దేర్ ఇస్ అ డీపర్ సిగ్నిఫికెన్స్.
1: అంతరార్థం లేనిటువంటి యొక్క పదములు మనకు కానరావు.
0: వీ కెనాట్ థింక్ ఆఫ్ ఎ వర్డ్ వితౌట్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: రామాయణమునందు రావణుడు కలడు.
0: ఇన్ రామాయణ దేర్ ఇస్ దిస్ రావణ.
1: ఈ రావణునకు 10 శిరస్సులు.
0: దిస్ రావణ ఇస్ క్రెడిటెడ్ విత్ 10 హెడ్స్.
1: దశకంఠుడు అని పేరు.
0: హీఈస్ ఆల్సో నోన్ యాజ్ ద 10 హెడెడ్ వన్.
1: ఈ విషయమును ఈనాటి వైజ్ఞానికులు విన్నప్పుడు హాస్యాస్పదంగా భావిస్తారు.
0: టుడే సైంటిస్ట్ రిడిక్యూల్ సచ్ ఎ నోషన్.
1: 10 తలలు కలిగినటువంటి ఒక మనిషి జగత్తునందు ఉండునా అనేటువంటి విషయాన్ని

0: వాళ్ళు కొంతవరకును తర్క వితర్కాలతో కాలం వ్యర్థం చేస్తారు.
1: They would start debating in a futile way as to how is it possible in this world for a 10-headed creature to live.
0: పది తల మనిషి అసాధ్యము, జన్మించటమే వీలు కాదని కూడా నిర్ణయం చేసుకుంటారు.
1: They would also determine it's impossible for a 10-headed being to take birth.
0: అయితే ఈ పది తలలకు కూడా అంతరార్థములు లేకపోలేదు.
1: But then there is a significance attached to these 10 heads.
0: ఈ పది తలలు ఏమిటి?
1: What are these 10 heads?
0: కామ,
1: క్రోధ or anger,
0: లోభ
1: or being miserly,
0: మోహ
1: desire,
0: మదము
1: pride,
0: మత్సరము
1: sense of seeking revenge,
0: మనసు
1: mind,
0: బుద్ధి
1: intellect,
0: చిత్తము
1: heart,
0: అహంకారము
1: ego.
0: ఈ పది తలలు ఈ పది స్వరూపంలో ఉంటున్నాయి.
1: These are the 10 heads that are described thus.
0: ఈ గుణములతో కూడినటువంటి యొక్క స్వరూపమే రావణుడు.
1: Ravana is one who has all these qualities.
0: ప్రత్యేకించి మానవత్వానికి విరుద్ధమైన స్వరూపాన్ని ధరించినటువంటి వాడు కాదు.
1: He is not one who has taken a form which is contradictory to the existing prevailing.
0: యవని యందు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములతో కూడినటువంటి మనోబుద్ధి చిత్త అహంకారములు ఉన్నవో వారందరూ కూడాను రావణులే.
1: All those individuals who have these 10 qualities in them are like Ravana. They are verily Ravana.
0: అయితే ఇట్టి రావణ యందు కూడాను ఒక ఆధ్యాత్మిక చిత్తం ఉంటుండాలి.
1: But even in such a Ravana, there is the yearning for the spiritual aspect of existence.
0: భగవంతుని చింతిస్తున్నాడు.
1: He would think of God.
0: నిరంతరము ఆరాధిస్తున్నాడు.
1: All the while he worships God.
0: ప్రదక్షిణ సలపుతున్నాడు.
1: Circumambulate.
0: పూజలు చేస్తున్నాడు.
1: Does puja.
0: కానీ బలవత్తరమైన యొక్క గుణములు అతనిని అనేక విధముల పెడమార్గంలో నడిపింప చేస్తున్నాయి.
1: But these bad qualities of his tend to be more dominant and lead him astray.
0: కనుక తన ఎందున్నటువంటి యొక్క ఆత్మారాముడు తనను అనుగ్రహించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తాడు.
1: సో సచ్ ఎన్ ఇండివిజువల్ హీ నోస్ దట్ దేర్ ఇస్ దిస్ ఆత్మారామ వితిన్ హిమ్ అండ్ హీ వుడ్ లైక్ టు సెక్యూర్ దిస్ ఆత్మారామ
0: సద్గుణముల చేత అతనికి అనేక విధములుగా కూడాను సంబోధన చేస్తాడు.
1: అండ్ త్రూ దిస్ త్రూ మీన్స్ ద వేస్ అండ్ మీన్స్ ఆఫ్ కండక్టింగ్ వన్ సెల్ఫ్
0: సద్బోధన చేస్తాడు.
1: హీఈస్ ప్రీచ్డ్
0: కానీ బోధలు వినున్నంత వరకు మాత్రమే అవి హాయిగా స్థాయిగా పవిత్రంగా గోచరిస్తాయి.
1: బట్ ఓన్లీ సో లాంగ్ యాజ్ యూ లిసన్ టు దీస్ ప్రీచింగ్స్ యూ డిరైవ్ ఎ డిగ్రీ ఆఫ్ కంఫర్ట్ అండ్ జాయ్ అండ్ సెరెనిటీ.
0: మరి కొంతసేపు అయ్యేటప్పటికీ తిరిగి బలవత్తరమైనటువంటి యొక్క ఈ దుర్గుణములు అతన్ని బాధిస్తాయి.
1: ఆఫ్టర్ ఎ వైల్ దీస్ ఆల్ పవర్ఫుల్ ఈవిల్ ట్రెయిట్స్ అఫ్లిక్ట్ హిమ్.
0: కనుకనే రాములు ఒక్కొక్క శిరస్సును ఒక్కొక్క శిరస్సును ఒక్కొక్క శిరస్సును ఖండిస్తూ వచ్చాడు.
1: దట్ ఇస్ వై రామ వన్ బై వన్ హీ స్టార్టెడ్ పుట్టింగ్ డౌన్ స్టార్టెడ్ నాకింగ్ ఆఫ్ ద హెడ్స్.
0: కట్టకడపటికి మిగిలినటువంటిది అహంకారము.
1: అల్టిమేట్లీ దేర్ వాజ్ ఓన్లీ వన్ లెఫ్ట్ దట్ ఆఫ్ ఈగో.
0: కామ క్రోధ లోభ మోహ మదము మత్సరము మనస్సు బుద్ధి చిత్తము ఈ తొమ్మిదిని కూడాను తృంచివేశాడు.
1: రామ put aside, put down the 9 of these evil
0: tendencies. ఈ తృంచివేయటం కూడాను రావణుని పై ఉండేటువంటి యొక్క అనుగ్రహ ప్రభావమే తప్ప ఆగ్రహం కాదు.
1: This slicing off of the heads is also an act of grace on the part of Rama, not of anger.
0: కట్టకడపటకు మిగిలినటువంటిది అహంకారము.
1: There was only one head left, that of ego.
0: ఈ అహంకారం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where has this come from?
0: లోక సామాన్యముగా కమలము ఎక్కడ పుడుతుందంటే జలములో పుడుతుందని లోకవాడుక.
1: Now in worldly parlance, if a question is asked, where do you get a lotus from, you would say it from a pond.
0: జలమునందు పుట్టినటువంటి యొక్క కమలము జలమునందు పెరుగునటువంటి యొక్క కమలము జలమును చేర్చుకోదు.
1: Now this lotus is born of the water but doesn't become part of the water.
0: ఇక్కడ పంచభూతములలో జలము విష్ణువు అని నిర్ణయం చేశారు.
1: Now over here in these 5 elements we have determined that water is Vishnu.
0: బ్రహ్మ ఎవరు? విష్ణు నాభిలో పుట్టినటువంటి వాడు బ్రహ్మ అన్నారు.
1: హూ ఇస్ బ్రహ్మ? బ్రహ్మ ఇస్ వన్ హూ ఒరిజినేట్స్ అట్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
0: కనుక బ్రహ్మ ప్రకృతి.
1: సో బ్రహ్మ ఇస్ ప్రకృతి.
0: ఈ ప్రకృతి అనేటువంటి యొక్క బ్రహ్మ జలము అనేటువంటి విష్ణువు యొక్క నాభి నుండి పుట్టు వచ్చింది.
1: సో దిస్ బ్రహ్మ ఆఫ్ ప్రకృతి ఈజ్ బాన్ ఆఫ్ ద నావల్ ఆఫ్ దిస్ వాటర్ దట్స్ విష్ణు.
0: ఈ ప్రకృతి అనేటువంటి యొక్క బ్రహ్మ నుండి కూడాను ఒక అహం అనగా నేను నాది నీవు వీడు వాడు అనేటువంటి భేదభావములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: ఆల్సో బోర్న్ అలాంగ్ సైడ్ దిస్ ప్రకృతి ఆఫ్ బ్రహ్మ ఆర్ దీస్ ట్రేట్స్ లైక్ ఐ మైన్ యూ హిమ్ అండ్ సో
0: నేను నేను నేను అనేటువంటి యొక్క అహం కేవలము ఈ ప్రకృతి నుంచి పుట్టినది.
1: సో దిస్ ఐ ఈస్ బోర్న్ ఆఫ్ దిస్ ప్రకృతి.
0: ఈ ప్రకృతి అనగా బ్రహ్మనే కనుక నేను అనేటువంటి అహం కూడాను బ్రహ్మ నుండియే పుట్టినది.
1: సో దిస్ ప్రకృతి ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ. సో దిస్ ఐ ఈజ్ బోర్న్ ఫ్రమ్ దిస్ బ్రహ్మ.
0: సర్వమును బ్రహ్మమైనటువంటి ఒక ఈ తత్వానికి నేను అనేటువంటిది ఒక దైవత్వంగా నిరూపిస్తూ వచ్చారు.
1: సో దిస్ బ్రహ్మ ఈజ్ దాట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ అండ్ యూ హ్యావ్ హియర్ ఎ నేమ్ గివెన్ టు ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
0: కనుక ఈ నేను అనేటువంటి అహం తత్వము బ్రహ్మ నుండియే వచ్చినటువంటిది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకుంటే ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి వికారములను మనం అణగదొక్కుకోవచ్చును.
1: సో వన్స్ వీ నో దట్ దిస్ ఐనెస్ ఇన్ అస్ ఈస్ టు బి ట్రేస్డ్ టు బ్రహ్మ, దెన్ వి వుడ్ నాట్ బి గివెన్ టు డిస్టార్టెడ్ ఐడియా.
0: సామాన్యమైనటువంటి యొక్క భాగవతమునందు కృష్ణుని గురించినటువంటి ఒక చమత్కారం కూడా ఉంటుండాలి.
1: ఇన్ ట్యూన్ విత్ దిస్ దేర్ ఇస్ ఎన్ ఇన్స్టెన్స్ అబౌట్ కృష్ణ ఇన్ ద భాగవత.
0: ఒకనాడు కృష్ణుని తొడపైన పండబెట్టుకుని యశోద కృష్ణునికి కొన్ని కథలు చెబుతూ వస్తుండాలంటే నిద్రించడం చేయడానికి.
1: వన్ డే ఇట్ ఇస్ సెడ్ యశోద వాస్ ట్రైంగ్ టు మేక్ కృష్ణ గో టు స్లీప్. హీ వాస్ రెస్టింగ్ ఆన్ హర్ ల్యాప్
0: కృష్ణ
1: అండ్ వాస్ షీ వాస్ నెగేటింగ్ సమ్ స్టోరీస్ కృష్ణ.
0: ఒకడు నల్లని వాడు ఒకడు తెల్లని వాడు,
1: వన్ వైట్ కాంప్లెక్షన్ వన్,
0: ఒకడు నల్లని వాడు
1: వన్ అ డార్క్ కాంప్లెక్షన్ పర్సన్.
0: వారిద్దరును అన్నదమ్ములంట.
1: ఇట్ ఈస్ సెడ్ బోత్ ఆఫ్ దీస్ వర్ బ్రదర్స్.
0: ఒకడు తెల్లని వాడు

0: ఉన్నదెప్పుడు తానింట ఉండడు, నల్లని వాడెప్పుడు అల్లరి వాడంట.
1: The dark complexion one is never at home, highly mischievous and playing pranks.
0: ఏనాడు ఇంటను ఉండడంట.
1: He is never to be found at his home.
0: ద్వరయు అతడేనట.
1: He claims himself to be the master.
0: ద్వర అతడేనంట దొంగయు అతడంట.
1: Not just this, he also says he is the thief.
0: వెన్న దొంగిలి తినుట ప్రీతి అంట.
1: His form of stealing butter and eating it.
0: అతడెవ్వడో చెప్పు విందాము గోపాల అని యశోదాదేవి అడిగినంట.
1: ఓ గోపాల, లెట్ మీ నో ద ఐడెంటిటీ ఆఫ్ దిస్ పర్సన్. ఐ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ యూ. ఏ క్వశ్చన్ పోజ్ బై యశోద.
0: అతడెవ్వడో చెప్పు గోపాల అని యశోదాదేవి అడిగినంట.
1: ఓ గోపాల, టెల్ మీ హూ దిస్ పర్సన్ ఈజ్. యశోద ఆస్క్ ఆఫ్ కృష్ణ.
0: నేను నేనే అంచు నిద్ర నుండి లేచి.
1: ఐ, మోస్ట్ ఎంఫటికలీ ఐ, సెడ్ ద చైల్డ్ గెటింగ్ అప్ ఫ్రమ్ హిస్ స్లీప్.
0: పాల కడవతో ఆడి నవ్వించెనంట.
1: అండ్ హి టుక్ యశోద ఆన్ టు మేక్ హర్ లాఫ్.
0: ఎంత చిత్రంబులి జగతి చిత్రమందు.
1: What surprising things do happen in this world.
0: Nenu nenu nenu anetundi kevalam oka krishnu nundi prarambhamayindi.
1: So this word I has had its first origin from Krishna.
0: Anaga sarvantaryami oka tattvamunu sarvajnatvamunu sarvashaktitvamunu kudanu nene anetundi oka dhimato aa krishnudu maatrame cheppagaligadu.
1: It was this confidence that was being exuded by this young Krishna by way of telling us that he is omniscient, omnipotent, omnipresent.
0: దేహమును నేను అని మానవుడు చెప్తున్నాడు.
1: Now today this body is referred to by man as I.
0: నశ్వరమైన పదార్థములన్నీ నావి అని విశ్వసిస్తున్నాడు మానవుడు.
1: And those which decay and collapse, man believes they are his.
0: కనుక ఈనాటి నేనుకు ఆనాటి నేనుకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
1: So you could see the great difference between the I-ness of today and the I-ness of those days.
0: Nijamuga nenu aneetundi hriya sthayi nundi prarambhamainatundi.
1: Actually speaking, this I has its origins deep within the heart.
0: Idi Vishnu naadi nundi kudanu puttinatundi.
1: This is something which is born from the navel of Vishnu.
0: Idi Brahma srushti nundi erpadinatundi.
1: This is something which is an attendant result of
0: కనుకనే అహం బ్రహ్మాస్మి అని చెప్పారు.
1: ఆఫ్ బ్రహ్మాస్ క్రియేషన్. దట్ వై వి సే అహం బ్రహ్మాస్మి.
0: అహం అనేటువంటిది నేనే.
1: అహం ఈజ్ నో అదర్ దాన్ ఐ.
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వవ్యాపకత్వము సర్వజ్ఞత్వం అనేటువంటిది సమస్త సృష్టికి కూడాను ఆధారమైనటువంటిది.
1: సో దిస్ బ్రహ్మతత్వ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఆల్ క్రియేషన్.
0: క్రింద భూమి పైన స్వర్గము.
1: Below you have the earth, above you have swarga or heaven.
0: Madhyana aakasham.
1: In between you have the sky.
0: Ee aakashame sadashiva tattvam.
1: This sky is the sadashiva tattva.
0: Ee sadashiva tattvanni manam gurtinchukunte swargam aneetundi chineya punye madhya lokam visanti. Idi manaku kevalamu తాత్కాలికమైనటువంటిది నిత్యము అని చెప్తూ వచ్చారు.
1: వన్స్ యు నో ద ట్రూ నేచర్ ఆఫ్ దిస్ స్కై, దిస్ సదాశివతత్వ, యూ వుడ్ నో దట్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఆల్సో మూవ్.
0: నిత్యము అనగా దీనికి సరియైనటువంటి అర్థము రూపనామములతో కూడినటువంటిదే నిత్యము అని.
1: దాట్ విచ్ కాజెస్ ఇల్యూజన్ ఓవర్ దాట్ విచ్ ఇస్ ఇల్యూజరీ ఈజ్ దాట్ విచ్ హ్యాస్ ఎ నేమ్ అండ్ ఫామ్.
0: రూపనామములు శాశ్వతములు కావు.
1: నేమ్ అండ్ ఫామ్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: నేడు ఒక రూపము, ఒక 10 సంవత్సరాలకు మరొక రూపము.
1: టుడే వన్ ఫామ్, ఆఫ్టర్ 10 ఇయర్స్ యెట్ అనదర్ ఫామ్.
0: నేడు ఉండవచ్చును, రేపు మారవచ్చును.
1: టుడే యు మైట్ బి అరౌండ్, టుమారో యు కుడ్ చేంజ్.
0: కనుక ఉన్నది ఉన్నది అని అనుకుంటుంటే లేకుండా పోతుండాలి.
1: సో ఇఫ్ యు కీప్ సేయింగ్ ఇట్ ఎగ్జిస్ట్, టుమారో ఇట్ కుడ్ డిసపియర్.
0: లేదు లేదు అంటుంటే తిరిగి వస్తుండాలి.
1: ఇఫ్ యు సే ఇట్ డజంట్ ఎగ్జిస్ట్, టుమారో ఇట్ కుడ్ కమ్ బ్యాక్.
0: ఉన్నది కాదు లేనిది కాదు.
1: సో ఇట్ ఇస్ సంథింగ్ వి కాంట్ సే ఇట్ ఎగ్జిస్ట్, వి కాంట్ సే డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: అసత్తు కాదు,
1: దిస్ ఇస్ నాట్ సత్, దిస్ ఇస్ నాట్ అసత్.
0: కనుకనే దీనిని సదసత్ అని కూడా మరొక పేరు పెట్టి పిలిచారు.
1: సో దేర్ ఇస్ యట్ అనదర్ నేమ్ గివెన్ టు ఇట్, సదసత్.
0: ఇట్టి వేదాంతం యొక్క రహస్యమును ఒక సృష్టికర్త తప్ప అన్యులు దీనిని సుస్పష్టంగా చెప్పలేరు.
1: ద ట్రూత్ కంటెయిన్ ఇన్ దిస్ మేనర్ ఇన్ ద వేదాంత ఓన్లీ ద క్రియేటర్ సుప్రీం కుడ్ గివ్.
0: ఇప్పుడు ఈ రహస్యాన్ని సామాన్య మానవులే కాకుండా పండితులు కూడా సరైన రీతిలో గుర్తించుకోవటానికి ప్రయత్నించలేదు. కనుకనే ఈ రహస్యాన్ని పరిపరి విధములుగా కూడా దీన్ని ఉపయోగపెడుతూ వస్తున్నారు.
1: లెట్ అలోన్ ఆర్డినరీ మార్టల్స్, ఈవెన్ ద లెర్నెడ్ స్కాలర్స్ అండ్ పండిట్స్, దే హావ్ ట్రైడ్ టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్
0: భగవద్గీత ఎందుకుండినటువంటి ప్రథమ శ్లోకాన్ని మనం ఆధారంగా తీసుకోండి చాలు,
1: బట్ దే హావ్ నాట్ సక్సీడెడ్. Now let's take as a basis the first shloka in the Bhagavad Gita.
0: Dharma kshetre kurukshetre.
1: Dharma kshetre kurukshetre.
0: Dharma kshetra managa emiti?
1: What is this dharma kshetra?
0: Kevalamu Hastinapuramulaku samipamundinatundinatundi polabhumulu kavu.
1: This is not to be looked upon as a site on the outskirts of Hastinapuram.
0: Ivi kevalamu beedubhumulu kavu.
1: Now are they parched lands?
0: లౌకికమైనటువంటి వ్యక్తులు పోట్లాడినటువంటి యొక్క ప్రదేశము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్ వేర్ ఆర్డినరీ మార్టల్స్ ఫాట్ ఎ బ్యాటిల్.
0: ఇది అంతర్భూతముల యొక్క సమరము.
1: దిస్ ఇస్ దట్ యు హావ్ ఆల్ ది ఎలిమెంట్స్ టుగెదర్.
0: అంతర్హృదయం నందు ఉన్నటువంటి సమర భూమి.
1: ఇట్ ఈస్ డీప్ విత్ ఇన్ యూ అండ్ ది ఫీల్ ఇస్ టు బి ట్రేస్ విత్ ఇన్ యూ.
0: ఈ ధర్మక్షేత్రమునే,
1: దిస్ ధర్మక్షేత్ర
0: ఆత్మాస్థానము అన్నారు.
1: ఈజ్ లైకన్ టు ద ప్లేస్ ఆఫ్ ది ఆత్మ.
0: ఇది ఏ హృదయము అన్నారు.
1: దిస్ ఇస్ ఆల్సో నోన్ అస్ హార్ట్.
0: హృదయముని ధర్మక్షేత్రం.
1: దిస్ హార్ట్ ఈస్ ద ధర్మక్షేత్ర.
0: ఇంకా కురుక్షేత్రము.
1: దెన్ ద సెకండ్ వర్డ్ కురుక్షేత్ర.
0: పాప పుణ్యములను అను కర్మలను ఆచరించేటువంటిది ఈ కర్మక్షేత్రమైన దేహం.
1: దిస్ కురుక్షేత్ర ఇస్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ వేర్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ సార్టెడ్ అవుట్.
0: ఇది దేహాత్మ బుద్ధితో కూడినటువంటి ప్రవర్తన.
1: దిస్ ఈస్ ట్యూన్ టు వన్స్ బిహేవియర్.
0: కనుకనే కర్మక్షేత్రము దేహము, ధర్మక్షేత్రము హృదయము.
1: That's why this karma kshetra is the body and dharma kshetra is the heart.
0: Okati atma, rendavadi anatma.
1: One is the atma, the other is anatma, not the
0: atma. Atma anatmala yokka koodike ainatundi chaitanya swaroopame manavuni yokka dehamu.
1: And this body is a coming together of this atma and anatma.
0: Ee dehamunandu durgunamulu sadgunamulu.
1: In this body the good traits and the evil tendencies.
0: Satsankalpamulu dussankalpamulu.
1: Good thoughts as well as evil thoughts.
0: ఈ రెండింటికి నిరంతరము పోరాటం జరుగుతుంది.
1: There is a constant conflict going on between these two.
0: కనుక ధర్మక్షేత్రం అనేటువంటి దానికి ఏ విధంగా ధర్మం అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: సో ఇన్ దిస్ ధర్మక్షేత్ర వాట్ ఈస్ ఇట్ దట్ గోస్ బై ద నేమ్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మమునందు కూడాను స్వధర్మము పరధర్మము అని రెండు ధర్మములుగా విభజిస్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ధర్మ అగైన్ దేర్ ఆర్ టూ కేటగిరీస్, స్వధర్మ పరధర్మ.
0: స్వధర్మం అనగా ఆత్మకు సంబంధించినటువంటి హృదయ ధర్మము స్వధర్మం.
1: స్వధర్మ ఇస్ దాట్ విచ్ పర్టైన్స్ టు ది ఆత్మ.
0: కేవలం క్షత్రియుడు యుద్ధం చేయాలి, వైశ్యుడు వ్యాపారం చేయాలి, శూద్రుడు ఒక భూమిని దున్నాలి, బ్రాహ్మణుడు కేవలం ఉపదేశమే చేయాలి అనేటువంటి యొక్క ఈ నియమంతో కూడినటువంటివి కాదు ధర్మములు.
1: నౌ దిస్ స్వధర్మ ఆర్ ధర్మ షుడ్ నాట్ బి టేకెన్ టు మీన్ దట్ కింగ్స్ షుడ్.
0: కానీ ఈనాడు లోకము

0: ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను లౌకికమైనటువంటి ఈ జగత్తునందు ఈ రకంగా విభజిస్తూ వచ్చారు.
1: Now this swadharma should not be taken to mean that kings are those who rule, the brahmins are those who preach, the businessmen are those who take care of the finances, sudras are those who do cultivation.
0: Karuka krishnudu sarvajnudainatunte krishnudu sarvadharmamulu yeriginatunte krishnudu arjuna neevu chatriyudavu neevu yuddham cheyi aneetunte reetiga taru aadeshinchaledu.
1: But rather these are the truths contained in the shastra, that the brahmins are those who search for truth. The kings are those who protect the land.
0: ఇది కేవలం బాహ్య దృష్టితో యోచించవలసినటువంటి ఒక విషయంను వీరు బోధిస్తూ వచ్చారు.
1: The businessmen are those who take care of the wealth. Sudras are those who take care of agriculture and food. Now these are the external attitudes that one has to associate with things laid down.
0: యొక్క ఆదేశము అంతరాత్మతో కూడినటువంటిది.
1: As against this, what Krishna had to say was something which goes within one's existence, not to be thought externally.
0: స్వధర్మో నిధనం సేహ పరధర్మో భయా. స్వధర్మం స్వధర్మం ఆత్మధర్మము నీకు నిరంతరము రక్షణ రీతిగా ఉంటుంటాయి. పరధర్మం అనగా దేహ సంబంధమైనటువంటి యొక్క వృత్తులన్నీ కూడాను నీకు భయంకరాన్ని చేకూరుస్తాయి.
1: వాట్ కృష్ణ వాస్ టెలింగ్ అర్జున వాస్, ఓ అర్జున లిజన్, స్వధర్మ, యువర్ స్వధర్మ ఇస్ దాట్ విచ్ పర్టైన్స్ టు ఆత్మ. Your paradharma is that which pertains to body, filling you with a state of anxiety and fear.
0: Paradharma anaga dehaatma buddhi tho cheseetunte karmalu paradharmam.
1: So all that is done through the medium of the body could be classified as paradharma.
0: Swadharma anaga paramaatma chittamto aacharimpa cheseetunte swadharmamulu.
1: Whereas swadharma is that where your thoughts are centered on the Lord.
0: Swa anaga brahmamoni,
1: swa
0: anaga aatmani.
1: Swa here is brahma, swa here is atma.
0: Kanukane సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యమని ఈ సకారం యొక్క సరి అయినటువంటి అర్థమును ఆత్మరీతిగా పోల్చుకుంటూ వచ్చారు.
1: దట్ ఈస్ వై దీస్ ఫోర్ వర్డ్స్ ఆర్ యూజ్ ఇన్ కంజంక్షన్ విత్ పర్టైనింగ్ టు ది ఆత్మ.
0: ఈ దేహాత్మ బుద్ధితో ఆచరించేటువంటి ధర్మములన్నీ దేహములే అనిత్యమైనప్పుడు దేహముతో ఆచరించేటువంటి ధర్మములు సత్యములు ఎట్లవుతాయి?
1: These are the సాలోక్య సామీప్య సారూప్య అండ్ సాయుధ్య. వెన్ యూ డూ థింగ్స్ త్రూ ద మీడియం ఆఫ్ ది బాడీ, how can they reach out to the atma?
0: ఇది కేవలం భయంకరాన్ని చేకూర్చేటువంటివి అన్నాడు.
1: They would only fill you with fear.
0: ఇది మనోప్రభావంతో ఆచరించేటువంటి కర్మలు అన్నారు.
1: And these activities are governed by the mind.
0: మనస్సే చాలా ప్రమాదమైనప్పుడు మనస్సు బుద్ధితో ఆచరించేటువంటి కర్మలంతా కూడా ప్రమాదం కాక సుఖములు ఏ రీతిగా చేకూరుస్తాయి?
1: The mind itself is full of anxiety. Now here are things doing through the medium of the mind. How, what about the fear and anxiety?
0: మనసే మహా చంచలంగా ఉంటుండాలి.
1: Mind itself is unsteady.
0: చంచలమైన మనస్సుతో చేసేటువంటి యొక్క పనులన్నీ కూడా చంచలం కాక స్థిరములు ఎట్లవుతాయి?
1: All that you perform through this wavering mind themselves would reduce to being a wavering entity.
0: ఒక పొరపాటుగా భావిస్తూ ఉన్నారు. అలాపేక్షతో చేసేటువంటి కర్మలకన్నీ కూడాను పునరపి జననం పునరపి మరణం.
1: సో విత్ అన్ ఐ ఆన్ ద ఫ్రూట్ యూ పెర్ఫార్మ్ సంథింగ్ అండ్ యూ ఆర్ కాట్ ఇన్ ద సైకిల్ ఆఫ్ బర్త్.
0: అలాపేక్ష రహితమైనటువంటి యొక్క నిష్కామ కర్మలు ఆచరించే సమయంలో స్వధర్మం ఆత్మభావంతో చేసినటువంటి కర్మలకు పునర్జన్మ నవిద్యతే.
1: All your actions perform with the Atma in sight, you don't have an eye on the fruit of your actions. That is what is going to confer to you this atma tattva.
0: కనుక చరమైనటువంటి ఈ జగత్తునందు స్థిరమైన దాన్ని మనం పొందాలంటే స్థిరత్వమైన ఆత్మతత్వమునే మనం ఆశ్రయించాలి.
1: సో ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ దాట్ విచ్ డస్ నాట్ మూవ్, దాట్ విచ్ ఇస్ స్టడీ, లుక్ ఫర్ ది ఆత్మ, ట్రై టు సెక్యూర్ ఇట్.
0: సముద్రము అనేక అలలతో కూడి ఉంటుండాలి.
1: నౌ ఇన్ ది ఓషన్ యూ సైట్ దీస్ వేవ్స్.
0: ఈ అనేక అలలతో కూడినటువంటి దానిలో మనం ఒక తెప్పలో ఎక్కాము.
1: అండ్ ఇన్ ది మిడ్స్ ఆఫ్ దీస్ వేవ్స్ యు హావ్ గాట్ ఆన్ టు యువర్ బోట్.
0: సముద్రము కదులుతుందాది కానీ నేను కదలకుండా కూర్చోగలను అని నీవు ధీమాతో కూర్చోవచ్చును.
1: నౌ యూ మైట్ సే the ocean might have this wavy structure, but I can remain steady.
0: Ayya neevu kadalaledu, neevu kucchunna padava kadalutundali.
1: Yes, you are not moving, but the boat in which you are sitting is moving, is shaking.
0: Ee padava kuda nu kadalaledu, neellu kadalistunnayi.
1: Yes, the boat is not moving, it is the water which is bringing about this motion.
0: Kadaleetundi neeti paina undinatvanti manushi kadalakunda etta undadaniki veelavutundi.
1: Now here is a person who is sitting on the surface of water which is moving. How
0: can he? Bhagavad-gita yandu అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం.
1: దెన్ హీ ఆల్సో
0: ఈ జగత్తే అనిత్యం.
1: నౌ దిస్
0: అసుఖం ఇందులో నిశ్చిత్తమైనటువంటి సత్యత్వమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా మనం పొందడానికి వీలవుతుంది.
1: సో హీ ఆల్సో హాస్ టు మూవ్. దట్స్ వై ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ దిస్ వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈస్ టెంపరరీ అండ్ ట్రాన్సియెంట్ అండ్ యూ కెనాట్ హ్యావ్ ఎ సిట్యుయేషన్ వేర్ దేర్ ఇస్ నో. ఇంత
0: వరకు మన మనసును పండే రీతిగా సాధనలు సలపాలి.
1: You have to experience difficulty and sorrow. But so long as you are, try to perform sadhana.
0: Hrudayamu pandina tarvata, atma nindutundi.
1: Once your heart is contented, the atma also seeks a satisfaction.
0: Itti atmanu nindinchukuneetvanti oka sthitiki manam konni rakamulainatvanti atma vicharanle cheyali.
1: To reach this state of the atma, of contentment and joy and inner comfort, we must try and do things pertaining to the atma.
0: Samsaramu bhujam paina, సర్వేశ్వరుని హృదయం పైన నింపుకున్నప్పుడే మన సర్వస్వం కూడా సార్థకమవుతుంది.
1: ట్రై అండ్ క్యారీ ద వరల్డ్ ఆన్ యువర్ షోల్డర్స్, ఫిల్ యువర్ హార్ట్ విత్ ద లార్డ్.
0: చేతులు జగత్తు లోపల, హృదయాన్ని దైవం లోపల పెట్టుకున్నప్పుడు మన జీవితం పండుతుంది.
1: హ్యాండ్స్ ఇన్ ద వరల్డ్ అండ్ యువర్ హార్ట్ సెంటర్డ్ ఆన్ గాడ్.
0: దీనినే తుకారాం చెప్పాడు.
1: దిస్ ఇస్ వాట్ తుకారాం హ్యాడ్ టు సే.
0: దిల్ మే రామ్ హాత్ మే కామ్.
1: ఫిల్ యువర్ మైండ్ అండ్ హార్ట్ విత్ రామ్, గివ్ యువర్ హ్యాండ్స్ వర్క్.
0: కనుకనే హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: అనగా సేవకారూపమైనటువంటి వృత్తులు ఎందు, సేవా పరికరములు ఎందు మన జీవితము

0: రెండింటిని సమానంగా చూసుకోవాలి.
1: దట్ మీన్స్ ఇన్ ది సర్వీస్ యాక్టివిటీస్ దట్ యూ పెర్ఫార్మ్ ట్రై టు హ్యావ్ దోస్ పెర్ఫార్మింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఆఫరింగ్ దెమ్ టు బ్రహ్మ. ఇట్ ఈస్ బ్రహ్మ హూస్ బీయింగ్ ఆఫర్డ్ దాట్, ఇట్ ఈస్ బ్రహ్మ హూ రిసీవ్స్ దాట్.
0: కర్మను చేసే కాయము బ్రహ్మ.
1: దిస్ బాడీ విచ్ పెర్ఫార్మ్స్ దీస్ యాక్షన్స్ ఈస్
0: కర్మను బ్రహ్మ.
1: ద యాక్షన్స్ దెమ్సెల్వ్స్ ఆర్ బ్రహ్మ.
0: అర్పితము గావించుకునే అగ్ని బ్రహ్మ.
1: అండ్ దాట్ విచ్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్ ఈస్ బ్రహ్మ.
0: ఈ ఓతలు బ్రహ్మ.
1: అండ్ ద వన్ హూ రిసీవ్స్ ఇస్ బ్రహ్మ.
0: దీనిని అందుకునేటువంటి వాడు బ్రహ్మ.
1: సో ద వన్ హూ రిసీవ్స్ ఆల్సో ఇస్ బ్రహ్మ.
0: కనుకనే వేదమునందు స్వధా అనేటువంటి పదం ఉపయోగిస్తూ వచ్చారు.
1: ఇన్ ద వేదస్ వి ఫైండ్ ఎ మెన్షన్ ఆఫ్ దిస్ వర్డ్ స్వధా.
0: స్వధా అనగా ఏంటి? అన్నము అని అర్థం.
1: స్వధా మీన్స్ ఫుడ్.
0: అన్నం అంటే కేవలం వండినటువంటి, కేవలం నోటుతో తినేటువంటి యొక్క వస్తువుకు మాత్రమే ఆహారం కాదు.
1: నౌ దిస్ ఫుడ్ డస్ నాట్ మీన్ దట్ విచ్ ఇస్ కుక్డ్, దట్ విచ్ ఇస్ ఈటన్ త్రూ ద మీడియం ఆఫ్ ద మౌత్.
0: సర్వేంద్రియములతో అనుభవించేటువంటి యొక్క విషయములు, విషయము, పదార్థము అన్ని కూడా ఆహారం కిందనే లెక్క.
1: ఆల్ యువర్ సెన్సరీ పర్సెప్షన్స్, ఆల్ యువర్ సెన్సరీ యాక్టివిటీస్ ఆర్ ఫుడ్.
0: ఇక్కడ శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉంటున్నాయి.
1: నౌ హియర్ యు హావ్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: శబ్దము, ఇది ఆకాశ స్వరూపమైనటువంటి యొక్క కర్ణము,
1: లైక్ సౌండ్. And here the ear comes into play, receiving the sound. Shabdamulo
0: Sadashivudu untunnadu.
1: In this sound, this Sadashiva is...
0: Kanuku ee Sadashivuniki naivedyam gavinchadaniki sadvishayamulu vinu.
1: So in order to offer to this Sadashiva, listen to good things.
0: Pavitramainatuvanti vishayalu vinu.
1: Listen to sacred things.
0: Madhuramainatuvanti ganamulu vinu.
1: Try to listen to harmonious notes and music.
0: Ee vidhamainatuvanti yokka పవిత్రమైనటువంటి శబ్దములు మాత్రమే ఈ బ్రహ్మకు, సదాశివులకు సరైన నైవేద్యంగా ఇవ్వాలి. ఇది కూడా ఒక ఆహారమే.
1: సో దిస్ కాన్సెక్రేషన్ దట్ యు ఆఫర్ టు సదాశివ ఈజ్ దట్ విచ్ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ లివింగ్.
0: ఇంకా నాసికము.
1: దెన్ యు కమ్ టు ద నోస్.
0: ఇది కూడా ఒక బ్రహ్మని.
1: దిస్ ఆల్సో ఇస్ ఎ బ్రహ్మ.
0: ఇది వాసన బ్రహ్మ.
1: దిస్ ఈస్ దట్ విచ్ స్మెల్.
0: ఇతనికి చక్కని సుగంధాన్ని మాత్రమే అందించు.
1: ట్రై టు గివ్ ఇట్
0: దుర్గంధాన్ని మాత్రం నైవేద్యం చేసి అతనికి ఏమాత్రం కూడా చిరాకును కలిగించద్దు.
1: ఆఫర్ ఇట్ ఫ్రేగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్, డోంట్ ఎక్స్పోజ్ ఇట్ టు ఫౌల్.
0: అతనికే కాదు, ఈ దుర్గము దేహమునకంతా కూడా ఒక విధమైన అసహ్యాన్ని కలిగిస్తుంది.
1: ఇఫ్ యూ ఎక్స్పోజ్ ఇట్ టు ఫౌల్ స్మెల్ ద ఎంటైర్ బాడీ గెట్స్ రివోల్ట్.
0: స్థూలమైనటువంటి దేహమునకు అనారోగ్యం చేకూరుస్తుంది.
1: దిస్ గ్రాస్ బాడీ దెన్ సబ్జెక్ట్ టు ఇల్నెస్.
0: కనుక తినేటువంటి ఆహారం కూడా మంచి ఆహారమైనప్పుడే చక్కగా జీర్ణమై పుష్టిని, సంతృష్టిని అందిస్తుంది.
1: సో ఆల్సో ద ఫుడ్ దట్ ఈస్ టేకెన్, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ విల్ సస్టైన్ యూ, గివ్ యూ స్ట్రెంగ్.
0: చెడ్డ ఆహారములేగిన అయితే అనారోగ్యాన్ని తెప్పిస్తుంది, మరణానికి గురిపోతుంది.
1: అన్డిజైరబుల్ ఫుడ్ విల్ లీడ్ యూ టు ఇల్నెస్ అండ్ ఫైనల్లీ టు డెత్.
0: కనుక ఈ ద్వారము నుండి కూడా చక్కని ఆహారం అనేటువంటి వాసనను అందించు.
1: సో త్రూ దిస్ గేట్వే
0: ఇది కూడా ఆహారమే.
1: దిస్ స్మెల్ ఈస్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఇంకా కన్నులు.
1: దెన్ యూ కమ్ టు ద ఐస్.
0: ఇవి కూడాను ఒక విధమైనటువంటి ఇంద్రియములు.
1: ఐస్ ఆల్సో ఆ పార్ట్ ఆఫ్ యువర్ సెన్సరీ పర్సెప్షన్.
0: ఇది భగవంతుని యొక్క దృష్టి స్వరూపములు.
1: దిస్ ఈస్ వేర్ గాడ్ వుడ్ కమ్ ఇన్ టు ద పిక్చర్.
0: కమలపత్ర నేత్రాయ నమః. ఈ కన్నులు అతని యొక్క దృష్టిగా నిరూపిస్తూ వచ్చాయి.
1: ద లార్డ్ ఈస్ ఎక్స్టోల్డ్ యాజ్ ది లోటస్ ఐడ్ వన్.
0: కనుక మంచిని చూడు.
1: సో సీ గుడ్.
0: పవిత్రమైనటువంటి యొక్క సౌందర్యమైనటువంటి జగత్తును చూడు.
1: Try to look at the beautiful, harmonious world.
0: Cheddanu chudavaddu.
1: Don't look at bad things.
0: Evariki evaremaina apakaram chestunnatundi drishyanni chudavaddu.
1: Don't look at a site where one is harming another.
0: Vaadistunnatundi drishyamunu chudavaddu.
1: Don't see a site where two are debating with each other.
0: Kanuka drishyamunu kodanu oka pavitramainatundi swachchamainatundi aaharanga teeskoni adi deeniki naivedyanga andinchali.
1: So even the site that you see should be sacred and they should be offered to the eye.
0: Parasya చర్మము.
1: Then you come to the sense of touch. The skin
0: కూడాను అందరిని తగిలించడానికి వీలు కాదు.
1: This again you should not touch everybody and anybody. ఎవరిని
0: వారితో స్పర్శించడానికి సాధ్యం కాదు.
1: It is not possible to touch anybody and everybody.
0: ఇది లోకరీతిగా చూస్తే ఒకరినొకరు స్పర్శించడం వల్ల కొన్ని రోగములు కూడాను ప్రారంభమవుతాయి.
1: If you look at it from a worldly angle, this mere touch from one to another also is bad.
0: కనుకనే జ్ఞాన సమయమునందు ఏకాంతమైనటువంటి యొక్క స్థితిని ఏర్పరచుకొని ఒకరికి ఒకరికి ఏమాత్రం కూడాను తగలనివ్వకుండా దేహాన్ని చూసుకుంటూ వస్తుంటారు.
1: సో వెన్ యూ హ్యావ్ టు సిట్ డౌన్ ఫర్ మెడిటేషన్ యూ ఎన్ష్యూర్ దట్ యూ డోంట్ హ్యావ్ టు టచ్ ఎ సెకండ్ పర్సన్.
0: ఈ స్పర్శ కూడాను ఒక పవిత్రమైనటువంటి నైవేద్యమే భగవంతునకు.
1: బికాస్ ది సెన్స్ ఆఫ్ టచ్ ఆల్సో ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఆఫరింగ్ టు గాడ్.
0: ఈ భగవంతునికి స్పర్శ రూపంలో ఉండేటువంటి యొక్క గాలి ఆ విష్ణువునకు నైవేద్యం.
1: అండ్ దిస్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు దట్ విండ్
0: ఆ శివునకు నైవేద్యము.
1: దట్ ఈస్ వాట్ హాస్ టు బి ఆఫర్డ్ టు విష్ణు.
0: ఈ విధంగా భగవంతునికి నైవేద్యంగా మనం భావించాలి.
1: సో ఇన్ దిస్ మేనర్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆఫర్డ్ అస్ ప్రసాద్ ఆఫరింగ్ టు ది గాడ్.
0: కనుకనే శబ్ద స్పర్శ రూప రసగంధాదులే కాకుండా సర్వేంద్రియములు కూడాను ఇది ఆహారంగానే ఉంటుంది.
1: సో ఇన్ దిస్ మేనర్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ సెన్సెస్ అండ్ ద సెన్సరీ పర్సెప్షన్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: కనుక ఆహారం అంటే కేవలం నోటితో భుజించేటువంటిదే కాదు ఆహారము.
1: సో ఫుడ్
0: కన్నులతో చూచేది ఆహారమే, చెవులతో వినేటువంటిది ఆహారమే, ముక్కుతో వాకును చూచేటువంటిది ఆహారమే, చర్మముతో చేర్చేటువంటిది ఆహారమే. ఈ ఐదు కూడా ఆహారంగానే ఉంటున్నాయి.
1: సో ఫుడ్ డస్ నాట్ మీన్ దట్ విచ్ యు టేక్ ఫర్ ది మీడియం ఆఫ్ ది మౌత్, ద ఐస్, ది ఇయర్స్, ది నోస్, ది స్కిన్.
0: ఈ ఆహారమును నీవు భుజిస్తున్నావు అనేటువంటి భావంతో నీవు భుజించకూడదు. బ్రహ్మార్పణం, దైవానికి అర్పితం చేస్తున్నాను అనుకున్నప్పుడు ఇవి పవిత్రమైనవిగాను, శుచి అయినటువంటివిగాను, శుభ్రమైనటువంటివిగాను ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ ఫుడ్. నౌ వెన్ యు పార్టేక్ ఆఫ్ సచ్ ఎ ఫుడ్, మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఆఫరింగ్ ఇట్ టు గాడ్. వెన్ యు ఆఫర్ ఇట్ టు గాడ్ ఎవ్రీథింగ్ హస్ టు బి ప్యూర్ అండ్ ఎవ్రీథింగ్ హస్ టు బి టేకెన్ కేర్.
0: దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది వేదమనందు.
1: ఇన్ ద వేద స్వధ ఆల్సో హస్ అనదర్ మీనింగ్.
0: మాయా అని ఒక అర్థము, ప్రకృతి అని మరొక అర్థము.
1: ద నేమ్స్ ఆర్ మాయా అండ్ ప్రకృతి.
0: ఏతావాత ప్రకృతి అంతై కూడాను మనకు ఆహారమే.
1: All said and done, this prakriti is our food.
0: ప్రతి క్రియను కూడాను మనకు ఆహారమే.
1: Every little detail is our food.
0: ప్రతి సంకల్పం కూడాను మనకు ఆహారమే.
1: Every thought of ours is food.
0: ప్రతి చర్య కూడాను ఆహారమే.
1: Every little act of ours is food.
0: కనుక ప్రకృతి యొక్క స్వభావములో ఉండినటువంటి ఒక దేహమునకు ప్రకృతి ఆహారంగానే ఉంటుంది.
1: So this body has the form and nature of prakriti. Prakriti itself is the food for the body.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆకలి అవుతుండాలి,
1: యు ఆర్ హంగ్రీ.
0: ఈ ఆకలి అవుతే సమయంలో ఆహారం అందించాలి.
1: వెన్ యు ఆర్ హంగ్రీ యు మస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ ఫుడ్.
0: ఈ ఆకలి కేవలము ఒక రోగముతో సమానం.
1: దిస్ హంగర్ ఇస్ లైక్ ఎ డిజీజ్.
0: ఈ రోగమునకు ఆహారం ఔషధంతో సమానం.
1: ఫర్ ఎ డిజీజ్ యు హ్యావ్ ఎ మెడిసిన్.
0: అన్నం అందించినప్పుడే ఆకలి అనే రోగం నివారణ అవుతుంది.
1: వెన్ యు పార్టేక్ ఆఫ్ ఫుడ్ యువర్ డిజీజ్ ఇస్ క్యూర్డ్.
0: ఒక సంకల్పం వచ్చింది,
1: ఎ థాట్ హస్ కమ్.
0: ఇక్కడ నవ్వు పెడుతూ ఉండాలి.
1: నౌ ఇట్ ఇచింగ్ ఓవర్ హియర్.
0: నేను గోక్కోవాలని ఒక సంకల్పం వచ్చింది.
1: నౌ ఐ వాంట్ టు స్క్రాచ్ దట్ స్పాట్.
0: తక్షణమే గోక్కోవాలని సంకల్పం వచ్చేసరికి చేయి పోయి గోకుతుంది.
1: నౌ ఐ వాంట్ టు స్క్రాచ్ ఇట్, ద హ్యాండ్ గోస్ టు ద స్పాట్ అండ్ స్టార్ట్ స్క్రాచింగ్ ఇట్.
0: ఈ సంకల్పం ఒక రోగమే.
1: నౌ దిస్ థాట్ దట్ హస్ కమ్ ఈజ్ డిజీజ్.
0: ఈ సంకల్పానికి ఈ పని చేయటమే దీనికి ఔషధం.
1: అండ్ టు స్క్రాచ్ ద స్పాట్ ఈజ్ ఎ నెసెసరీ మెడిసిన్.
0: అనగా ప్రతి చిన్న విషయం నుంచి కూడాను, పెద్ద విషయం వరకు కూడాను, అన్నము మొదలుకొని ఆనందము వరకు కూడాను బ్రహ్మమయమే.
1: దట్ ఈస్ ఎవ్రీ లిటిల్ యాక్ట్ ఆఫ్ దిస్ టైప్ టు ద బిగ్గెస్ట్ ఆఫ్ దోస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ బ్రహ్మ.
0: కనుకనే సర్వం బ్రహ్మమయం జగత్.
1: దట్ వై ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ.
0: కనుకనే నీ తృప్తి నిమిత్తమై నీవు సాధనలు చేసి నీ సత్స్వరూపాన్ని నీవు సందర్శించుకుని నిత్య చైతన్యాన్ని నీవు అనుభవించుకొని ఈ మానవ జన్మానికి ఒక సార్థకతను అందించండి.
1: సో బై ట్రైంగ్ టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్, బై ట్రైంగ్ టు అండర్స్టాండ్ అండ్ రియలైజ్ యువర్ ఓన్ ట్రూ సెల్ఫ్ అండ్ బై ఎక్స్పీరియన్సింగ్ ది అటెండెడ్ బెనిఫిట్, ట్రై టు శాంక్టిఫై యువర్ లైఫ్.
2: యు జస్ట్ హర్డ్ ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా during the Dasara celebrations in Prashanthi Nilayam on the 3rd of October 1984. Referring to the first sloka of the Bhagavad Gita, Dharma Kshetre Kurukshetre, Bhagwan Baba said that Dharma Kshetra does not refer to the physical site near Hastinapuram, or it's not the place where ordinary mortals fought a battle, but it is the one which is deep within us. It is the battlefield inside the heart. This heart is Dharma Kshetra. Dharma in the Dharma Kshetra stands for the Swadharma that pertains to the Atma. In this Kurukshetra or the human body, we have good traits and evil traits, good thoughts and evil thoughts. There is a constant conflict going on between these two. The word Kurukshetra is the field of activity where good and bad are sorted out. This is tuned to one's behavior. If Kurukshetra refers to the body, then Dharmakshetra is the heart. Thank you and Sai Ram.

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి.
1: We should take to any activity every day by making a kind of inquiry. What is truth? What is untruth? What is permanent? What is temporary? What is fleeting? What is immortal?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Inati Manavudu Prapanchamanandugala Samasta Vishayamulukudanu Teliskunutuku Prayatnistunnadu.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఏ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every place.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరూ తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఆర్ ఐనెస్.
0: కూటి పేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పూర్వము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: బి దట్ బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనేర్, వెన్ వన్ హ్యాస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీ యూజెస్ దిస్ వర్డ్ ఐ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: Meerevarandi ante nenu.
1: If we say who are you, well I am here. He used
0: maraka paryay meerevarandi ante nenu oka doctor.
1: If you still ask who are you, I am a doctor is the response.
0: Maraka paryay meerevarandi ante nenu businessman antaru.
1: If you ask someone who are you, I am a businessman.
0: Business chesedi evaru?
1: Who is doing this business?
0: Business oka vrutti.
1: Business is a profession.
0: Doctor oka pani.
1: Doctor is a work.
0: కానీ పని సంగతి నీవు చెప్తున్నావు కానీ నీవెవరు మొట్టమొదట?
1: You are referring to your vocation, but what are you?
0: నా పేరు రామయ్య.
1: My name is Ramayya.
0: నా పేరు కృష్ణయ్య.
1: My name is Krishnaya.
0: ఈ కృష్ణయ్య రామయ్య దేహమునకు పెట్టిన పేర్లు కానీ నీవు కాదే.
1: Ramayya and Krishnaya are the names given to the body, then who are you?
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశం పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ ద బాడీ అండ్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు అండ్ ద ప్రొఫెషన్ హీ డస్, బట్ హీ డస్ నాట్ నో ఇన్ ద ట్రూ సెన్స్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ ఎమ్ ఐ.
0: సరి అయిన ఆన్సర్ నేను పేరు ఆత్మ.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఎమ్ ఆత్మ.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: The name and form change in a moment of time.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: They are temporary.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: But he is permanent.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవుని స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor of the nation.
0: కూడాను సమాజంలో ఒక మెంబర్సే కానీ తాను ప్రత్యేకమైనటువంటి కాదు.
1: Every individual is a member in society, does not live
0: in సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: The one who realizes the advancement of the society can work for himself.
0: వ్యక్తి కుటుంబము ఇవన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: Individual and the family, they depend on what?
0: సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: They depend on society.
0: ఇట్టి సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్ వితౌట్ రియలైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్స్ నీడ్.
0: ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలన నన్ను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి.
1: బీ దాట్ ఎనీ వన్ ఇఫ్ యూ వాంట్స్ టు బిల్డ్ ఏ హౌస్ foundation should be strong.
0: పునాదియే లేకుండినా భవనమే నిలవదు.
1: Without foundation the building will not stand.
0: కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము.
1: This foundation is self confidence.
0: ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడే తన జీవితమనే భవనము సుభద్రంగా ఉంటుంటది.
1: When the foundation of the self confidence is strong, the mansion of human life is safe.
0: ఈ పునాది దేనికోసం?
1: What for is the foundation?
0: గోడలు కట్టే నిమిత్తమై పునాది అత్యవసరం.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసం తన యందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మ తృప్తి కూడాను కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మ తృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది.
1: వన్ డిరైవ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మతృప్తి దేని వల్ల అభివృద్ధి అవుతుంది?
1: హౌ డు యూ డెవలప్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: స్వార్థ త్యాగం చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: యు హ్యావ్ టు గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ దెన్ యూ కెన్ గ్రో ఇన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: యు కెన్ అటైన్ పీస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
1: దెన్ వీల్ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ దెన్.
0: కానీ ఈనాటి మానవుడు పురాది అయినటువంటి ఆత్మవిశ్వాసమనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మ తృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్?
0: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: కాని దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: But there lies a master for all this.
0: అది ఆత్మ.
1: Atma is the master.
0: కనుక నీ మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: So Bhagavan says, master the mind, be a master mind.
0: ఈ మనసు దేహము బుద్ధి చిత్తము ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్టు.
1: Body, mind, intellect and senses are merely instruments.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్ ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతనే ఈ దేహము మనస్సు బుద్ధి అన్ని పని చేస్తున్నాయి.
1: Because of the principle of Atma working through the vibration, that makes the body, the mind, senses work,
0: కానీ
1: operate.
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to know this truth.
0: దైవత్వమే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: He pretends to be happy, but there's no trace of happiness.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: God is the master of this state.
0: శాంతికి యజమాని భగవంతుడే.
1: God is the master of peace.
0: ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: Why do we pray to God?
0: నేను పలాని పని కోసమని పలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావం.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడానికి కోసం.
1: We have to pray to God, the embodiment of peace, and receive peace from Him.
0: తనయందు లేనటువంటిది ఆనందము.
1: We have no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: We pray to God to be blissful.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాంచి కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and
0: profits. That
1: which is not available
0: in the world.
1: We pray to God for that which is not available in the
0: world. Which is very good.
1: No man inquires about this
0: truth. దీన్ని కోరినాము భగవంతుడు ఇవ్వలేదు అయిపోయింది దానికి భగవంతుడి ఫోటో తిప్పి పెట్టేస్తారు.
1: We have one desire. It is not fulfilled. Therefore, we turned the photographs.
0: భక్తులు భక్తులే కాదు.
1: Such people are not devotees at all.
0: కేవలం ఒక ఇమాజినేషన్.
1: It was all.
0: నేను భక్తులు అనిపించుకుంటుంటారు.
1: They call themselves devotees.
0: నిజమైన భక్తులు కోరేటువంటిది ఒక్క ఆనందాన్ని కోరాలి.
1: A true devotee works for bliss.
0: ఆ ఆనందములోనే సర్వము మనకు లభ్యమవుతుంది.
1: That bliss confers the rest.
0: అందుకోసమనే భగవంతుని నిత్యానందము పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ఈ సుఖము జ్ఞానమంతా కూడాను ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
1: This happiness and the wisdom we can derive out of the divinity God.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి ఆనంద నిమిత్తమై ప్రార్థించటం.
1: Why man prays to God to attain peace and bliss?
0: మానవులారా ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we will understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్నీ కూడాను మన యొక్క కర్మల ఫలితమే కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనము నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కాని చెడ్డది కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే.
1: The results and the consequences, be that good or bad, they depend on our own actions.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: దివ్యత్వం అనేటువంటి ఒక ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
1: He can understand the divine principle of Atma.
0: మానవుడు అనాది కాలం నుండి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సలుపుతూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ అండర్టేకింగ్ మెనీ స్పిరిచువల్ ఎండివర్స్ అండ్ పర్సూట్స్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్,
0: ఎన్ని ఉపన్యాసములు విన్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ లిజనింగ్,
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ రీడింగ్ ద టెక్స్ట్,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: వెన్ అవర్ విజన్ ఇస్ నాట్ ప్రాపర్, ఎవ్రీథింగ్ వుడ్ బి వేస్టెడ్.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: దేర్ఫోర్ బుద్ధ వాంటెడ్ అస్ టు డెవలప్ ది కరెక్ట్ విజన్, గుడ్ విజన్.
0: ప్రతి మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటి దృష్టి.
1: సో ఎవ్రీ మ్యాన్ మస్ట్ డెవలప్ గుడ్ విజన్.
0: ఆ దృష్టియే సృష్టి.
1: దిస్ దృష్టి విజన్ ఈజ్ అ సృష్టి.
0: ఈ సృష్టి క్రియేషన్ నుంచి వచ్చినటువంటిదే కాని సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: ది క్రియేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద విజన్.
0: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఈజ్ ద క్రియేషన్.
0: కడకవు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ ఎంక్వైర్డ్, ఇన్వెస్టిగేటెడ్.
0: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ జరిపి కట్టగడపటికి నేనేమి సాధించాను.
1: I followed spiritual path for long and made enquiry in depth. What is it I achieved at the end?
0: ఏమీ సాధించలేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుండాలి.
1: హీ అండర్స్టూడ్ దట్ మైండ్ స్టాండ్స్ అస్
0: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
1: ఫర్ ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ మైండ్ ఈస్ ద మెయిన్ అబ్స్టకల్.
0: మనసును మరచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు డిస్కవర్ ద పాత్ యాజ్ టు ఫర్గెట్ ద మైండ్ టోటలీ.
0: అప్పుడే అమనస్కుడైపోయాడు.
1: దెన్ హీ హాస్ విత్డ్రాన్.
0: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అమనస్క ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్ హీ కుడ్ నో ఆత్మ.
0: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
1: ద స్పిరిచువల్ పాత్ కన్సిస్ట్ ఫస్ట్ ఫర్ గెటింగ్ వన్స్ ఓన్ మైండ్.
0: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
1: హౌ టు ఫర్గెట్ ద మైండ్.
0: ప్రాకృతమైన, లౌకికమైన, భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
1: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌండ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్, హౌ డు
0: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
1: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
1: Without the thought of the existence of the mind,
0: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: We should think of the effects of the intellect.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికీ ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం వల్ల ప్రవేశిస్తుంది.
1: As we think of the intellect, it starts discriminating and then we'll understand the fundamental.
0: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: Man has got four sorts of knowledge.
0: కానీ ఈనాటి మానవ యుగమునందు,
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
0: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ టుడే ఇస్ బుకిష్ నాలెడ్జ్.
0: అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ ద సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
1: వీ నీడ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరి అయినటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
1: The general knowledge can be obtained by developing self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవర్ నాలెడ్జ్ ఇస్ పర్వర్టెడ్.
0: తదుపరి డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
1: దెన్ వీ హావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
1: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
0: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates basing on his own conveniences and
0: తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates keeping his selfishness and self-interest.
0: Narrow discrimination.
1: This is narrow discrimination.
0: కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
1: బట్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
0: సమాజమునకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
1: That is real broad-mindedness.
0: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
1: That is expansion love.
0: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ తగ్గడం కంట్రాక్షన్ లవ్.
1: The discrimination on selfish grounds is contraction love.
0: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should know the principle of love very clearly.
0: ఎవరినైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం. ఇది లవ్వా? కాదు.
1: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
0: Hello annanta matramana idi oka prema kaadu.
1: Hello doesn't signify love.
0: Lopala hello kavali.
1: The hollowness inside is needed.
0: Etti bhavamulu, etti yochanalu, etti korikalu lekunda ninchali.
1: We should go beyond the feelings, thoughts and desires.
0: Idi ee vidhamainatundi deenla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
1: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind.
0: Buddhudu 6 samvatsaralu pani chesinappatikani kattagadapu telusukunnatundi idiye.
1: This is the basic truth that
0: manasunu aadharam chesukuni tiriginanta kaalamu naaku ye matramu atma tattvam artham kaaledu.
1: After 6 long years of deep penance, Buddha has come to this final result.
0: Manasunu prakkaku netti,
1: he should brush aside the mind.
0: Buddhi aadarshanga teesukoni
1: take the intellect as ideal.
0: Atma tattvani pondatam chetane buddhi grahyam atindriyam annaru.
1: As he attained atmic principle finally, relying on the intellect, it is understood that is beyond
0: atma tattvani artham chesukovalante mottamodata manamu sariyinatundi oka matrubhavanni oka vidhamainatundi oka manobhavanni dooram cheyali.
1: To understand the principle of the self or atmic principle, we should travel beyond the state of mind.
0: ఈ మనసు ఉండినంత వరకు కూడా మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
1: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్
0: ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
0: మనిషి
1: మనిషి
0: ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
1: మనిషి హ్యూమన్ హౌ ఇస్
0: మా నీ సి.
1: హియర్ దర్ త్రీ లెటర్స్ మా నీ సి.
0: ఈ వైపు నుంచి చేస్తే సి నీ మా.
1: Read it in the reverse order.
0: ఈనాటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
1: Read it in the reverse order. మా నీ సి. Now it is సి నీ మా.
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
1: All everything appears to be pretension, action, not wholehearted involvement.
0: మానవా
1: మానవా
0: మానగా ఏమిటి?
1: What is మా?
0: అజ్ఞానము.
1: Ignorance.
0: నానగా ఏమిటి? లేకుండా.
1: Without that.
0: వానగా ఏమిటి? వర్తించటము.
1: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మా అనగా మాయా.
1: మా ఇల్యూజన్.
0: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: మానవ, ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూజన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఇది కేవలం ఇల్యూజన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
1: వీ సే మియర్లీ ఇట్స్ ఇల్యూజన్.
0: మాయా అనగా ఏమి?
1: వాట్ ఈజ్ ఇల్యూజన్?
0: మాయ అనగా ఏమీ లేనటువంటిది.
1: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూజన్.
0: నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దాన్ని మాయగా మనం భ్రమిస్తున్నాము.
1: ది నాన్ ఎగ్జిస్టెంట్ స్టేట్ ఈజ్ టేకెన్ ఎస్ ఇల్యూజన్.
0: నీవేదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
1: వెన్ యూ పాస్ అలాంగ్ ఎ పాత్ ద షాడో ఫాలోస్ యూ.
0: ఈ ప్రతిబింబమే మాయ అన్నారు.
1: We call this shadow as
0: illusion. ఈ మాయల ప్రతిబింబాన్ని వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు.
1: Man cannot walk himself leaving the shadow.
0: Action, reaction, sound, resound.
1: Action, reaction, sound, resound.
0: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములే, మన యొక్క సంకల్పములే, అన్ని మనలో నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: Sound signifies our own feelings, our own form and our own thought.
0: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
1: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
0: అదే మొన్న చెప్పాను.
1: దట్స్ వాట్ భగవాన్
0: మానవుని ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
1: మానవ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్ ఎంఏఎన్.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ఎం?
0: అదే మాయా.
1: M stands for Maya, illusion.
0: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We have to recognize the fact that we are a reflection.
0: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
1: We have to experience A that stands for ఆత్మ.
0: N అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
1: N stands for నిర్వాణ.
0: నిర్వాణం ఏ మనకు లభ్యమవుతుంది?
1: How do you attain liberation?
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణ మనలో ప్రాప్తిస్తుంది.
1: నిర్వాణ లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక మొట్టమొదట మనము ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
1: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
0: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుషించిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనల పైన ఎంత అభిరుచి ఉన్నదో.
1: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
0: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
1: He doesn't possess even a fraction of confidence in the world affairs towards God.
0: భూవి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణ.
1: That thought you have towards your family, the wealth and the property, you have spend a fraction of that.
0: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
1: That time and the worry and the time you spend for wealth, for grain and reputation.
0: Sachinta bhuvi nandanandana padadvandwaravinde chane.
1: Out of that, if you spend a fraction.
0: Danto veyinte oka bhagamaina kudanu bhagavantri padamul pai manasu pettatamu ento adrushtamu.
1: If you concentrate on the feet of God, 1/1000th of the lot you spend for others.
0: Dana dhanya bhoga yashasu kosam enta neevu paritapistunnavo.
1: We get worried for all the wealth and property in the grain.
0: దాంట్లో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా?
1: If we just develop confidence, faith in God, 1/1000th of all that, it is enough.
0: ఏ మాత్రము లేదు.
1: Nothing whatsoever.
0: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు.
1: For these temporary things we are ready to die.
0: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
1: Why should we sacrifice?
0: అనుభవించేది ఏమిటి?
1: What is we experience?
0: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
1: In fact, we have to offer to our faith in God.
0: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి యొక్క శాంతులు మనకు లభ్యమవుతాయి.
1: Then it's possible to have peace at the individual level, at the mental psychological level and in the world by and large.
0: కుటుంబకంగా సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు.
1: వి కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
0: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
0: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
1: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక మొట్టమొదట సొసైటీ.
1: సో
0: సొసైటీ నుంచి నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్
0: నేను సొసైటీ ఒక మెంబర్.
1: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
1: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
0: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యం నందించుకోకూడదు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ సెంటర్.
0: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
1: Basing on this, the prayer says, let all the world be happy.
0: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu susthira shanti baddhatanu andistu vachindi.
1: Since ancient times, because of the sacred thoughts, Bharati has prayed and worked for the welfare and the progress of the universe.
0: అన్ని దేశములు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
1: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
0: ఇది భారతదేశము.
1: దిస్ ఇస్ భారత్.
0: అందరూ భారతీయులే.
1: ఆల్ ఆర్ భారత్.
0: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: సుప్రకాశమైనటువంటి జ్యోతి.
1: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
0: ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
1: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఇస్ భారతి.
0: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
1: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్ విల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయ.
0: సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
1: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
0: భారత అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ భారత?
0: భావము.
1: భా ఫీలింగ్ భావ.
0: రా రాగము.
1: రా ద ట్యూన్.
0: రా తాళము.
1: తా ద బీట్.
0: భావ రాగ తాళ సమ్మితమైనటువంటిదే భారతము.
1: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్ ద ఫీలింగ్ ద ట్యూన్ అండ్ ద బీట్.
0: అన్ని రంగములందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మంటమంటూ గుర్తించాలి.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ద సోషల్ మోరల్ ఎథికల్ ది స్పిరిచువల్ దిస్ భారత్ నేచర్
0: భారతదేశం
1: ఇన్వర్డ్ ప్రిన్సిపల్.
0: భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
1: వీ థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
0: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
0: భగవంతుడు సత్యస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
0: భగవంతుడు శాంతి స్వరూపుడు.
1: గాడ్ ఈస్ పీస్.
0: భగవంతుడు ఆనందమయుడు.
1: గాడ్ ఈస్ బ్లిస్.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
1: గాడ్ ది బ్లిస్ we have to pray to him in the state of bliss.
0: Itti bhagavantunaku sat chit aanandam anetundi saarthaka naamam.
1: The correct exact name of God is sat chit ananda.
0: Sat anaga emiti?
1: What do you mean by sat?
0: Shashvatamu.
1: Sat means that which is
0: shashvatamainatundi yokka bhavam cheta shashvatamainatundi bhagavantuni manam prarthinchali.
1: God is permanent. With that eternal thought and feeling, we have to pray to him.
0: Chit anaga emiti?
1: What do you mean by chit?
0: Jnanamayamainatundi.
1: Wisdom.
0: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి.
1: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
0: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
1: సో గాడ్ విజ్డమ్ వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
0: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
1: ద బ్లిస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్ త్రూ ద పాత్.
0: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
1: We can never reach God, the embodiment of bliss, through the path of frustration and disappointment, depression.
0: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమని.
1: Therefore, the true principle to attain divinity is truth.
0: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
1: When we worship God with love, he will give us his love.
0: యత్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
1: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
0: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
1: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
1: భగవాన్ టాక్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
0: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది.
1: Here you have a flour mill.
0: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడర్ కింద వస్తుంది.
1: If you put wheat on the top of the flour mill, you get the wheat powder down below.
0: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండి కింద వస్తుంది.
1: If you place rice, you'll get rice flour.
0: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల,
1: the human body, the flour mill,
0: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
1: If you put phala, the fruit, you get the mala, the pika matter.
0: ఫ్లోర్ మిల్ బెటర్ కదా?
1: Inert machine floor mill is better.
0: ఏంటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము?
1: What is this body with life?
0: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
1: When you put one thing, you get the different thing.
0: మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది.
1: The pickle that's served is digested by the evening.
0: ఆ పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటా చెడిపోకుండా.
1: But the same pickle in a jar will be safe for 1 year.
0: కనుక ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.
1: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
0: పంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
1: The body with all the limbs and the senses
0: is better kada.
1: The inert machine floor mill is better.
0: ఏంటి ఈ ప్రాణముండి ఈ దేహము?
1: What is this body with life?
0: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
1: When you put one thing you get the different thing.
0: మన పిక్కిల్స్ ఏమైనా ఒడ్డి

0: The body with all the limbs and the senses is so weak. When it would be dropped down, nobody knows.
1: Satavarshamuladaka mitamu jeppirikani nammarada mata nemmanamunam.
0: Though limitation is put at the rate of 100 years, we cannot believe in that.
1: Balyamandu.
0: In the childhood.
1: Leka prayamandu.
0: Or youth.
1: Mudimiyandu.
0: Old age.
1: Leka musaliyandu.
0: Or advanced age.
1: Yappudu vidachedi yerukaledu.
0: When one would die, nobody knows.
1: మరణమే నిశ్చయము.
0: డెత్ ఇస్ సర్టన్.
1: బుద్ధిమంతుడైన
0: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇంటెలిజెంట్
1: దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ వైల్ ఇన్ లైఫ్ అలైవ్ యు షుడ్ నో యువర్ సెల్ఫ్.
1: ఇది మన దేహము.
0: ఇస్ దిస్
1: ఈ దేహమా మనము? కాదు. మలమూత్రముల దుర్గం మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: Can you identify yourself with this body which is full of urine, fecal matter, foul smell?
1: మలినపు కొంప.
0: ఇస్ ఎ డర్టీ సెంటర్.
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
0: ఇస్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్.
1: సంచలనము పొందు దుంప.
0: ఇట్ పెరినేట్స్ లైఫ్.
1: భవసాగరమే ఈదగలేని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్ దిస్
1: లైఫ్. అంబుల మనమెప్పుదలంప.
0: ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నమ్మబోకు మనసా.
0: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
1: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
0: ఎ స్కాలర్ థింగ్స్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్ హావింగ్ గాన్ త్రూ మెనీ బుక్స్.
1: పుస్తకముల్ పఠించితివి.
0: వీ హావ్ రెడ్ బుక్స్.
1: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్.
0: ఐఎమ్ థరో ఇన్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
0: వై డూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ అబౌవ్ ఆల్ యువర్ స్కాలర్షిప్.
1: నీ హస్తయుగము మోచి.
0: Joining both of your hands.
1: Paramatmuni bhakti to kolvaleni ee pustaka grandamantayunu nirattakamul kada manavam.
0: O man with all the scholarship, if you cannot join both the hands and offer your salutations at the lotus feet of God, all this are in vain.
1: నిద్ర నుండి లేచి
0: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు
1: మరి నిద్రపోయడు దాది
0: అంటిల్ యూ గో టు స్లీప్
1: పొట్టకై హద్దును పద్దు లేక
0: వితౌట్ ఎనీ లిమిటేషన్స్
1: వ్యయమందగతేచు జీవితంబు.
0: యు వేస్ట్ యువర్ టైమ్.
1: నీ విద్యల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
0: You have wasted all your time in learning, studying these things. What is that you achieved?
1: ఇన్ని రకమైనటువంటి శ్రమలు కోర్చుకుంటున్నాం.
0: You have strained yourself enough.
1: కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
0: But you are not straining to have the vision of the Lord.
1: ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నిల్చుకొని కావాల్సినంత కాలాన్ని తీసుకుంటాం.
0: You are ready to stand there in the queue to go to a movie for a long time.
1: Oka bus stand lo appudu kuda seat kosamu ento kaalam queue lo ninchukoni manam sevala padtaamu.
0: To board the bus you are prepared to stand in the queue.
1: Bhagavantuni kosam oka chadam konchu yochinchinte chaala time.
0: But we don't want to spend and wait for God.
1: Inki emiti nu sadinchedi?
0: What is the situation?
1: Tuchchamaina puttu dani kosam nu wait chestunnavu.
0: We wait for mean things.
1: Deeni kosam kaadu manam wait cheyali.
0: We should not wait for mean things.
1: Bhagavantuni anugraham kosam manam wait cheyali.
0: We should wait for God.
1: Bhagavantuni aanandam kosam manam wait cheyali.
0: We should wait for God's bliss.
1: Appude nijamaina puttu jeevithamu.
0: That is true life.
1: Jeevitham ante kevalamu dehaanni penchukotamu bhojanaanni tinatamu aayiga jeevithaanni gadapatam idi kaadu.
0: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
1: Body is the temple of God.
0: Body is the temple of God.
1: నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు.
0: You have to safeguard your body.
1: దేని కోసం?
0: What for?
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: The body is gifted to undertake and to render service to everybody.
1: ఒక వృక్షములు ఫలములంతా ఇస్తుంది.
0: A tree bears fruit.
1: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
0: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
1: కానీ
0: బట్
1: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా?
0: ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్ ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
1: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
0: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫోర్.
1: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా?
0: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్ రివర్ డస్ నాట్ డ్రింక్.
1: ఒక గోవు
0: ఏ కావు
1: తన నిండుకు కావలసినంత క్షీరం పెట్టుకుంటుంది.
0: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
1: తనలో క్షీరం ఉంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
0: దో కౌ హాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్ డస్ ఇట్ డ్రింక్?
1: పంచుతుంది.
0: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఎవరీబడీ.
1: కానీ మానవుడు ఏం పంచుతున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూట్? ఏమి
1: త్యాగం చేస్తున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
1: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
0: హౌ డస్ హీ హెల్ప్ సొసైటీ?
1: నిరంతరం కూడా తాను తాను తాను తాను తాను.
0: మ్యాన్ ఇస్ ఆల్

0: సెల్ఫ్ సెంటర్డ్.
1: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు.
0: That day man sacrifices the selfishness, he would be the recipient of God's grace.
1: లోకమంతా మంచిగా ఉండాలి.
0: Whole world should be good.
1: లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మంచేమాన్ని ఎందుకు కోరదు?
0: When we pray for the welfare of the world, the world also desires your goodness.
1: ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: When you uphold dharma, the dharma will protect you in turn.
1: ధర్మ ఏవ హతోహంతి, దాన్ని మనం చంపినప్పుడు అది మనం చంపుతుంది.
0: If you kill dharma, the dharma will kill you in turn.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
0: We are born as humans because of good luck and merit.
1: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: This fortune has got to be realized and we have to work for liberation.
1: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసము పాటుపడకూడదు.
0: We should not struggle for worldly ephemeral temporal
1: joy. ఇవన్నీ క్షణభంగురాలు.
0: These are all momentary.
1: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
1: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
0: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
1: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
0: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
1: భక్తిలో ప్రవేశించింది.
0: Ultimately he landed up in devotion.
1: Bhaje Govindam, bhaje Govindam, Govindam bhaja mudamate.
0: He says, oh foolish man, pray to Govinda, pray to Govinda, worship him.
1: Samprapte sannihite kale nahi nahi nahi rachati duknukarane.
0: As the end approaches, no scholarship would ever come to your rescue.
1: Punarapi jananam, punarapi maranam.
0: The birth after birth, the death after
1: death. Punarapi janani jatare sayanam.
0: Again and again we find ourselves in the womb of the mother.
1: Iha samsare bahuduhtare.
0: It is so difficult to cross this.

0: We pray to God, oh God, show mercy and compassion towards us such that
1: Shankaracharya
0: we have to cause of family.
1: Chala pavitramaina advaitamu.
0: The non-dualistic principle of Shankara is sacred.
1: Advaitam nandu kudunu bhakti ki pradhatna ichchadu.
0: That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారం తెలిసినటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎక్స్పీరియన్స్ డివోషన్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love, you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: అండ్ దెన్ ఇట్స్ ఎ ప్లేట్.
1: ఇది ఏమిటి, వెండి తట్ట?
0: ఇట్స్ ఎ సిల్వర్ ప్లేట్.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: దిస్ సిల్వర్ ప్లేట్, దిస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: రూపనామం వేరు వేరే అయిపోయింది, కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: ద నేమ్ అండ్ ద ఫార్మ్ ఆర్ డిఫరెంట్, బట్ ఎసెన్షియల్ ఇట్ ఇస్ సిల్వర్.
1: అద్వైతము.
0: That is non-dualism.
1: ఒక్క మూలాధారమైన శక్తి చేత అనేకత్వాన్ని సృష్టించడమే ఒక అద్వైతము.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism.
1: కనుకనే మూలాధారమైన తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: So we have to understand this primordial principle.
1: మతములన్నీ వేరు.
0: Religions are different.
1: మార్గం ఒక్కటే.
0: But path is one.
1: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
0: Clothes are many, but the yarn is one.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many, gold is one.
1: ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ, బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి.
0: ద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలు ఒకటే,
0: బట్ ద వర్షిప్.
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్ మేకింగ్ ఎ
1: గార్లాండ్.
0: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: వీ హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
1: అది ఏ హృదయ పుష్పము?
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The Hridaya is the altar of God.
1: భగవంతుడు ఎప్పుడు హృదయవాసి.
0: God dwells in our Hridaya.
1: ఈ హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: We don't need to search for God elsewhere.
1: అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి ఒక భ్రాంతిని కొంతవరకు మానుకోండి.
0: We should not be carried away by external delusion.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: We should make effort to attain that infinite bliss.
1: ఇవన్నీ మనకు కావాల్సినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ.
0: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ.
0: క్లాత్ ఈస్ గాడ్.
1: ఇందులో అద్వైతం ఉంది.
0: There is non-dualism here.
1: ఏంటి అద్వైతం? ఇది వస్త్రము.
0: This is cloth.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: It's not cloth.
1: ఇది దారం కాదు, పత్తి.
0: Not threads.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: So cotton, threads and cloth are one.
1: ఇది కూడా అద్వైతమే.
0: This is non-dualism.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: Therefore the food and the dress we wear and our home are non-dualistic. So this non-dualism is true wisdom.
1: అనగా విభజించడానికి వీలు కానటువంటిదే అద్వైతము.
0: దాట్ విచ్ కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్ ఇస్ నాన్-డ్యూయలిజం.
1: కూడాను
0: సచ్ నాన్-డ్యూయలిజం.
1: ఒక్క ప్రేమ చేతనే మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్డ్
1: త్రూ మీరు హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్ట్.
1: ఒక క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్
1: ప్రేమించు.
0: లెట్స్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
1: అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక
0: సో
1: భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: వన్ షుడ్ ప్రే టు గాడ్ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: కోరిన తర్వాత ఇచ్చాడా భగవంతుడు? లేదే.
0: As he given you all by desire, he granted you before you asked for.
1: Adugakuve o manasa, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for.
1: Adugukoladi adi, adugunabadunani, adugakunna pani, vadivanagunani, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
1: Adugane sabarini, adarinchade.
0: Shabari is given refuge without
1: adugakatanakai. Madiyu jatayu, kadaknegi sadgati galiginchade.
0: Without asking, that bird Jatayu is offered.
1: అడిగే కొలిగే అడుగుపడిపోతుంది.
0: The more and more you desire, it will be put down, let down.
1: ఓ
0: మైండ్,
1: నువ్వు అడగవలసింది భగవంతుని అడుగు.
0: వాట్ యుడ్
1: భగవంతునే నాకు కావాలి.
0: You ask for God only.
1: నాకుంటే అన్ని నాకు లభ్యమవుతాయి.
0: If God is with me, everything else.
1: బంగారు చేతిలో ఉంటే ఎన్ని రకాలైనా మనం చేయించుకోవచ్చు.
0: With gold on hand, you can have many jewels.
1: భగవంతుడా నాకు చైన్ ఇచ్చి, భగవంతుడా నాకు ఒక రింగ్ ఇచ్చేటి, ఆ రింగు రింగుగానే ఉంటుంది, చైన్ చైన్ గానే ఉంటుంది.
0: On the other hand, if you ask for chain and ring apart, they will remain as such.
1: బంగారుని కోరు.
0: Ask for gold.
1: ఎన్ని నగలైనా చేయించుకో.
0: You can have many jewels.
1: దైవాన్ని కోరు.
0: Desire for God.
1: ఎన్ని విధమైనటువంటి ఆనందాన్ని అనుభవించుకో.
0: You can have all sorts of happiness.
1: దైవాన్ని విస్మరించి.
0: You forget God.
1: దైవం ఎక్కడి వాడు?
0: Where is God?
1: అన్నింటికీ అధిపతి దైవము.
0: God is the master of all.
1: కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము.
0: But yet we go by the world, forgetting God.
1: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
0: God made three promises.
1: ఈ మూడు వాగ్దానాలు కూడా ప్రతి వ్యక్తి కూడా విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: Man is behaving up in the opposite direction.
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: Ask me, thou shalt be granted.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: సర్చ్, యూ విల్ ఫైండ్ మీ.
1: తట్టు నా తలుపు, నేను తెరుస్తాను.
0: నాక్, ఇట్ షాల్ బి ఓపెన్డ్.
1: ఈ మూడు చెప్పాడు.
0: హీ సెడ్ దీస్ త్రీ.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: డూ వీ డూ ఆల్ దీస్ త్రీ?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ సెడ్ ఆస్క్ మీ.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: ఆర్ యూ ఆస్కింగ్ గాడ్?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: యు ఆర్ ఆస్కింగ్ ద వరల్డ్.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు.
0: యు ఆస్క్ వరల్డ్ అండ్ బి ఆర్ వరల్డ్లీ.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: యు సెర్చ్ ఫర్ మీ.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ సెర్చింగ్ గాడ్.
1: ఏంటి వెతుకుతున్నాడు?
0: వాట్ డు యు సెర్చ్?
1: స్థిర సంపదల్ని వెతుకుతున్నాడు.
0: యు ఆర్ సెర్చింగ్ ది కన్వీనియన్సెస్ అండ్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: తలుపు కొడుతున్నాడు.
0: యు నాక్.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ ఇస్
1: సెడ్. చేస్తున్నాడు.
0: బట్ ఇట్ డస్ ఇట్ ఇన్ ద కాంట్రడిక్షన్.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? ద వాట్ డోర్ డస్ హి?
1: ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హీ ఇస్ నాకింగ్. హీ ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మారిపోతున్నారు.
0: వీఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే. ద గాడ్ సెడ్.
1: చెప్పినట్టుగా చేయండి.
0: డూ అకార్డింగ్ టు గాడ్స్ కమాండ్.
1: తక్షణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: హీ విల్ గ్రాంట్ యూ ఇమ్మీడియట్లీ.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: హీ యూ కెన్ సీ హిమ్ వేర్ ఎవర్ యూ సెర్చ్.
1: తక్షణం హృదయ కవాటం తెరుస్తాడు.
0: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: we have to have full faith in this truth.
1: చక్కగా ప్రేమించండి.
0: లవ్ గాడ్ వెల్.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఇస్ వన్.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో ఏ నామంతోనైనా మీరు స్మరించండి.
0: యు కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్ అండ్ ఎనీ ఫామ్.
1: స్మరించి ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు స్మరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతునే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావలసిన సిరి సంపదలంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్. వై డు యు ఆస్క్?
1: ఉన్నాయి.
0: దేర్ ఆర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యు ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్
1: మీకు లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యూ విల్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: without good mind and good conduct, how do you expect Sai to own you and appreciate you, the giver of peace and the giver of love and the one who confers happiness and comfort, the love of Sai, the Prema Sai? How do you expect Prema Sai to adopt you and to own you?
1: మానవ జీవితము సదయమైనటువంటిది, కాలము పవిత్రమైనటువంటిది, హృదయము నిర్మలమైనటువంటిది, మనస్సు మధురమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ నోబుల్, టైం ఈజ్ సేక్రెడ్. Human heart is pure and the mind is exalted.
1: Itti pavitramaina bhavamulu kaliginatvanti okka vyaktiki edi punadiga undali, ee bhavanamunaku edi mukhyamainatvantiga undali.
0: For such a sacred man, what should be the foundation for this mansion of life?
1: Prati manavudu shanti sukhamunu andukovalani aashistuntadu.
0: Every man aspires for peace and happiness.
1: Kani ee shanti etla manaku labhistundi?
0: How can we be peaceful? Where from we get it?
1: Prati manavuni endu kudanu manavata viluvalu sarinatuntiga undinappude ee shanti manaku labhyam avutundi.
0: When there are human values that are adhered and followed, you will have peace.
1: Ee manavata viluvalu మనము పోషించుకున్నవి కావు, తెచ్చుకున్నవి కావు.
0: The human values are not of your making.
1: మానవుని జందే ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: The human values are latent in you. They have originated in you.
1: అట్టి విలువలను ఈనాడు మనము మర్చిపోయినా దేనిని మనం సాధించేది?
0: If such latent values are forgotten, what is it you are going to achieve?
1: Manavudu manavatvam kosam thanu jeevinchaledu.
0: Man has not taken the birth to lead the life of merely a human.
1: Manavudu manavuni kosamu janminchaledu.
0: Man is not born for another man either.
1: Manavudu deni kosam janminchinanu అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ బిహైండ్ ద హ్యూమన్ బర్త్.
1: సమత, సమైక్యత, సౌభ్రాతృత్వం, సౌజన్యం, ఈ నాలుగింటి యొక్క పునాదులపైన మానవ జీవితం ఆధారపడి ఉన్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్. సమత, ఈక్వాలిటీ, ఐక్యత, యూనిటీ, సౌభ్రాతృత, ఫ్రెటర్నిటీ, సౌజన్యత, నొబిలిటీ.
1: సమత, సమైక్యత, సౌభ్రాతృత్వము, సౌజన్యము, ఈ నాలుగు మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క పునాదులు.
0: ఈక్వాలిటీ, యూనిటీ, ఫ్రెటర్నిటీ అండ్ నొబిలిటీ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫౌండేషన్ ఫర్ ద మెన్షన్ of human life.
1: Indulo emaina kudanu kadalika kaligina manavattame vyartham.
0: If one of the four of these missing, the human life would be in vain.
1: Manavudu tana jeevithamulo poshinchukovalasinatundi kaapadukovalasinatundi ee naalugu.
0: What is to be developed, what is to be fostered and protected are these four points.
1: మానవుడు మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: Man should know the very meaning of humanness, human quality to begin with.
1: సత్యమే మానవ నీతి.
0: Satya, the truth, is neeti, the morality.
1: Dharma me manavuni yokka khyati.
0: Dharma, righteousness, is khyati. There lies the repute.
1: Tyaga me manavuni yokka jyoti.
0: Tyaga, sacrifice, is jyoti, the light.
1: Ee moodinti yokka ekatvame manava jati.
0: The unity of these three, truth, righteousness, and sacrifice, is manava jati, the human race.
1: Kani ee naati manavunaku satyamu dharmamu khyati jyoti aneetundi marchipothunnaru.
0: Men have forgotten the truth is the light, righteousness is the light, sacrifice is the light of life.
1: Idi samajam kosam kaadu.
0: It's not for the sake of society.
1: నీ నిమిత్తమై నీవు ఆచరించాలి.
0: యు హావ్ గాట్ టు అడాప్ట్ అండ్ ఫాలో ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: నీవు అందరినీ గౌరవించాలని ఆశిస్తావు.
0: యు ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్.
1: కాదు కాదు, నిన్ను నీవు మొట్టమొదట గౌరవించుకోవాలి.
0: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
1: ఆత్మ గౌరవమే మానవునికి ఆధారమైనటువంటి యొక్క పునాది.
0: Self-respect is the very basic foundation of human life.
1: ఈ ఆత్మగౌరవమే లేకుండినా మానవుడు ఇతరులు ఏ విధంగా గౌరవించగలడు?
0: The man without self-respect is not expected to respect others.
1: ఇతరులు ఇచ్చేటువంటి గౌరవానికి కాచుకోవడానికి కూడా వీలు ఉండదు.
0: It's not possible to expect respect from others.
1: మొదలు నీవు ఇతరులను గౌరవించు.
0: First, you respect others.
1: నీవు ఇతరులను ప్రేమించు.
0: You love others.
1: నీవు ఇతరులకు తగినటువంటి హృదయాన్ని అందించు.
0: You share your heart and the sentiments with others.
1: ఇది నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
0: This is your main duty.
1: మానవుడు వ్యక్తి జీవుడు కాదు.
0: Man is not merely an individual.
1: సమష్టి జీవుడు.
0: He belongs to a community.
1: Vyakti anaga jeevudu.
0: Individual is a soul.
1: Samasti anaga devudu.
0: Community is divinity.
1: Kanukane ee samasti aneetundi swaroopanni manam gurtinchadaniki vyakti nundi mana prayanam prarambhinchali.
0: From the individual we have to travel and reach the cosmic divinity.
1: Ee vyakti aneetundi sthanam nunchi సమష్టి స్థానానికి నీవు చేరాలి.
0: ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ వీ హ్యావ్ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ యూనివర్సల్ సోల్.
1: సమష్టి స్థానానికి చేరవాలంటే వ్యక్తి ఏ విధమైనటువంటి యొక్క నడతలను తాను పొందాలి?
0: ఫర్ ఎన్ ఇండివిజువల్ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ కాస్మాస్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్.
1: మొదలు అందరి యందు ఉన్నటువంటి యొక్క జీవన జ్యోతిని గుర్తించాలని ప్రయత్నించాలి.
0: First one has to recognize the common factor, the light of life in every person.
1: Andari yendu unnatundi yokka ekatvanni gurtinchinappude ee samatvam aneetundi yokka tattvam manaku abhyasam avutundi.
0: When once the underlying principle of unity is recognized, then we can observe, understand equality.
1: Kanuka ee naadu chese sevalanni kudanu కేవలము సమస్తిని పొందే నిమిత్తమై చేయవలసినటువంటివి.
0: ఆల్ సర్వీసెస్ దట్ ఆర్ టు బి రెండర్డ్ ఆర్ టు బి డైరెక్టెడ్ ఇన్ టు రీచ్ దిస్ స్టేట్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఏదో ప్రజలకు చేస్తున్నానని, పరులకు చేస్తున్నామని, తనకు తాను ఆనందిస్తానికి పొందుతున్నానని భావించడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ గ్రేట్ మిస్టేక్ ఇఫ్ యు కన్సిడర్ దట్ ది సర్వీస్ దట్ యు డూ ఈజ్ టు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ నాట్ ది సర్వీస్ రెండర్ టు అదర్స్.
1: వారు ఎవ్వరు కూడా లేరు ఈ జగత్తులో.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్.
1: అందరూ కూడా పరమాత్మ స్వరూపులే.
0: ఆల్ ఆర్ డివైన్ ఫార్మ్స్.
1: కానీ ఇట్టి సమస్తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు.
0: ద కాస్మిక్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ అండ్ ఫెల్ట్.
1: అందువలననే మానవుడు అనేక రకములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద కెయాస్ ఇన్ హ్యుమానిటీ టుడే.
1: సర్వత్రా ఉండినటువంటిది దైవత్వమే అని గుర్తించుకున్నప్పుడు ఈ బాధలే మనకు ఏమాత్రం కూడా కనిపించవు.
0: వెన్ వన్స్ ద ఆల్ పర్వేడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ యూ విల్ నో లాంగర్ సఫర్.
1: కనుక మొట్టమొదట మన బాధలను నివారణ గావించుకోవాలంటే సమష్టి తత్వాన్ని అభ్యసించుకోవాలి.
0: To solve the problems that the humanity is facing today, one has to understand the universal principle.
1: అనేకత్వంలో ఉండినటువంటి ఒక ఏకత్వాన్ని గుర్తించినప్పుడే సమష్టి తత్వం మనం పొందిన వారం అవుతాం.
0: When once we know unity in diversity, we can have understanding of the cosmic principle.
1: ప్రతి వ్యక్తి కూడాను కేవలము శరీరధారిగా ఉన్నాడు.
0: Every individual has a physical form.
1: కానీ ఈ శరీరము కేవలము ఒక ప్రకృతిలో ప్రాకృతమైనటువంటి అద్దమున వంటివి.
0: It is like a mirror in this world.
1: Mirror
0: in this world.
1: ఈ యొక్క అద్దమునందు ఏది చూసినా కానీ మీ ప్రతిబింబమే కానీ అన్య పదార్థములు మనకు కనిపించవు.
0: In this mirror, you find your own reflection and none else.
1: కానీ స్వార్థము స్వప్రయోజనంతో మానవుడు జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: But man is leading the life of selfishness and self-interest.
1: ఈనాటి జగత్తు లోపల స్వార్థము పెరిగిపోతున్నది.
0: In this world today, we find selfishness.
1: పరాత్మము పెరిగిపోతున్నది.
0: There is no trace of selflessness.
1: దేశాభిమానం తరిగిపోతున్నది. దేహాభిమానం పెరిగిపోతున్నది.
0: There is no patriotic feelings, but on the other hand, we find body attachment.
1: కనుకని దేహాభిమానము పెరగటం చేతనే దేశాభిమానం అనేటువంటి సమస్త స్వరూపాన్ని మర్చిపోతున్నాం మనం.
0: As there is attachment to the body, dehabhimana, we don't have deshabhimana, national interest, national feelings.
1: ఎంతటి సాధకుడైనను ఎంతటి పవిత్ర హృదయుడైనప్పటికీ ఈ దేహాభిమానాన్ని పోగొట్టుకునలేకపోతున్నారు.
0: One may be an aspirant and a seeker with a sacred heart, yet he is not able to give up the attachment to this world.
1: దేహాభిమానం ఉండినంత వరకు మానవుడు ఏమాత్రం కూడా దైవాభిమానం గురి కాడు.
0: So long there is dehabhimana, physical attachment, there cannot be daivabhimana, attachment to God.
1: ఏమిటి ఈ దేహాభిమానం?
0: What is this physical attachment?
1: ఇది పాంచభౌతికము.
0: It has got senses.
1: దుర్బలమైన కాయం.
0: It is so weak.
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: When it drops down, we do not know.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమును.
0: Though 100 years of life is said, you cannot believe
1: బాల్యమందు
0: at young age
1: లేక ప్రాయమందు
0: or youth
1: లేక ముదిమియందు
0: old age
1: లేక ముసలియందు
0: or advanced age
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: When you are going to leave this body, you cannot say.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైన
0: if you are intelligent
1: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు.
0: In this life, know thyself.
1: తనం తాను తెలుసుకునే నిమిత్తమై ఈ దేహం వచ్చినది కాని
0: body is gifted to know your nature.
1: ఏదో ప్రపంచాన్ని తెలుసుకోవాలి, ఏదో ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి అని కొన్ని వెతుకుటం ఇది కేవలం వెర్రితనమే.
0: ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు నో ద వరల్డ్ అండ్ టు అక్వైర్ నాలెడ్జ్ అవుట్ సైడ్.
1: నిన్ను నీవు తెలుసుకున్నటువంటి వాడు సర్వమును తెలుసుకున్నవాడు అవుతాడు.
0: ఇఫ్ యు నో యువర్ ట్రూ సెల్ఫ్ యు విల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రపంచంలో ఏ ఏ పదార్థములు ఉన్నవని మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: All the material you want to know in this world,
1: అణుమనుకొని ఘనం వరకు కూడాను ఏదాన్ని మీరు చింతిస్తున్నారు.
0: All that you have been thinking from microcosm to macrocosm,
1: అవన్నీ కూడాను మీ యందే ఉన్నవి.
0: All are within you.
1: నీ హృదయమునందే ఉన్నవి.
0: They are present in your
1: heart. పర్వతములన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
0: They are present in your heart.
1: సముద్రమంతయు నీ హృదయమునందే ఉన్నది.
0: Entire
1: పట్టణములన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
0: Everything is contained in you.
1: నీ హృదయమునందే ఉన్నవి.
0: All that is present within
1: you. సర్వజీవులు కూడా నీ హృదయమునందే ఉన్నవి.
0: All beings are in you.
1: నువ్వు ఇంకా దేనిని చూడటం?
0: వాట్ ఈస్ దట్ యు వాంట్ టు సీ?
1: అన్ని నీయన్నే ఉంచుకొని బయట ప్రతిబింబాన్ని చూచేటువంటి వాడు ఎంత పిచ్చివాడు.
0: Having had everything within you, you want to notice something outside, you are certainly mad.
1: Kanuka annintiki nee aadharamai undinatunti vaadu inkoka padarthanni chudataniki prayatninchatamu idi kevalam veritaname.
0: You are the basis, but you want to see something outside. It is a sign of foolishness.
1: Manavata viluvalu telusukovali.
0: Know the human values first.
1: Emiti ee manavata viluva?
0: What are they?
1: మార్పు చెందినటువంటిది సత్యము.
0: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ సత్యం.
1: సత్యం ఏ దేశమునకైనా ఏ కాలమునకైనా ఏ యొక్క దీనికైనా ఒక్కటే.
0: ట్రూత్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ విచ్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: ఇది అమెరికన్ సత్యము, ఇది రష్యన్ సత్యము, ఇది ఇండియన్ సత్యము, ఇది పాకిస్తాన్ సత్యము అని ఈ భేదములే లేదు.
0: There's nothing like American truth, Russian truth, Indian truth, Pakistan truth.
1: Satyam okkate.
0: Truth is one.
1: Satyame daivamu.
0: Truth is God.
1: Kanukane ee satyanni mottamotta gurtinchalaniki prayatninchali.
0: So we should make every effort to know this truth first.
1: Satyam bruyat.
0: Speak truth.
1: Priyam bruyat.
0: In an acceptable
1: way. Na bruyat satyame priyam.
0: Never utter a lie.
1: Itvanti శాశ్వతమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈనాడు మనం విస్మరించి
0: వి హావ్ ఫర్గాటెన్ దిస్ ఎటర్నల్ ట్రూత్ టుడే.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క పదార్థముల నిమిత్తమై మనం అన్వేషణ జరుగుతున్నాం.
0: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ మొమెంటరీ, దాట్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టుడే.
1: కనుకనే ఆ సత్యమే మానవుని యొక్క నీతి.
0: Therefore, that satya truth is niti, the morality.
1: Niti anaga nijamainatunte nadata.
0: Niti means the proper conduct.
1: Adi maarpu chendinatunte nadata.
0: It should be changeless.
1: Chanachanamulaku maarpu chendinatunte kaadu.
0: It will never change from moment to moment.
1: Atuvanti satyanni manam gurtinchadaniki prayatninchali.
0: We should make an effort to know such a truth.
1: Meere satya swaroopudu.
0: You are the very embodiment of truth.
1: Nee daivame satyamu.
0: Your love is truth, in fact.
1: Kanukane ee satyanni mottamotta gurtinchali.
0: So we should know this truth.
1: Satyamuniki rendo padartham addu ledu.
0: In fact, truth has no parallel.
1: Ee satyamu nilchadaniki oka aadharam undali.
0: And satya is eternal.
1: Adi dharmamu.
0: And it has got the basic foundation.
1: Satyam nasti paro dharmah.
0: And in fact, beyond truth there's no other principle.
1: ఈ రెండింటి యొక్క సమత్వమే శాంతి ఏర్పడుతుంది.
0: సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచస్నెస్ విల్ కన్ఫర్ పీస్ శాంతి.
1: ఎక్కడ సత్య జీవితాన్ని గడుపుతుంటాడో, ఎక్కడ ధర్మ జీవితాన్ని గడుపుతుంటాడో వాని యందు శాంతి సమృద్ధిగా ఉంటుంది.
0: ద వన్ హూ లీడ్స్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్, ద వన్ హూ ఫాలోస్ రైచస్నెస్ విల్ లివ్ ఇన్ పీస్.
1: శాంతి ఎక్కడో అని మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ పీస్ ఎనీవేర్.
1: సత్యమున్న చోట శాంతి ఉంది.
0: In fact, there is peace where there is truth.
1: ఈ శాంతి సత్యమును చేరినటువంటి సమయంలో అహింస సహజంగా ఏర్పడుతుంది.
0: When once the truth and peace go together, there will be ahimsa, non-violence.
1: మనం పేర్లు పెట్టుకుంటున్నాం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: We have names, terms like this, satya dharma shanti prema ahimsa.
1: ఈ సత్య ధర్మములకు మూలాధారమైనటువంటి యొక్క స్థానము ప్రేమ.
0: In fact, the very basic foundation for satya truth, dharma, righteousness is prema, love.
1: Preme daivamu.
0: Love is God.
1: Satyame daivamu.
0: Truth is God.
1: Dharmame daivamu.
0: Righteousness is God.
1: Satyamu prema rendigini pote pranam leni jeevudu avutadu veedu.
0: If you do not have love and truth, you will be losing your life.
1: Satyam manam undi vereinada manlo oka pranam poyindi.
0: When once truth is gone, one principle is left. Of life is left.
1: Dharmam manlo nasinchina manlo rendu pranamulu poyinayi.
0: When once dharma righteousness is gone, one life breath is gone.
1: Bhautikamainatundi dehamunaku aidu pranamulu unnai.
0: The physical body has got five life principles.
1: Ee aidu pranamul lopala rendu pranamulu pogottukuntunnam.
0: Out of these five life principles, two are gone.
1: Kanuka మన ప్రాణములను మనం రక్షించుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు సేవ్ గాడ్ అవర్ లైఫ్.
1: ఈ ప్రాణమే నీ యొక్క పరమాత్మ తత్వం.
0: దిస్ వెరీ లైఫ్ ఇస్ ఎసెన్షియల్ డివైన్.
1: కనుక ప్రతి విషయంలో కూడాను మనం చక్కగా విచారణ చేసి మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఏమిటి?
0: సో వీ హావ్ టు ఎంక్వైర్ క్లియర్లీ అండ్ నో ద డివినిటీ ఇన్ హ్యుమానిటీ.
1: ఈనాడు వ్యాపారం నందు కాని,
0: టుడే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్,
1: ఉద్యోగంలో కానీ,
0: ఆర్ ఇన్ అవర్ ప్రొఫెషన్స్,
1: ఏ యొక్క రంగమునందు మనం చూసినప్పటికీ అంత కూడాను కేవలము మలినమై ఉన్నది.
0: ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ ఎండివర్ ఈజ్ హైలీ పొల్యూటెడ్.
1: ఎక్కడ ఏ పని చేయడానికి ప్రారంభించినప్పటికీ అక్కడ మొట్టమొదట మనకు ఈ యొక్క మాలిన్యమే కనిపిస్తుంది.
0: వాట్ ఎవర్ టాస్క్ యూ వాంట్ టు బిగిన్ విత్ అన్ అండర్ టేక్ యూ కమ్ అక్రాస్ దిస్ ఫిల్త్ ఆర్ డర్ట్.
1: ఎక్కడే గాని పవిత్రమైనటువంటి పదార్థము మనకి ఈ జగత్తులో కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్ దాట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: కానీ నీ హృదయాన్ని పవిత్రం గావించుకో, సర్వము పవిత్రమే కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ శాంక్టిఫై యువర్ హార్ట్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్ శాంక్టిటీ ఎవ్రీవేర్.
1: హృదయం యొక్క ప్రతిబింబమే జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్
1: హార్ట్. నీ హృదయంలో ప్రేమ నింపుకుంటేవా జగత్తంతా ప్రేమమయమే అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్
1: నీ హృదయం లోపల. అప్రేమ నింపుకుంటేవా జగత్తంతా కూడా అప్రేమగానే కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ యువర్ హార్ట్ you will never face love anywhere in the world.
1: కాబట్టి ప్రపంచంలో మనం చూచినది, అనుభవించినది, ఆనందించినది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: సో ఆల్ దట్ వీ సీ ఆల్ దట్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ సే ఆర్ ద రిఫ్లెక్షన్స్ అండ్ రియాక్షన్స్ అండ్ రిసౌండ్ ఆఫ్ అవర్ ఓన్.
1: చెడ్డదేమైనా మనకు కనిపించినా అది మన యందు ఉన్నటువంటి ఒక ప్రతిబింబమే.
0: ఇఫ్ ఎనీథింగ్ యూ ఫైండ్ అవుట్ సైడ్ ఇస్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: చెడ్డేమైనా మనం విన్నామా ఇది మన యందు ఉన్నటువంటి ప్రతిబింబమేమి.
0: ఇఫ్ యూ ఫేస్ ఎనీథింగ్ బ్యాడ్ ఇస్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: ఎక్కడైనా చెడ్డది మనం అనిపించినా అదంతా కూడా మన ప్రతిబింబమే.
0: ఆల్ ద బ్యాడ్ దట్ యూ ఫేస్ యూ మీట్ యూ ఈస్ జస్ట్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: కన్న పనులందు ఏమాత్రం కూడా మన దోషము పెట్టుకోకూడదు.
0: నెవర్ పాయింట్ అవుట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
1: అన్ని తన మంచి తన చెడ్డలే.
0: ఇన్ ఫ్యాక్ట్ గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ.
1: ప్రపంచమంతా కూడా మానవుల యొక్క పరివర్తన పైన ప్రవర్తన పైన ఆధారపడి ఉంటున్నది.
0: ద హోల్ వరల్డ్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
1: మనుషులు మంచి అయినప్పుడే ప్రపంచం మంచిదవుతుంది.
0: ఇఫ్ హ్యూమన్స్ ఆర్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: మనుషులు చెడ్డైనప్పుడే ప్రపంచం అంతా చెడ్డగా మారిపోతుంది.
0: ఇఫ్ పీపుల్ ఆర్ బ్యాడ్ ద హోల్ వరల్డ్ విల్ ఆటోమేటికలీ టర్న్ బ్యాడ్.
1: మనం అనుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడ చూసినా చెడ్డనే ఉంది.
0: వీ థింక్ ఎవ్రీవేర్ వీ ఫైండ్ బ్యాడ్. ఇన్ దిస్ వరల్డ్
1: కాదు కాదు కాదు.
0: నో,
1: మన చెడ్డనే మనకు ప్రతిబింబిస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ ఇన్ యూ కమ్స్ ఫార్వర్డ్ బై యువర్ రిఫ్లెక్షన్.
1: నీవు రాక్షసుడిగా మారిపోతే నీ ప్రవర్తనలంతా కూడా రాక్షసంగానే ప్రవర్తిస్తాయి.
0: ఇఫ్ యువర్ ఎ డెమన్ ఆల్ యువర్ యాక్షన్స్ వుడ్ బి డెమోనిక్.
1: నీవు దైవంగా మారిపోతే జగత్తంతా దైవంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యువర్ గాడ్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ యూ విల్ సీ ద హోల్ వరల్డ్ డివైన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ యందు నిండి ఉన్నది ప్రేమనే.
0: In fact, you have got love in full.
1: మీ హృదయ ఆవేదనే ప్రేమ.
0: యువర్ యర్నింగ్ ఇస్ లవ్.
1: మాట యొక్క ప్రతిబింబమే సత్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ వర్డ్ ఇస్ ట్రూత్.
1: క్రియ యొక్క ప్రతిబింబమే ధర్మము.
0: అండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యాక్షన్ ఇస్ ధర్మ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే శాంతి.
0: ది హార్మోనీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ పీస్.
1: కనుకనే శాంతి ఎక్కడ, ఈ మూడింటి యొక్క ప్రతిబింబమే చూడాలి.
0: సో వేర్ ఇస్ పీస్? ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆల్ ది త్రీ.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమతత్వమే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
0: ద వెరీ లైఫ్ బ్రెత్ ఈస్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: అది ఏ నీకు సత్యాన్ని బోధిస్తుండాలి.
0: దాట్ విల్ టీచ్ యూ ట్రూత్.
1: సో హం సో హం అదే నీ సత్యం బోధించేటువంటిది.
0: దిస్ బ్రెత్ సో హం స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: ఆ సత్యమే నీ నుండి ఆవిర్భవిస్తుండాలి.
0: ద ట్రూత్ ఒరిజినేట్స్ ఇన్ యూ.
1: ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ఆ సత్యాన్ని బోధిస్తుండాలి.
0: దిస్ ట్రూత్ ఈస్ టాట్ టు యూ రిపీటెడ్లీ అట్ ద రేట్ ఆఫ్ 21,600 టైమ్స్ పర్ డే.
1: ఒక దినమునకు 21,600 తూర్లు నీకు బోధిస్తుంటే నీవు జ్ఞాపకం ఉంచుకోలేకుండా పోతున్నావు. ఇంకా చదివినవి ఏం చెప్తుంటావు?
0: You are not able to remember this truth taught to you 21,600 times and you forget it. What for is this
1: education?
0: In spite of the lectures given,
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
0: ఆర్ ఆల్ ద రీడింగ్ దట్ యు డు,
1: ఎందరి పెద్దలను దర్శించినప్పటికీ,
0: విజిటింగ్ నోబుల్ సౌల్స్,
1: కట్టగనబడకు. నీ ఎందున్నటువంటి యొక్క సత్యాన్ని నీవు మర్చిపోతే ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతాయి.
0: ఇఫ్ యూ ఫర్గెట్ ది అల్టిమేట్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ లేటెంట్ ఇన్ యూ ఆల్ దట్ అమౌంట్
1: కనుక మొట్టమొదట మన దృష్టిని, మన శ్రవణాన్ని, మన వాక్కును సరిదిద్దుకోవాలి.
0: దేర్ఫోర్ లెట్ అస్ కరెక్ట్ అవర్ విజన్, అవర్ ఆడిషన్ అండ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: బుద్ధుడు మహారాజుగా ఉండి సర్వసంగ పరిత్యాగైపోయి సన్యాసం స్వీకరించి అడవులంతా తిరిగాడు.
0: బుద్ధ బీయింగ్ ఎన్ ఎంపరర్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్ అండ్ మూవ్డ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ రెనన్షియంట్.
1: జగత్తునందున్నటువంటి పెద్దలను దర్శించాడు.
0: He visited all great people.
1: వారి ప్రబోధనలన్నీ కూడా చక్కగా విన్నాడు.
0: He heard their sacred teachings.
1: వారు రాసిన గ్రంథాలంతా చదివాడు.
0: He has gone through all their texts.
1: కట్టగడపడి సత్యాన్ని గుర్తించుకొని
0: finally he has known truth.
1: ఈ పెద్దలను దర్శించడం మానేశాడు.
0: And he stopped visiting anybody.
1: వారు రాసిన గ్రంథాలంతా పారవేశాడు.
0: He has just thrown and brushed aside all books.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి యొక్క గ్రంథము నా హృదయం.
0: The book of life given by God is my heart.
1: నా గాడ్ ఏ నా యొక్క నిజమైన స్నేహితుడు.
0: In fact, God is my true friend.
1: True friend ని ఇక్కడ పెట్టుకొని నిజమైన గ్రంథాన్ని మనం హృదయం నందే ఉంచుకొని ఎక్కడికెక్కడికి మనం తిరుగుతున్నాం.
0: God as a true friend is in me. The text of life is in me. But I am just going round in the outside world. Why?
1: కనుక మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి కన్నులను సద్వినియోగం చేసుకుందాం.
0: First, let us make use of these eyes we are gifted with by God.
1: ఈ ఐసును మనం పవిత్రం చేసుకున్నప్పుడే మన జీవితం పవిత్రమవుతుంది.
0: When our looks, eyes are perfect, the whole life would be sacred.
1: మంచి మనసు, నడత మనిషికి ఒకటైనా.
0: When there is good mind, the conduct are one.
1: ఇంతకంటే మనిషి వేరొకటి లేడు.
0: There's nothing to be achieved further.
1: కనుక మొట్టమొదట మన దృష్టిని మార్చుకోవాలి.
0: Therefore, we have to change, transform.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: with all our
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
0: with all our spiritual pursuits and learning,
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ,
0: and our visits,
1: మొట్టమొదట నీ నేత్రములను సరి చేసుకో.
0: First, we have to correct our looks.
1: నీ నేత్రము భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రము.
0: Vision netra is శాస్త్ర, sacred text.
1: ఈ శాస్త్రాన్ని నీవు చక్కగా వర్ణించు.
0: Understand the Shastra's text of life well.
1: కనుకనే మనం దృష్టిని మంచిగా పెట్టుకోవాలి.
0: So have good looks always.
1: తర్వాత good walk.
0: And then good talk.
1: ఈ యొక్క టాక్ అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిది.
0: Talk is highly sacred.
1: సత్యమునకు మించినటువంటి ఒక ఇది మరొకటి లేదు.
0: There is nothing beyond truth.
1: కనుకనే ఈ నాలుగు నుంచి సత్యాన్ని పలకాలి.
0: Whatever you utter must be
1: ఈ రెండింటిని మనం చక్కగా నేర్చుకుంటేమా,
0: when we learn these two,
1: చక్కగా గుర్తిస్తేమా,
0: recognize well,
1: మూడవది మనకు చక్కగా అర్థమవుతుంది.
0: Then we will understand the third one.
1: అది గుడ్ శ్రవణం.
0: That is good audition, listening.
1: మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
0: Buddha emphasized on good looks to begin with.
1: సమ్యక్ వాక్కు అన్నాడు.
0: Second, good talk.
1: సమ్యక్ శ్రవణము.
0: థర్డ్, గుడ్ లిసనింగ్.
1: ఈ మూడు అయిన తర్వాత సమ్యక్ మననము.
0: వెన్ వన్స్ దే దీస్ త్రీ ఆర్ దేర్ యూ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
1: ఏ గ్రంథములు కూడా నువ్వు చదవలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ గో త్రూ ఎనీ.
1: ఆ గ్రంథముల పైన వచ్చినటువంటి విసుగు చాలా బాధ చేయించింది.
0: హీ వాజ్ డిస్గస్టెడ్ బై గోయింగ్ త్రూ ఆల్ బుక్స్.
1: యువకులైనటువంటి మీరందరూ కూడాను,
0: యంగ్స్టర్స్, యూత్, ఆల్ ఆఫ్ యూ,
1: మొట్టమొదట మన దృష్టిని అదుపులో పెట్టుకోవాలి.
0: హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్.
1: దీన్ని మనం కంట్రోల్లో చేసుకుంటే మన టంగ్ కంట్రోల్కి వచ్చేస్తుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్, యూ విల్ హ్యావ్ ఎ చెక్ ఆన్ యువర్ టంగ్.
1: కనుక మానవుడు అయి పుట్టినందుకు మానవతా విలువలను మనం గుర్తించుకొని, మానవతా విలువలను మనం అదుపులో పెట్టుకొని సరైన మార్గంలో దాన్ని అనుభవించినప్పుడే నీవు మాధవుడైపోతావు.
0: వెన్ హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, if you understand the human values well, totally check on the rest of the factors and follow the path of human values, then you can be divine, madhava.
1: ee naati yuvakule, yuvatule, bhavi bharatodharakulu,
0: youngsters, men and women are the emancipators of this country.
1: kanukani mottamota veeri yuvakulu taginatvanti oka sthilatvanni penchukovali.
0: So youngsters should have this steadiness.
1: దానికి తగినటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop appropriate confidence.
1: Where there is confidence, there is love.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is truth.
0: Where there is love, there is truth.
1: Where there is truth, there is peace.
0: Where there is truth, there is peace.
1: Where there is peace, there is bliss.
0: Where there is peace, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: Mottamota, the confidence in penchukovali.
0: To begin with, we have to develop confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే లాస్ట్ లో గాడ్ మనకు వస్తుంది.
0: విత్ దిస్ కాన్ఫిడెన్స్ యు విల్ అటైన్ గాడ్.
1: కనుకనే ఈ నమ్మకం అనేటువంటిది లేకుండా పోయినప్పుడు దైవం అనేటువంటిది మనకు లభ్యం కాదు.
0: వితౌట్ కాన్ఫిడెన్స్ యు కెన్ నెవర్ అచీవ్ డివినిటీ.
1: నీ నమ్మకమే నీకు దైవము.
0: యువర్ వెరీ కాన్ఫిడెన్స్ ఇస్ డివైన్.
1: నీ నమ్మకాన్ని నీవు చెదిరించుకోకూడదు.
0: నెవర్ లూజ్ దిస్ కాన్ఫిడెన్స్.
1: నమ్మకం అనేటువంటి ఆత్మవిశ్వాసం కావాలి.
0: It is confidence in the self, self-confidence.
1: Atma gauravam kuda kavali.
0: Self-respect is necessary.
1: Atmanandam kuda kavali.
0: And bliss of the self is needed.
1: Atma sandarshanam kuda kavali.
0: And vision of the self is needed.
1: Ippudu meerandaru inta pedda hall lo kurchunnaru.
0: You have all assembled in this big hall.
1: Idi penchukunnappude last lo God manaku vastundi.
0: With this confidence you will attain God.
1: కనుకని ఈ నమ్మకం అనేటువంటిది లేకుండా పోయినప్పుడు దైవం అనేటువంటిది మనకు లభ్యం కాదు.
0: వితౌట్

0: కానీ ఈ హాల్ కంతా కూడా పిల్లర్స్ అంతా కనిపిస్తుంది. అది
1: యు ఆల్సో సీ పిల్లర్స్ అరౌండ్.
0: దీనికి అందచందములంతా కూడా మీరు గుర్తిస్తున్నారు.
1: అండ్ యు ఆల్సో సీ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆడిటోరియం.
0: కానీ ఈ అందచందమైనటువంటి ఆనందము ఎక్కడ మీకు కనిపిస్తుంది? అది
1: హౌ డు యు సీ ఆల్ ద బ్యూటీ అండ్ ద గ్రాండ్యూర్ ఆఫ్ దిస్ ఆడిటోరియం?
0: మొట్టమొదట ఫౌండేషన్ కావాలి.
1: We need a foundation for this.
0: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద
0: ఫౌండేషన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే
1: విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: Then you will have self-satisfaction.
0: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్.
1: Then once you develop self-satisfaction,
0: ఆ సెల్ఫ్ సాక్రిఫైస్
1: self-sacrifice is the roof.
0: రూఫ్ అనేటువంటిది ఉన్నప్పుడే సెల్ఫ్ రియలైజేషన్.
1: విత్ దిస్ రూఫ్ యూ విల్ హ్యావ్ సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుకని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
1: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
0: కనుక మన మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ భద్రం చేసుకోవాల్సింది పునాదులే.
1: సో వీ హావ్ గాట్ టు అప్హోల్డ్ అండ్ సేఫ్ గార్డ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దీనిని పురస్కరించుకుని భారతీయ సంస్థము సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు. సత్యం వద ధర్మం చర.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇండియన్ కల్చర్ ఎంఫసైజ్డ్ ఆన్ టూ ప్రిన్సిపల్స్.
0: ఇండియన్ కల్చరే కాదు అన్ని కల్చర్లు కూడా ఒకటి.
1: ఇట్ ఈస్ నాట్ ఇండియన్ కల్చర్ ద కల్చర్ ఆఫ్ ద వరల్డ్ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైట్.
0: అమెరికన్ కల్చర్ ఇంకో కల్చర్ అనేది ఒకటే కల్చర్.
1: ద కల్చర్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
0: అదే ట్రూత్.
1: ద కల్చర్ ఇస్ ట్రూత్.
0: కనుక ఈ కల్చర్ లోపల మీరు ఏమాత్రం భేదం పెట్టుకోకండి.
1: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ కల్చర్.
0: అన్ని దేశములు చేరి ఒకే ఇల్లు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ కంట్రీస్ బిలాంగ్ టు వన్ మ్యాన్షన్.
0: ఒక్కొక్క దేశం ఒక్కొక్క రూమ్ వంటివి.
1: ఈచ్ కంట్రీ ఇస్ ఎ రూమ్ హియర్.
0: కనుకనే విభాగములు చేయకండి.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ అ డిఫరెన్సెస్.
0: ఈ విభాగముల చేతనే మానవత్వం చుట్టూ చెడిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ది సెగ్మెంటేషన్ ఫ్రాగ్మెంటేషన్ డివిజన్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ లైఫ్.
0: సాయి డివోటీస్ అనేది కూడా విభాగం చేయకూడదు.
1: సాయి డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
0: అందరూ ఏకంగానే ఉండాలి.
1: ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: మానవత్వం ఒకే జాతి.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యుమానిటీ ఇస్ వన్ రేస్.
0: మానవుడు ఒకే కుటుంబము.
1: హ్యుమానిటీ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
0: రంగునందు పేర్లయందు రూపమునందు భేదం ఉండవచ్చును.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ మే వేరీ.
0: కానీ ఒకే దైవత్వమే.
1: బట్ గాడ్ ఈజ్ వన్.
0: పశువులన్నీ వేరు.
1: కౌస్ ఆర్ మెనీ.
0: పాలు ఒకటి.
1: బట్ మిల్క్ ఈజ్ వన్ ఇన్ ద సేమ్.
0: జీవ జంతువులు వేరు.
1: Beings are many.
0: జీవుండు ఒక్కడే.
1: But the indweller is one.
0: జాతి నీతులు వేరు.
1: There may be different codes.
0: జన్మం ఒకటే.
1: The life is one.
0: దర్శనములు వేరు.
1: Paths are many.
0: దైవము ఒక్కడే.
1: God is one. Goal is one.
0: పువ్వుల జాతులు వేరు.
1: Flowers are many.
0: పువ్వులు ఒకటే.
1: And in fact worship the flower is one. Fragrance.
0: కనుక మనము ఈ జాతులు మతములు ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా సర్వమును త్యాగం చేసి ఒక విధమైనటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ గో బై ద ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ అండ్ నేషనాలిటీ. వీ షుడ్ కీప్ ఇన్ యూ ఓన్లీ ప్రిన్సిపల్స్.
0: యువతి యువకులంతా కూడా ఈనాడు దేశ ఉద్ధారకులు కావాలి.
1: ది యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ షుడ్ బి ద ఫ్యూచర్ లీడర్స్.
0: ఈ యొక్క యువతి యువకులు చక్కబడినప్పుడే దేశమంతా బాగుపడుతుంది.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
0: ఈ యువత యువకులు బాగుపడాలంటే వీరి అందు చక్కని నడతలు ఉండాలి.
1: ద మెన్ అండ్ విమెన్ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ కాండక్ట్.
0: ఈ శీలరహితమైనటువంటి యొక్క యువతి యువకుల వల్ల దేశం నాశనం అయిపోతుండాలి.
1: అండ్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ నాట్ దేర్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ స్పాయిల్డ్.
0: కనుకనే మన యొక్క జీవితం అంతా కూడా శీలం పైన ఆధారపడి ఉండాలి.
1: అవర్ లైఫ్ షుడ్ డిపెండ్ ఆన్ క్యారెక్టర్.
0: మాటలు చెప్తాం.
1: వీ స్పీక్ నో డౌట్.
0: కానీ క్రియల్లో శూన్యం.
1: బట్ ఇట్స్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్.
0: కనుక మొట్టమొదట మన గుణమును మంచిగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ గుడ్ వర్చ్యూస్.
0: పవిత్రమైనటువంటి భావం ఉండినప్పుడే
1: వెన్ దేర్ సీక్రెట్ థాట్
0: పవిత్రమైన పనులు మనం చేస్తాం.
1: వీ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్.
0: కనుక భక్తి భక్తి భక్తి అంటే కేవలం పూజలు చేయటం కాదు.
1: డివోషన్ డస్ నాట్ మీన్ మియర్లీ వర్షిప్.
0: నిర్మలమైనటువంటి ప్రేమతో చేసే ప్రతి పని కూడా భక్తి.
1: All that is done with pure heart is devotion.
0: కనుకనే ప్రేమ చిత్తంతో మనం పని చేయాలి.
1: Do anything with love only.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: అందరూ ప్రేమ స్వరూపులే.
1: All

0: ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుకనే మీరు నేటి నుంచి మీ యొక్క ఫార్మ్ అంతా కూడాను, మీ యొక్క రూపం అంతా కూడాను ప్రేమమయంగా మార్చుకోవాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే మేక్ యువర్ ఫార్మ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: మీ హస్తములంతా కూడాను పరోపకార సంబంధమైన దీంట్లో పాటు పడాలి.
0: లెట్ యువర్ హ్యాండ్స్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: మీ యొక్క చింతనంతా కూడాను ప్రేమలోనే ప్రయాణం కావాలి.
0: లెట్ ఆల్ యువర్ థాట్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
1: వెస్ట్ నుంచి సమష్టికి చేరాలి.
0: Right from the individual one should reach the state of
1: samasti nunchi parameshti ki chendali.
0: From the samasti con this cosmos one should reach parameshti divine.
1: Kalukane vyasti samasti parameshti.
0: So vyasti individual, samasti universe and parameshti the divine.
1: Kalukane ee moodinti oka ekatvanni manam ati swarlo pari pondali.
0: We should know the harmony, the unity of these three states.
1: ఈనాడు భౌతికమైన లౌకికమైన జగత్తునందు ఎక్కడ చూచకూడదు అశాంతిగానే ఉంటుంది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవేర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్ అజిటేషన్.
1: శరీరమునకు అనేక రకమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ డిజీజెస్.
1: కానీ దీన్ని మనం లెక్క చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ దెమ్.
1: శరీరం వస్తుంటది పోతుంటది.
0: బాడీ కమ్స్ అండ్ గోస్.
1: ఇది మరణపు కొంప.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: రోగమున మరగ్గడు సేవక గంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిఫ్లిక్షన్స్.
1: జాత సంచలనము పొందుతుంప.
0: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్
1: ఒక సాగరం మీద కలియని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్ దిస్
1: అంబుల పదలంబు మనం ఎప్పుదలంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: మే నిశ్చలమైన నమ్మబోకు మనస.
0: నెవర్ కన్సిడర్ దిస్ లైఫ్ పర్మనెంట్.
1: ఈ దేహాన్ని పట్టుకుని మనం ఎందుకు ఇంత ప్రాకులాడుకోవటం?
0: వై షుడ్ వి స్ట్రగుల్ హార్డ్ టు మెయింటైన్ అవర్ బాడీ.
1: మన అజాగ్రత్తతో కొన్ని కొన్ని లభ్యం అవుతుంటాయి.
0: ఇన్ఫాక్ట్ సర్టన్ థింగ్స్ డూ కమ్ బికాస్ ఆఫ్ నెగ్లెక్ట్.
1: కొన్ని ప్రేమతత్వం చేత స్వీకరిస్తూ ఉంటాము.
0: అండ్ వీ డూ యాక్సెప్ట్ దెమ్ బికాస్ ఆఫ్ లవ్.
1: కానీ వచ్చిన వచ్చినట్టుగానే పోవాలి.
0: దోస్ థింగ్స్ దట్ కమ్ షుడ్ వానిష్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నా సానుభవమే నీకు బోధిస్తున్నాను.
0: భగవాన్ ఈస్ టీచింగ్ అస్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
1: ఒక బిడ్డకు ఇక్కడ వాపు వచ్చేసేసింది.
0: A child had a swelling.
1: కానీ ఆ బిడ్డ భరించుకోలేనంత బాధపడుతుండాలి.
0: The child could not bear the suffering pain.
1: డాక్టర్ చూపిస్తే ఇది చాలా 20-25 డేస్ అవుతుంది అన్నారు.
0: డాక్టర్ సెడ్ దట్ స్వెల్లింగ్ విల్ బి దేర్ ఫర్ 20-25 డేస్.
1: వాడు ఏడ్చిపోతున్నాడు పాపం.
0: ద చైల్డ్ వెంట్ ఆన్ క్రయింగ్.
1: నేను పిలిచాను లోపల.
0: భగవాన్ కాల్ హిమ్ ఇన్ సైడ్.
1: నీవు ఏడ్చవద్దు.
0: డోంట్ క్రై.
1: స్వామి నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు ఏడుపు?
0: When Swami is with you, why do you cry?
1: Ani isi konchi sweet tinipinchanu.
0: And Swami made the child eat sweet.
1: Tarata inga nee pomannanu.
0: And Swami wanted him to go.
1: Talli teesukone poyindi.
0: And he followed his mother.
1: Alani nen teesukunnanu.
0: And Swami received that pain.
1: Idi nijamuga idi దేహంలో పుట్టిందైతే భరించలేనంత బాధ ఉంటుంటుంది.
0: ద పెయిన్ బికాస్ ఆఫ్ ద స్వెల్లింగ్ ఈజ్ అన్బేరబుల్.
1: అలాంటి దీన్ని చూసేదంతా కూడా చాలా మంది చూస్తున్నారే, స్వామి ఎట్లా ఈ పండుగను మేము జరిపేది అని.
0: హౌ టు కండక్ట్ దిస్ కాన్ఫరెన్స్ బికాస్ భగవాన్ ఈజ్ సఫరింగ్ ఆఫ్ పెయిన్.
1: కానీ లోపల ఏమాత్రం మాట్లాడడానికి వీలు కాదు.
0: But it's not possible to speak even.
1: ఈ రెండిటికి జాయింట్ లోపల వచ్చేసేసింది.
0: There at the near the jaws at the joint there is swelling.
1: తినడానికి కూడా వీలు లేదు.
0: It's not possible to eat.
1: ఏం కొని తినాలి ఈ దేహానికి భోజనం లేకపోతే ఏం నష్టం అవుతుంది?
0: What is the loss if we don't eat for a couple of days?
1: Then care చేయదు.
0: Bhagavan didn't mind about this.
1: దాన్ని ఏమాత్రం పరిహించకుండా వాడితో చెప్పాను.
0: He was unmindful of all this and told him,
1: స్వామి ప్రారంభోత్సవం చేయాలి కదా, మీరు ఎట్లా మాట్లాడతారు అన్నారు.
0: ఆన్ ది ఇనాగరల్ డే హౌ ఆర్ యూ గోయింగ్ టు స్పీక్.
1: నా దేహము అని అనుకున్నప్పుడే ఈ బాధలంతా నాకు వస్తాయి.
0: ఐ విల్ హ్యావ్ సఫరింగ్ ఇఫ్ ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
1: ఇది నా దేహం కాదు.
0: దిస్ ఇస్ నాట్ మై బాడీ.
1: మీ దేహము.
0: భగవాన్స్ బాడీ ఈజ్ యువర్ బాడీ.
1: మీ దేహాలంతా నా బాడీ.
0: In fact, all our bodies belong to Bhagavan.
1: కనుకనే మీ బాధలంతా నేను తీసుకుంటాను.
0: Therefore, Bhagavan accepts all our suffering.
1: అది నా యొక్క కర్తవ్యము.
0: Bhagavan considers it as his duty.
1: కాబట్టి ఇది నా దేహం కాదు కాబట్టి దీన్ని లక్షణం చేయనక్కలేదు.
0: As this body does not belong to him,
1: ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఏ యొక్క బాధ కలిగినా దాన్ని నేను లక్ష్యం చేయను.
0: Bhagavan never cares any suffering, anything that comes on the way.
1: కనుకనే ప్రతి విషయాన్ని కూడా నా అనుభవించి మీకు అందిస్తున్నాను.
0: Therefore, whatever Bhagavan tells us is out of his experience.
1: ఇది మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: That's what is contained in this one. My life is my message.
1: మీరు నిజంగా నా కర్తవ్యాన్ని నా దీన్ని మీరు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదు, గుర్తించడానికి లేదు.
0: In fact, it's not possible for all of you to understand and recognize the divinity.
1: కాని నేను పబ్లిక్ అంతా చెప్పడానికి నాకు వీలు కాదు.
0: Bhagavan does not want to express in public.
1: ఈ నాకు ఈ అడ్వర్టైజ్ నాకు ఇప్పుడు ఇష్టం లేదు.
0: Bhagavan is not for advertisement.
1: నాది మీది, మీది నాది.
0: In fact, Bhagavan belongs to you and we belong to him.
1: నాకు ఈ కాలు దగ్గర నుంచి తల వరకు కూడాను నాకు ఎట్టి ఆశలు లేవు.
0: Bhagavan has no desire whatsoever from top to toe.
1: ఏ ఆశను నేను అనుభవించినా మీకోసమే నేను ఆశను.
0: ఆల్ హిస్ డిజైర్ ఇస్ ఓన్లీ డిజైర్ ఫర్ యూ. హి డిజైర్స్ యూ.
1: మీ ఆనందం అందించే నిమిత్తమై నేను అన్ని కూడా ఆశిస్తుంటాను.
0: భగవాన్ వాంట్స్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
1: కనుకనే ఏ యొక్క విషయాన్ని కూడా మీకు బోధించి చెప్పటము గొప్పతనం కాదు.
0: In fact, there's nothing great in merely teaching.
1: ఆచరించి చెప్పటమే ఆచార్య యొక్క లక్షణం.
0: It is the quality of a true teacher to practice experience and teach later.
1: కనుక ప్రతి చిన్న విషయం కూడా నేను అనుభవించి మీకు అందిస్తున్నాను.
0: Every matter Bhagavan tells us after experiencing it.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: యువతులారా,
0: men and women,
1: అందరూ కూడాను నిజమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించండి.
0: You know the true nature, the principle of self.
1: సత్యాన్ని గుర్తించండి.
0: నో ది ట్రూత్.
1: ఈ దేహానికి పేరు సత్యం.
0: ద నేమ్ ఆఫ్ భగవాన్ ఈజ్ సత్య ట్రూత్.
1: ఈ సత్యమే మీ అందరి ఎందుకు పెట్టుకోండి.
0: దిస్ ట్రూత్ యూ డెవలప్.
1: అదే దైవత్వంగా మారుతుంది.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ రెండింటినీ మీరు గుర్తించుకొని జీవితాన్ని గడుపుతూ పోతుంటే ఎంతైనా మీరు ఆనందాన్ని పొందొచ్చు.
0: ఇఫ్ యూ రికగ్నైజ్ దిస్, అడాప్ట్ ఇట్ అండ్ ఫాలో, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కానీ కొన్ని కొన్ని దోషములు మీ అందు ఉంచుకొని
0: విత్ సమ్ మిస్టేక్స్ ఇన్ యూ,
1: అది నా పైన పడేస్తుంటారు.
0: అండ్ యూ బ్లేమ్ గాడ్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్, బ్లండర్.
1: నాలో ఎట్టి దోషములు కూడా కనిపెట్టడానికి వీలు కాదు.
0: దెర్ ఆర్ నో మిస్టేక్స్ వాట్స్ ఎవర్ ఇన్ భగవాన్.
1: మీ దోషములే నా ఎందు ప్రతిబింబిస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ మిస్టేక్స్. నేను
1: పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ మిర్రర్.
0: భగవాన్ ఈజ్ హైలీ సేక్రెడ్ అండ్ ఎ ప్యూర్ మిర్రర్.
1: ఎట్టి ఈ అవకాశములు కూడా నేను అవకాశం అందించను.
0: దేర్ ఇస్ నో స్కోప్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ట్రేస్ ఆఫ్ మిస్టేక్ టు అపియర్.
1: మీరు నా ఎందుకు చూచి అది నావనుకుంటుంటారు. నావి కాదు, మీ అందే ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: కనుక
0: సో
1: ప్రతిదాన్ని కూడా మీ హృదయాన్ని భద్రపరచుకోండి.
0: Therefore, preserve the sanctity in your
1: heart. నిర్మలం చేసుకోండి.
0: Make it pure.
1: అప్పుడే మీకు మీ సత్యాన్ని మీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: Then you will experience the truth, your true nature.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు,
0: today,
1: ఈ యొక్క సమావేశము ప్రారంభోత్సవం జరుపుతున్నాం.
0: Is the inauguration of this conference.
1: ఇంకా ముందు జరగవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
0: There are many things to follow now.
1: కనుక ఆ కార్యక్రమానికి నేను అవకాశం ఇచ్చి మున్ముందు మీకు తెలపవలసినవి ఏమిటో అది నేను తప్పక ఎంతకాలమైనా తీసుకుని నేను మీకు బోధిస్తాను.
0: భగవాన్ వాంట్స్ us to follow our program and schedule, and భగవాన్ has promised us to teach, taking any much of time in future to explain all the details that we expect from him.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 21st July 2002 during the inauguration of the Sri Satya Sai Seva Conference in Prashanti Nilayam. Baba revealed that there is no quality greater or more valuable than love. Baba also spoke on how Buddha attained the state of Nirvana by forgetting the mind and establishing divinity firmly in the heart. He added that first and foremost, we must always speak the truth. Speak the truth pleasingly and never speak a truth which is unpalatable. Only then will we be able to attain the state of Nirvana. Thank you, Sai Ram.

0: With that, we've come to the end of the current episode of Radio Sai Bhajan Classroom. We hope you found this episode interesting and informative. Please do share with us your feedback. As always, you can write to listener@radiosai.org. The audio engineers for this program are Sunil and Abhishek, and the background score was done by another alumnus from Chennai, T.S. Ramakrishnan. With heart full of gratitude, we offer this program at the lotus feet of our most beautiful, beloved Bhagwan.
1: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 17th of March 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
3: Bhagwan Sri Satya Sai Baba ne sun 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurna pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharanon ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 4 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
4: अपने इस तीसरे प्रवचन में भगवान श्री सत्य साई बाबा भगवत गीता के 12वें अध्याय भक्ति योग में सप्रेम हमें समझाते हैं कि किस मार्ग का अनुसरण करने वाला भक्त भगवान के लिए अत्यंत प्रिय है और ईश्वरीय प्रेम को प्राप्त करने हेतु भक्त को कैसा व्यवहार करना चाहिए। साकार निराकार तत्वों के अंतर को अत्यंत मार्मिक एवं हृदय स्पर्शी उदाहरणों के माध्यम से स्पष्ट करने के साथ स्वामी यह भी सप्रेम समझाते हैं कि किस प्रकार सगुण उपासना क्रमशः अनेक परिणतियों को प्राप्त करते हुए निर्गुणोपासना में प्रवेश करती है। विगत अध्याय में विश्लेषित आकाश त्रय को एक नए दृष्टिकोण से हमें दर्शाते हुए स्वामी उनके महत्व को और भी स्पष्ट करते हैं। सगुण निर्गुणोपासना में निहित जटिलताओं को स्वामी ने अपने इस अमृत तुल्य प्रवचन में सामान्य भक्तों के लिए बहुत सरल बना दिया है। भक्तों के प्रति स्वामी की अपार करुणा का यह एक उत्तम उदाहरण है।
5: भक्तिमान मे प्रियो नरः इति भगवद्वाणी। भक्तिमान भक्ति कलिगिनवाडु मे नाकु प्रियो नरः అట్టివాడే నాకు ఇష్టుడు అనగా భక్తి కలిగినటువంటి వాడే నాకు ఇష్టుడు అని దీని యొక్క అంతరార్థం. ప్రపంచములో మానవుడు అనేక విధములైనటువంటి ఫలములను స్వీకరిస్తున్నాడు.
6: ధన కనక వస్తు వాహనాదులను ఆర్జిస్తున్నాడు. గౌరవ ప్రతిష్ట పదవులను కూడాను పొందగలుగుతున్నాడు. ఇవన్నీ కూడాను క్షణభంగురములనేటువంటి సత్యాన్ని 12వ అధ్యాయమైన భక్తి యోగమునందు నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
4: భక్తిమాన్ మే ప్రియో నరః, యహ ఈశ్వర్ కీ వాణీ హై. జిస్మే భక్తి హోగి वही मेरे लिए अत्यंत प्रिय है, यही इसका तात्पर्य है। संसार में मनुष्य अनेक प्रकार के फलों को स्वीकार कर रहा है। धन संपत्ति और अनेक प्रकार की वस्तुओं का संचय कर रहा है। यश और प्रतिष्ठा के साथ पदों को भी प्राप्त कर सक रहा है। भगवद्गीता के 12वें अध्याय भक्ति योग में इन सब तत्वों को नश्वर निरूपित किया गया है।
6: प्रपंच मनमु पी महोज्वल सायुज्यम सारसहित अमूल्य वज्रम भगवत प्रीति अयिते इत्ति प्रेम మనకు ఏ మార్గమునందు లభిస్తుంది, ఏ మార్గమును మనం అనుసరించాలి అని యోచించాలి।
4: ఇస్ సంసార్ మే హమే అత్యంత ఉజ్వల సాయుధ్యసం సారపూర్ణ ఔర్ అమూల్య హీరే కే సమాన్ ఈశ్వర్ కే ప్రేమ్ కో ప్రాప్త్ కర్నా హై। పరంతు ఐసే ప్రేమ్ కో హమ్ కిస్ ప్రకార్ ప్రాప్త్ కర్ సక్తే హై, ఇస్కే లియే హమే కిస్ మార్గ్ కా అనుసరణ కర్నా హై, इस तथ्य पर हमें विचारना चाहिए।
6: क्षेत्रमुनु परिशुद्धम चेयक वित्तुलु नाटिनप्पुडु पंटलु पंडवु। अदे विधमुगने हृदय क्षेत्रमुनंदु अहंकारमनेटुवंटि ई दुष्ट संबंधमैनटुवंटि विषयमुनु दूरमु गामिंचिनप्पुडे आत्मानंदमनेटुवंटि पंट मनकु लभिस्तुंदि। दीनिनि भगवद्गीतयंदु దేహాభిమానమును దూరం గావించుకోవాలి అని బోధిస్తూ వచ్చింది భక్తి యోగం। మానవుడు భగవంతుణ్ణి ప్రేమించినట్టుగా భావించుతున్నాడు, కాని తద్వారా లభించేటువంటి ఫలితము శూన్యం। భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనేటువంటి విషయము ప్రధానమైన లక్ష్యం। నీవు భగవంతుణ్ణి ప్రేమించినను భగవంతుడు నిన్ను ప్రేమించకుండినా ఫలితం శూన్యం। అయితే భగవంతుని ప్రేమను పొందేటువంటి మార్గం ఏమిటి? సంతుష్ట సతతం అని చెప్పింది భక్తి యోగం। దృఢనిశ్చయ అని కూడాను బోధించింది। సంతుష్ట సతతం, నిరంతరము కూడాను తృప్తుడై ఉంటుండాలి, సంతృప్తుడై ఉంటుండాలి। తృప్తి వేరు, సంతృప్తి వేరు। సంగీతము సమ్యక్ కీర్తనం, కీర్తనం అనేటువంటి ఒక తత్వంలో కొంత వ్యత్యాసం మనకు గోచరిస్తుంది। కీర్తనం సంకీర్తనం, సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని, అనగా కీర్తనం పాడటంలో కేవలము పెదవుల నుండి గొంతు నుండి ఈ యొక్క వాక్యములు వెలువడవచ్చును। సంకీర్తనం అనేటువంటిది హృదయము నుండి కరిగి కదలి స్వేచ్ఛతో ఆనందముతో భయభ్రాంతులు లేకుండా గావించినటువంటి దీనిని సంకీర్తనం అని చెప్తూ వచ్చారు।
4: ఖేత్ కో సాఫ్ కియే బినా బీజ్ బోనే పర్ ఫసల్ నహీ ఉగ్తీ హై। ఇసీ ప్రకార్ హృదయ రూపీ క్షేత్ర సే అహంకార్ ఔర్ బురే విషయం కో నికాల్నే పర్ హీ ఆత్మానంద రూపీ ఫసల్ ప్రాప్త హోతీ హై। ఇసీ తథ్య కో దేహ సంబంధీ అభిమాన్ కో దూర్ కర్నే కే రూప్ మే భగవద్గీతా కే భక్తి యోగ్ మే उपदेश के रूप में दिया गया है। मानव विचार कर रहा है कि वह ईश्वर से प्रेम कर रहा है, परंतु इससे प्राप्त फल शून्य ही है। प्रधान लक्ष्य यह है कि ईश्वर मुझसे प्रेम कर रहा है या नहीं। तुम्हारे ईश्वर से प्रेम करने पर भी यदि ईश्वर तुमसे प्रेम नहीं करता है तो फल शून्य ही है। फिर ईश्वर के प्रेम को प्राप्त करने का मार्ग क्या है? भक्ति योग कहता है कि संतुष्ट सततम। इतना ही नहीं, गीता ने दृढ़ निश्चय का उपदेश भी दिया। संतुष्ट सततम अर्थात सर्वदा संतुष्ट तृप्त रहना चाहिए। तृप्ति अलग है, संतृप्ति अलग है। कीर्तन और संकीर्तन इन दोनों में कुछ अंतर है। संयक कीर्तनम संकीर्तनम, कीर्तन अर्थात गाने में कंठ और होठों से कुछ वाक्य निकलते हैं, हृदय से पसीज कर पूरे आनंद और स्वेच्छा से तथा निर्भीकता के साथ निकलने वाले गान को ही संकीर्तन कहते हैं।
6: अदे विधमुगने तृप्ति संतृप्ति, तृप्ति अनेटुवंटिदि तात्कालिकमैनटुवंटि लौकिक व्यवहारमुनकु संबंधिंचिनटुवंटिदि तृप्ति। ఇది వ్యావహారిక సంబంధమైనటువంటి జగత్తునకు సంబంధించినటువంటిది, ఇది ప్రాపంచక సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి సంకీర్తనమన్నట్టుగా ఏ విధంగా చెప్తారో అదే విధంగానే సంతృప్తి కూడాను ఇది కేవలం హృదయ స్థాయి నుండి శాశ్వతమైనటువంటిది గాను సత్యమైనటువంటిది గాను పరమైనటువంటిది గాను నివృత్తికి సంబంధించినటువంటిది గాను గోచరిస్తుంది సంతృప్తి. సంతృప్తికి మార్పు లేదు లేక కూర్పు లేదు. మార్పు కూర్పు లేనటువంటి యొక్క నిత్యత్వంతో కూడినటువంటిది సంతృప్తి. కనుక భక్తుడైనటువంటి వాడు లౌకిక సంబంధమైనటువంటి యొక్క ఫలమునకు కాని లేక ఫల విరుద్ధమునకు కాని ఏమాత్రము చింతించక స్థిరత్వమైనటువంటి యొక్క మనస్తత్వమును అభివృద్ధి పరచుకోవాలని దీని యొక్క అంతరార్థము. జయాపజయములకు లొంగక మానాభిమానములకు కొంగక సుఖదుఖములకు పొంగక ఈ మానవత్వమైనటువంటిది సమత్వంతో భావించుకునేటువంటి యొక్క తత్వములకే సంతృప్తి అనేటువంటి యొక్క పదమునకు అర్థము. కనుకనే భక్తి అనగా ఎట్టి మార్పును చెందనటువంటిది ఎట్టి కూర్పును కలగనటువంటిది అది నిశ్చలమై నిర్మలమై ఉండేటువంటి యొక్క ప్రేమతత్వములకే సంతృప్తి అని కూడా భావించవచ్చు. భగవంతుడు ఏది అనుగ్రహించినా ఏది ప్రసాదించినా తన యొక్క ప్రేమ ప్రసాదంగానే భావించుకుని తృప్తి నొందాలి. ఇది ఇట్టి సమభావమును కలిగి ఇట్టి సమత్వము చేత ప్రవర్తింపచేసేటువంటి యొక్క చిత్తమునకే సంతృప్తి అని కూడా చెప్పవచ్చు.
4: ఇసీ ప్రకార్ తృప్తి ఆర్ సంతృప్తి భీ హై. తృప్తి కా సంబంధ పూరీ తరహ లౌకిక బాతో సే హై. యహ లౌకిక ప్రవృత్తి సే సంబంధిత హై. జిస్ ప్రకార్ సంకీర్తన కహా జాతా హై ఉసీ ప్రకార్ సంతృప్తి భీ హృదయ సే నిస్రిత శాశ్వత సత్య ఆర్ నివృత్తి సే సంబంధిత తత్వ హై. సంతృప్తి అపరివర్తనశీల హై, కిన్హీ తత్వో సే జుడా నహీ హై. సంతృప్తి అపరివర్తనశీల్ ఔర్ అలిప్త నిత్యతా సే యుక్త తత్వ హై. జో భక్త హై ఉసే లౌకిక ఫల్ అథవా ఇస్కే విరుద్ధ ఫల్ కి అపేక్షా న కర్నే వాలీ మానసికతా కో అప్నే మే బఢానా చాహియే. యహీ ఇస్కా తాత్పర్య హై. జయ పరాజయ మాన్ అభిమాన్ ఔర్ సుఖ దుఃఖ ఆది కే ప్రతి ఆనందిత హోనే అథవా దుఃఖీ హోనే కి భావనాఓ సే అలిప్త రహనే కి సమత్వపూర్ణ భావనా హీ సంతృప్తి హై. అపరివర్తనశీల్ ఔర్ అలిప్త రహనే కి భావనా కో హీ భక్తి కహతే హై. ప్రేమ్ జో నిశ్చల్ ఔర్ నిర్మల్ హోతా హై ఉసే హీ సంతృప్తి మానా జా సక్తా హై. భగవాన్ కా అనుగ్రహ జో భీ హో ప్రసాద్ కే రూప్ మే జో భీ ప్రాప్త హో ఉసే ప్రేమ్ ప్రసాద్ హీ మాన్కర్ తృప్త హోనా చాహియే. ఐసీ సంభావనా సే యుక్త హోకర్ సమతా కా వ్యవహార్ కర్నే వాలే చిత్త కో హీ సంతృప్తి కహా జా సక్తా హై.
6: దృఢ నిశ్చయ ఇది ఒక విధమైనటువంటి దృఢమైనటువంటి స్థిరమైనటువంటిది గాను నిశ్చలమైనటువంటిది గాను ఉంటుండాలి. ధైర్య సాహసములు దృఢశక్తులు మానవులకు సహజంగానే ఉంటుంటాయి. ఈ దృఢత్వమును ఈ ధైర్య సాహసమును అనేక విధములైనటువంటి మార్గములలో దీనిని అనుభవిస్తుంటాడు జీవుడు. ఇట్టి దృఢమైనటువంటి ధైర్య సాహసమును కొంతమంది మేరు పర్వతం ఎక్కేటువంటి విషయంలో మహాధీరుడై ఉంటుంటారు. ఇట్టి ధైర్య సాహసములు దృఢశక్తి కూడాను అనంతమైనటువంటి సముద్రంలో దాటేటువంటి ఇదేటువంటి విషయంలో కూడాను స్థిరచిత్తులై ఉంటారు. మరికొందరు భయంకరమైనటువంటి భీకరారణ్యములో ప్రయాణం చేసేటువంటి తీరులై ఉంటారు. దయా దాక్షిణ్యము లేకుండా ఇతరులను హింసించి ధనమును ప్రోగు తీసుకునేటువంటి విషయంలో దైత్య సాహస దృఢశక్తులు కలిగి కొంతమంది ప్రవర్తిస్తుంటారు. మానవత్వమునే మరచి దైవత్వమును విస్మరించి కేవలము ఒక దానవత్వంగా ప్రవర్తించి క్రూరత్వములో ప్రవర్తించేటువంటి యొక్క ధీరత్వం కలిగినటువంటి వారు మరికొందరు ఉంటారు. ఈ ధీరత్వమును దృఢత్వమును మంచిగానూ ఉపయోగించుకోవచ్చును చెడ్డగాను ఉపయోగించుకోవచ్చును.
4: దృఢ నిశ్చయ యహ సుదృఢ స్థిర ఔర్ నిశ్చల్ రహనే వాలీ భావనా హై. దృఢ నిశ్చయ యహ అత్యంత మహత్వపూర్ణ హై. మనుష్య మే దృఢ శక్తి ధైర్య ఔర్ సాహస్ సహజ రూప్ మే హీ విద్యమాన్ రహతే హై. జీవ్ ఇస్ దృఢతా ధైర్య ఔర్ సాహస్ ఆది కా ఉపయోగ विविध प्रकार से करता रहता है। कुछ लोग इस दृढ़ता और धैर्य का उपयोग पहाड़ों पर चढ़ने के लिए करते हैं और कुछ लोग धैर्य, साहस और दृढ़ शक्ति का प्रयोग अनंत सागर को पार करने के लिए करते हैं, तो और कुछ लोग घने जंगलों में यात्रा करने वाले धीर होते हैं। कुछ और लोग दूसरों को घोर निर्ममता से प्रताड़ित कर धन इकट्ठा करने में अपने धैर्य, साहस और दृढ़ शक्ति का उपयोग करते हैं। मानवता को भूलकर, दिव्यता को विस्मृत कर, दानवों की भांति क्रूरतापूर्ण व्यवहार करने में कुछ लोग अपनी धीरता को दर्शाते हैं। इस दृढ़ता और धीरता का उपयोग अच्छे ढंग से किया जा सकता है और बुरे ढंग से भी किया जा सकता है।
6: वाल्मीकि पत्रकारुडुगा उंडिनप्पुडु तन योक्क दैत्य साहस दृढ़ शक्तुलन्नीटि कूडानु दुर्मार्गमुलो प्रवेशपेट्टाडु। सप्तऋषुल योक्क संपर्कमु चेत वारी प्रबोधन चेत తన యొక్క ధైర్యమును, సాహసమును, దృఢశక్తిని కూడాను పవిత్రమైనటువంటి రామనామములో ప్రవేశపెట్టాడు. కనుకనే వాల్మీకి రామాయణమునకు దాతగాను, ఒక విధమైనటువంటి యొక్క కర్తగాను రూపొందుతూ వచ్చాడు. కనుకనే మానవుని యొక్క దృఢశక్తి అనేటువంటిది కేవలం లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి వ్యావహారిక సంబంధమైనటువంటి విషయం నందు ప్రవేశపెట్టుట కంటే ఇంద్రియ విగ్రహమునందు కూడాను, దైవాపేక్ష యందు కూడాను, దివ్యమైనటువంటి యొక్క ప్రపత్తి మార్గమునందు కూడాను ఈ ధైర్య సాహస ధీరత్వమును ప్రవేశపెట్టడం సార్థకమవుతుంది. ఇందులో మానవత్వమునందు ఒక విధమైనటువంటి విశిష్టత రూపొందింప చేస్తుంది.
4: వాల్మీకి జబ్ రత్నాకర్ థా తబ్ ఉస్నే అప్నీ దృఢ శక్తి, ధైర్య ఔర్ సాహస్ సబ్ కా ఉపయోగ్ బురే మార్గ్ మే హీ కియా థా। सप्त ऋषियों के संपर्क में आने और उनके उपदेश पाने के बाद उसने अपनी दृढ़ शक्ति, धैर्य और साहस सबको राम नाम में झोंक दिया। इसीलिए वाल्मीकि रामायण दाता और कर्ता बन पाया। अतः मानव की दृढ़ शक्ति का उपयोग लौकिक और सांसारिक विषय संबंधी व्यवहारों में लाने की अपेक्षा इंद्रिय संयम, दैवी अपेक्षा और दिव्यता पूर्ण प्रपत्ति के मार्ग में उपयोग में लाने पर मानवता सार्थक होगी। इससे मानवता को एक विशिष्टता प्राप्त होगी।
6: कनुकने सगुणोपासना निर्गुणोपासना गुरिंची भक्ति योगमु अधिकंगा बोधिस्तू विवरिस्तू वच्चिंदी। ई सगुण निर्गुणोपासमलु कानी साकार निराकारमलु कानी ఏది ఉత్తమమైనటువంటిది, ఏది సాధకులకు అక్కర కానటువంటిది అనేటువంటి విషయాన్ని భగవద్గీతనే బోధిస్తూ వచ్చింది. సగుణ సాకారములే లేక నిర్గుణ నిరాకారములు మనం పొందలేము. దేహాభిమానం ఉండినంత వరకు, దేహభ్రాంతి ఉండినంత వరకు దేహాతీతమైనటువంటి నిర్గుణత్వాన్ని కాని నిరాకార తత్వాన్ని కాని మానవుడు ఏమాత్రం కూడాను అనుభవించలేడు. కాదకునకు దేహాభిమానము, లోకాభిమానము ఈ అభిమానములు సంపూర్ణంగా తొలగినప్పుడే ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వాన్ని కొంతవరకును సాధించడానికి అర్హుడవుతాడు.
4: భక్తి యోగినే సగుణోపాసన ఔర్ నిర్గుణోపాసనకే బారేమే ఉపదేశ దియా। సగుణ నిర్గుణోపాసన, సాకార నిరాకార, ఇన్మే సే క్యా ఉత్తమ్ హై और क्या साधकों के लिए नितांत अनावश्यक है, इनका उपदेश भगवत गीता ने दिया। सगुण साकार के बिना हम निर्गुण निराकार को प्राप्त नहीं कर सकते हैं। देहाभिमान और देह संबंधी भ्रम के बने रहने तक मानव निर्गुणत्व और निराकार तत्व को प्राप्त नहीं कर सकता है। देहाभिमान और लोक संबंधी अभिमान के पूरी तरह समाप्त होने पर ही मानव निराकार निर्गुण ब्रह्मत्व को पाने के योग्य बनता है।
6: నేను దేహము, నాకు దేహం ఒకటి కలదు, నేను మానవాకారుణ్ణి అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను మనకు నిరాకారం అనేటువంటిది ఏమాత్రం కూడాను సాధించడానికి ఎట్టి వారికైనా సాధ్యం కాదు. కనుకనే దేహమాన్ అన్నాడు కృష్ణుడు. దేహాభిమానం ఉండినంత వరకు, నేను దేహము అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకును ఈ నిరాకారతత్వాన్ని సాధించటం సాధ్యం కాదు. కనుక భక్తులైనటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు సగుణ సాకారాన్ని ప్రప్రథమలో ఆరాధనకు ప్రారంభించాలి. ఇది కొంతకాలం వరకు సాగిన తరువాత క్రమక్రమేణా ఈ సాకారముని ఆధారం చేసుకుని నిరాకారతత్వంలో ప్రవేశిస్తుంది.
4: మై శరీర్ హూ, మేరా ఏక్ శరీర్ హై, మై మానవాకార మే హూ. జైసీ భావనాఓ కే బనే రహనే తక్ వ్యక్తి చాహే జైసా భీ క్యో న హో, నిరాకార తత్వ కో పానా సంభవ నహీ హై. ఇసీలియే శ్రీకృష్ణ నే దేహం మామ్ కహా. దేహాభిమాన్ ఔర్ మై శరీర్ హూ జైసీ భావనాఓ కే బనే రహనే తక్ ఇస్ నిరాకార తత్వ కో ప్రాప్త కర్నా కదాపి సంభవ నహీ హై. జో భక్త్ ఔర్ సాధక్ హై उसे सबसे पहले सगुण साकार की आराधना करनी चाहिए. कुछ समय तक इस साधना के जारी रहने के बाद इसी सगुण साकार को आधार बनाते हुए निराकार तत्व में प्रवेश किया जा सकता है.
6: विश्व स्वरूप आराधना चेयवचन भावित विश्व स्वरूप साकार विश्व स्वरूप भूताकाश विराट स्वरूप ఇది కేవలం చిత్తాకాశం. ఈ రెండింటికి అతీతమైనటువంటి యొక్క మనవ ఇంద్రియులకు అతీతమైనటువంటి యొక్క స్థాయిని చిదాకాశం. మనం జాగ్రత్త అవస్థయందు అనుభవించినటువంటి అన్ని కూడాను కొన్ని కాకపోయినను కొన్నిని మనకు స్వప్నావస్థయందు గోచరిస్తూ ఉంటాయి. జాగ్రత్త అవస్థయందు మనవ ఇంద్రియముల యొక్క ప్రభావము అధికంగా ఉంటుంటుంది, కానీ స్వప్నావస్థయందు ఇంద్రియ ప్రభావం లేకపోయినప్పటికీ మనోప్రభావం ఉంటుంటుంది. అదే కారణ స్వరూపమైనటువంటి సుశక్తి అవస్థ ఎందు మనస్సు కూడా లీనమైపోతుంది. దృశ్యకల్పితమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి యొక్క ప్రభావమే భూతాకాశం. మానసిక సంబంధమైనటువంటి ప్రభావం యొక్క ప్రవృత్తిలే ఇది చిత్తాకాశం. మనో ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి ఏకత్వ స్వరూపమే ఇది చిదాకాశం. కనుక సుశక్తి అవస్థ ఎందు మాత్రమే ఇది నిర్గుణ నిరాకార తత్వాన్ని భావించటం సాధ్యమవుతుందో ఏమో.
4: विश्व स्वरूप की आराधना की जा सकती है, ऐसी भी भावना की गई, परंतु विश्व रूप भी साकार ही है. विश्व स्वरूप भूताकाश है, विश्व विराट स्वरूप चित्ताकाश है. इन दोनों से परे, मन और इंद्रियों से भी परे जो स्तर है वही चिदाकाश है. जागृतावस्था में जिनका अनुभव प्राप्त करते हैं वे सभी नहीं, परंतु उनमें से कुछ तो स्वप्नावस्था में दिख पड़ते हैं. जागृतावस्था में मन और इंद्रियों का प्रभाव अधिक रहता है. स्वप्नावस्था में इंद्रियों के प्रभाव के न होने पर भी मन का प्रभाव होता है. वही कारण स्वरूप सुषुप्तावस्था में मन विलीन हो जाता है. यह दृश्य कल्पित इंद्रिय प्रभाव ही भूताकाश है. मानसिक प्रभाव से युक्त प्रवृत्ति ही चित्ताकाश है. मन और इंद्रियों का सम्मिलित स्वरूप ही चिदाकाश है. इसलिए शायद सुषुप्तावस्था में ही इस निर्गुण निराकार तत्व की भावना की जा सकती है.
6: निरंतर साकार में आधार वील साकार निराकार रेडू साधपन अत्यवसर पक्षिक रेल उ బండికి రెండు చక్రములు ఉండినట్టుగా మనిషికి రెండు కాళ్లు ఉండినట్టుగా సాకార నిరాకారములు భక్తి ప్రభావము చే ప్రయాణం చేసేటువంటి సాధకులకు అత్యవసరం. ఒకటి ముందు ఒకటి వెనుకు, ఒకటి ముందు ఒకటి వెనుకు, ఈ విధంగా సాకార నిరాకారంతో ప్రయాణం చేసినప్పుడే సాన్నిధ్యము అనేటువంటి యొక్క గమ్యమును మనము చేరడానికి వీలవుతుంది. అయితే సాకారము క్షణకాలం, నిరాకారము శాశ్వతం. దీనికి ఒక చిన్న ఉదాహరణ.
4: सर्वदा साकार को ही आधार नहीं बनाए रखना चाहिए. साधक के लिए साकार और निराकार दोनों अत्यंत आवश्यक हैं. जैसे पक्षी के दो पंख होते हैं, गाड़ी के दो पहिए होते हैं, मनुष्य के दो पैर होते हैं, उसी प्रकार भक्ति के प्रभाव से यात्रा करने वाले साधक के लिए साकार और निराकार दोनों आवश्यक हैं. पहले एक फिर दूसरा, पहले एक फिर दूसरा, इस प्रकार बारी बारी से साकार और निराकार के आधार पर यात्रा करने पर ही सान्निध्य रूपी गंतव्य तक पहुंचना संभव हो सकता है, परंतु साकार तात्कालिक है जबकि निराकार शाश्वत है। इसके लिए एक छोटा सा उदाहरण।
6: प्रशांति निलय मंदिर वेल मंदिर कुर्चुनार गंट लेकर गंट काल नियम वीर तो प्रशांति निलय नूडा उठना अंदर हाल भाग में कुर्चुनार కాల పరిమితితో కూడినటువంటిది, దీని కర్మ నిమిత్తంతో కూడినటువంటిది. అయితే ఈ భావాన్ని మీ మీ గ్రామములకు మీరు వెళ్లిన తర్వాత ఒక్కతోడి మీరు చిత్తాకాశమునందు స్మరించినారంటే ఈ ప్రశాంతి నిలయము ఇన్ని వేల వ్యక్తులు స్వామి మీ హృదయంలో నిలిచిపోయాడు. కేవలము ఇది బాహ్యమైన దృష్టిలో జాగ్రత్త అవస్థలో చూచినప్పుడు మీరందరు కూడాను ప్రశాంతి నిలయం హాల్లో జీవిస్తున్నారు, నివసిస్తున్నారు. కానీ మీరు మీ మీ గ్రామములకు వెళ్లి మీరు చింతించినప్పుడు మీలో ఈ ప్రశాంతి నిలయము నివసిస్తూ ఉంటుంటారు. ఈ ప్రశాంతి నిలయంలో ఉండినటువంటిది మీరు ఒక గంట అయినప్పటికీ ఈ ప్రశాంతి నిలయం మీలో నిలుచుకోవటము శాశ్వతంగా జీవితమంతా నిలిచిపోయింది. మీరు ఎప్పుడు చింతించినా కూడాను ఈ యొక్క దృశ్యం మీలో శాశ్వతంగా చేరిపోయింది. కనుక జాగ్రత్త అవస్థలో మనం అనుభవించటం చేత కదా ఈ యొక్క చిత్తాకాశం అనేటువంటి యొక్క నిరాకారతత్వం మనలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ సాకార తత్వమే మనం అనుభవించకుండా నిరాకారమైనటువంటి దృశ్యం మన చిత్తంలో నిలిచిపోదు. కనుకనే దేనినైనా కూడాను సాకార సగుణోపాసన ప్రారంభించిన తరువాతనే నిర్గుణ నిరాకారమైనటువంటి యొక్క తత్వము హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది.
4: ఈ ప్రశాంతి నిలయం కే మందిర్ మే लगभग 1000 लोग बैठे हैं। यह स्थिति एक घंटा या डेढ़ घंटा जारी रहेगी। इस प्रशांति निलयम में तुम सबके साथ मैं भी हूं। सभी लोग इस हॉल के अंदर बैठे हैं। यह समय सीमा से और कर्म से भी संबद्ध है, परंतु तुम अपने अपने गांवों को जाने के बाद इस भावना का स्मरण चित्ताकाश में करोगे तो तुम जान पाओगे कि यह प्रशांति निलयम, स्वामी और इतने हजार लोग तुम्हारे सामने प्रकट हो गए हैं। जागृतावस्था में बाह्य दृष्टि से देखने पर पता चलेगा कि तुम सब प्रशांति निलयम में ठहरे हो, परंतु तुम अपने अपने गांवों को जाने के बाद विचारने पर यह प्रशांति निलयम तुम में ही होगा। इस प्रशांति निलयम में तुम्हारे रहने का समय मात्र एक घंटा ही है, परंतु यह प्रशांति निलयम जीवन भर के लिए तुम में शाश्वत रूप में प्रतिष्ठित हो गया है। जब भी तुम विचारोगे तो यह दृश्य तुम्हें शाश्वत रूप में दिख पड़ेगा। जागृतावस्था में अनुभव प्राप्त करने के कारण ही यह चिताकाश रूपी निराकार तत्व हम में शाश्वत रूप में स्थिर हो गया है। इस साकार तत्व का अनुभव प्राप्त किए बिना निराकार तत्व हमारे चित्त में स्थिर नहीं हो सकता है। अतः साकार सगुणों उपासना के आरंभ करने के बाद ही निर्गुण निराकार तत्व हृदय में शाश्वत रूप में प्रतिष्ठित होगा।
6: वो पिल्लवाड़ की कुर्ची अने पेर ने मन का कुर्ची अनेपड़ दी आकार पिल्लवाड़ की अर्थं का ఈ విధంగా ఒక ఆకారాన్ని చూపించి చిత్రించి దీనికి క్రింద దీనికి కుర్చీ అని రాసినప్పుడే ఈ కుర్చీ అనేటువంటి పదములకు ఇది ఆకారము అని గుర్తించి తర్వాత ఈ ఆకారము లేకపోయినప్పటికీ కుర్చీ అనేటువంటిది వాడు ఎక్కడ ఉండినప్పుడు చెప్పగలడు. ఈ కుర్చీ అనేటువంటి అక్షరము నేర్చుకునేంత వరకు కూడాను ఈ చరం అనేటువంటి ఆకారం ఉండే తీరాలి. కనుక ఇది చరము అది అక్షరం, కానీ అక్షరాన్ని చరమే నిరూపించింది. కనుకనే దైవత్వం అనేటువంటిది కేవలము అక్షర స్వరూపమైనటువంటిది అయినప్పటికీ దీనికి ఆకారం అనేటువంటిది ఆధారంగా మనం చేర్చుకోవాలి.
4: ఏక్ బచ్చే కో కుర్సీ కా శబ్ద సిఖా రహే హై. కుర్సీ శబ్ద బతానే కే బాద్ ఉస్ బచ్చే కో ఉస్కా ఆకార్ మాలూమ్ నహీ హోగా. అతః కుర్సీ కా ఏక్ ఆకార్ దిఖాకర్ उसका एक चित्र बनाकर उसके नीचे यह कुर्सी है शब्द लिखकर बताने पर बाद में वह जब भी कुर्सी शब्द सुनेगा तो उसके सामने आकार के न होने पर भी वह जहां भी हो उस कुर्सी शब्द को समझ पाएगा। कुर्सी शब्द के अर्थ को समझने तक इस क्षर आकार का होना अत्यंत आवश्यक है। अतः कुर्सी का आकार क्षर है और उसका अर्थ अक्षर है। अतः अक्षर अर्थात शाश्वत को क्षर अर्थात नश्वर ने ही निरूपित किया है। दैवत्व अक्षर स्वरूप है, परंतु इसके लिए आकार को आधार बनाना अत्यंत आवश्यक है।
6: इकड़ భగవంతుడు ఉన్నాడా లేదా అదే దృఢ నిశ్చయ అనగా అందరికీ అంత దృఢమైనటువంటిదిగా ఉంటుండదు. మనకు అటు ఇటు భగవంతుడు ఉన్నాడా లేదా ఉంటే ఎక్కడ ఉన్నాడు, కంటికి కనిపించడం లేదు, ఇది సత్యమా అసత్యమా, ఇది కేవలం భ్రాంతియా లేకపోతే నా ఊహాగానమా అనేటువంటి భావాలతో తాను తికమకల పడుతుంటాడు. కనుక ఈ విధమైనటువంటి సందిగ్ధావస్థలో నిలుచుకోకుండా ఒక దృఢ నిశ్చయం అనగా విశ్వాసమును అభివృద్ధి పరచుకోవడానికి కొన్ని విధమైనటువంటి ఆకారమును మనము ఆధారం చేసుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ.
4: ఈశ్వర్ హే యా నహీ వహీ దృఢ నిశ్చయ హే పరంతు సభీ మే దృఢత నహీ హోతీ హే. ఈశ్వర్ హే కి నహీ, యది హే తో కహాన్ హే, ఫిర్ ఆంఖోన్ కో క్యో దిఖాయి నహీ దేతా హే, క్యా యహ సత్య హే యా అసత్య, अथवा यह कोई भ्रम है या कोई कल्पना जैसी भावनाओं में मानव डावाडोल होता रहता है। ऐसी संदिग्धता से बचने के लिए एक दृढ़ निश्चय अर्थात आस्था को बढ़ाने के लिए एक आकार को आधार बनाना चाहिए। इसके लिए एक छोटा सा उदाहरण।
6: देवड़ उन्नाड़ा लेदा ने ओक प्रश्न दीनिकी सरियैनटुवंटि जवाबु ई देवड़ अनेटुवंटि पदमे। దేవుడు అనేటువంటి యొక్క ఆకారమే లేకపోతే, వస్తువు అనేటువంటిదే లేకపోతే ఈ దేవుడు అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది? లేని వస్తువుకు పేరు ఏమాత్రము ఉండదు, పేరు ఉండినా వస్తువు ఉండదు. కనుక దేవుడు అనేటువంటి పదమే ఉన్నాడు అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క స్థిరత్వాన్ని బోధిస్తుండాలి. ఇది ఒక టంబ్లర్. ఈ టంబ్లర్ అనేటువంటిది ఒక పదం. ఈ పదమునకు అర్థమే ఈ ఆకారం. పదములకు అర్థమే అవుట చేత దీనికి పదార్థము అని పేరు వచ్చింది. కనుక జగత్తునందున్నటువంటి ప్రతి పదార్థము కూడాను పదములకు అర్థమే. ఇది కుర్చీ అనేటువంటి పదమునకు ఈ ఆకారమే అర్థం. పదమునకు అర్థమును బోధించేటువంటిది శబ్దము. కనుక పదము శబ్దము రెండింటి యొక్క ఏకత్వమే పదార్థం. కనుక దేవుడే లేకపోతే దేవుడు అనేటువంటి పదం అనేటువంటిదే రాదు.
4: ప్రశ్న कि ईश्वर है कि नहीं? इस प्रश्न का सही उत्तर शब्द ईश्वर ही है। यदि ईश्वर संबंधी आकार ही न हो, वस्तु ही न हो, तो शब्द ईश्वर कहां से आया है? जो वस्तु नहीं है उसका नाम भी नहीं हो सकता है। यदि नाम है तो वस्तु भी है। अतः शब्द ईश्वर ही ईश्वर के अस्तित्व को सुस्थिर करता है। यह एक टम्बलर है। टम्बलर एक शब्द है। इस शब्द का अर्थ ही यह आकार है। शब्द को पद भी कहते हैं। पद का अर्थ होने के कारण इसे पदार्थ कहा गया है। अतः इस जगत में जो भी पदार्थ है वह उस शब्द का अर्थ ही है। शब्द कुर्सी का अर्थ यह आकार ही है। पद का अर्थ द्योतित कराने वाला ही शब्द है। अतः पद और शब्द का समन्वित स्वरूप ही पदार्थ है। इसलिए यदि ईश्वर ही न हो तो ईश्वर शब्द कैसे अस्तित्व में आएगा?
6: అయితే కొన్ని కొన్ని పదములు అర్థము లేని పదములు కూడా ఉంటున్నాయని మీరు ఊహించవచ్చు. గగన కుసుమము అనగా ఆకాశ పుష్పము అని ఒక పేరు ఉంటుండాలి. ఆకాశములో పుష్పం ఎక్కడుంది? పేరుంది కదా గగన పుష్పము అని. ఇది పదము కాదు, సమాసము. రెండు పదముల యొక్క చేరిక ఇది. ఆకాశము పుష్పము రెండుగా చేరింది కాబట్టి ఇవి రెండు కూడా ఉంటున్నాయి. అదే విధముగానే ప్రతి పదములకు కూడా ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్తునందు ఆకారము లేకుండా ఉండడానికి సాధ్యము లేదు. మీరు కాదు, మీరు చదువుకున్న విద్యార్థులు అధ్యాపకులుగా ఉంటుంటారు. ఒక డిక్షనరీ తీసుకుందాం.
5: ఈ డిక్షనరీ లోపల అన్ని పదములు కూడా ఉన్నవా కాదా?
6: ఈ పదముల కంటే అప్పుడు స్వరూపములు ఉన్నవా లేదా? ఈ యొక్క డిక్షనరీ లోపల కూడా జీఓడి గాడ్ అనేటువంటి పదం ఉంది. ఇది లేని దేవుడే అయితే ఈ డిక్షనరీలో ఈ పదం ఎందుకు పెట్టారు? కనుక మీరు చూచినా చూడకపోయినా, అనుభవించినా అనుభవించకపోయినా, పదమే ఈ యొక్క ఆకారమునకు స్వరూపము. ఇది సాక్షాత్కారం. మొట్టమొదటి ఆకారము, రెండవది పదము. ఇది చేరేగిరి లేకపోతే, ఈ ఆకారమే లేకపోతే దీనికి చేరనే పదమే రాదు. కనుక సాకారము మొదలు, నిరాకారం తరువాత. సాకారాన్ని విడిచిపెట్టి నిరాకారంలో ప్రవేశించడానికి సాధ్యం కాదు.
4: పరంతు తుమ్ కహ సక్తే హో కి కుచ్ అర్థహీన్ శబ్ద భీ విద్యమాన్ హై. ఉదాహరణ కే లియే ఏక్ శబ్ద గగన్ కుసుమ్ హై, జిస్కా అర్థ ఆకాశీయ పుష్ప హై. గగన్ కుసుమ్ శబ్ద తో హై, పరంతు ఆకాశీయ పుష్ప కైసే హో సక్తా హై? యహ శబ్ద నహీం బల్కి సమాస హై. దో శబ్దో కే మేల్ సే యహ బనా హై. ఆకాశ భీ హై ఔర్ పుష్ప భీ, ఇన్కే మేల్ సే హీ యహ సమాస బనా హై. ఇసీ ప్రకార్ ఇస్ దృశ్య కల్పిత జగత్ మే బినా కిసీ ఆకార్ కే కుచ్ కా హోనా సంభవ నహీ హై. తుమ్ సబ్ పఢే లిఖే ఛాత్ర ఔర్ అధ్యాపక హో, తుమ్ ఏక్ డిక్షనరీ లో. ఇస్ డిక్షనరీ మే అనేక్ శబ్ద హై జిన్మే సే ప్రత్యేక్ కా కోయి ఆకార్ హై యా నహీ? ఇస్ డిక్షనరీ మే గాడ్ ఐసా ఏక్ శబ్ద భీ హై. యది ఈశ్వర్ నహీ హై తో ఇస్ శబ్ద కో ఇస్ డిక్షనరీ మే క్యో రఖా గయా హై? అతః చాహే తుమ్ దేఖే హో యా నహీ దేఖే హో, చాహే తుమ్హే ఇస్కా అనుభవ హువా హో యా న హువా హో, పరంతు యహ శబ్ద హీ ఇస్ ఆకార్ కా స్వరూప హై. యహీ సాక్షాత్కార్ హై. పహలే ఆకార్ ఆతా హై, బాద్ మే శబ్ద. యది కుర్సీ కా ఆకార్ హీ న హోతా తో శబ్ద కుర్సీ కైసే ఆతా? అతః పహలే సాకార్ ఔర్ బాద్ మే నిరాకార్. సాకార్ కో త్యాగ కర్ నిరాకార్ మే ప్రవేశ్ కర్నా కదాపి సంభవ నహీ హై.
6: ఇది ఒక తెలుగు మరొక ఉదాహరణ. ఇది ఒక దిండు. దీనికి పైన ఉన్నటువంటిది ఏమిటి? ఇది గుడ్డ, బట్ట అంటారు క్లాస్. లోపల ఉన్నది ఏమిటి? ప్రత్తి. కానీ పైనది బట్ట, లోపలిది ప్రత్తి అని మీరంటారు. నేను చెప్తాను రెండు ఒక ప్రత్యేక అంటారు. అనగా ఈ నిరాకారమైనటువంటి ప్రత్యే ఆకారమైన దారంగా తయారై, ఈ ఆకారమైన దారమే ఒక స్వరూపమైనటువంటి యొక్క గుడ్డగా తయారైంది. బట్టనే సాకారం అన్నారు, ప్రత్తిని నిరాకారం అన్నారు. కానీ ఈ నిరాకారం నుంచి సాకారం, సాకారం నుంచి నిరాకారం, ఈ రెండింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమనే దైవత్వము అని చెప్పారు. అయితే మన వినియోగం కోసమని ప్రత్తిని మనం ఇక్కడ దగ్గర పెట్టుకుని నేను ఆనుకొని కూర్చోలేము. ఈ ప్రత్తినే ఒక ఆకారంగా తీసుకుని మనము కొన్ని విధమైనటువంటి వినియోగార్థమై ఈ విధమైనటువంటి స్వరూపాలుగా మనము ఉపయోగపెడుతున్నాం. మన దేహాభిమానం ఉండినంత వరకును ఈ ఉపయోగములు మనకు తప్పినవి కాదు.
4: ఏక్ ఛోటా సా ఉదాహరణ. యే ఏక్ తకియా హై, ఇస్కే ఊపర్ క్యా హై? ఇస్కే ఊపర్ కపడా హై ఔర్ ఇస్కే అందర్ కపాస్ హై. తుమ్ బాహర్ జో హై ఉసే కపడా ఔర్ అందర్ జో హై ఉసే కపాస్ కహతే హో, పరంతు మే దోనో కో కపాస్ హీ కహుంగా, క్యోంకి కపాస్ హీ ధాగా బనా ఔర్ ఉస్సే కపడా. కపడా సాకార్ హై ఔర్ కపాస్ నిరాకార్. ఇస్ తరహ నిరాకార్ సే సాకార్ ఔర్ సాకార్ సే నిరాకార్, ఇన్ దోనో కీ ఏకతా మే విద్యమాన్ తత్వ హీ దివ్యతా అర్థాత్ దైవత్వ హై. పరంతు జబ్ ఉపయోగ కీ బాత్ ఆతీ హై తో హమ్ కపాస్ సే పీఠ టేక్ కర్ బైఠ నహీ సక్తే హై. ఇస్లియే హమ్ అప్నే ప్రయోజన్ కే లియే కపాస్ కో హీ ఆకార్ కే రూప్ మే లేకర్ విభిన్న ప్రకార్ సే ఉస్కా ఉపయోగ కర్ రహే హై.
6: కనుక నేను దేహము, దేహమనేటువంటి దేహాభిమానం ఉండినంత వరకు కూడాను సాకారమనేటువంటి దాన్ని వదలడానికి సాధ్యం కాదు. సాకార పూజ ఎందుకు కూడాను అనేక విధమైనటువంటి పూజలు మనం చేస్తున్నాము. షోడశోపచారం చేస్తున్నాము, పుష్పములు తెస్తున్నాము, జలముతో అభిషేకం గావిస్తున్నాము, అనేక విధమైనటువంటి యొక్క అర్చనలు చేస్తున్నాము, ధూపదీప నైవేద్యాలు కూడా. ఇది కొన్ని విధములుగా సాకారమైనటువంటి యొక్క తృప్తి. క్రమక్రమేణా నిరాకార తత్వమైనటువంటి హృదయంలో ప్రతిష్ట అయిన తర్వాత, దేహభ్రాంతి విసర్జించిన తర్వాత దీనిని అనేక విధమైనటువంటి భావ పుష్పములతో పూజిస్తాం. మనం సాకారంగా ఆరాధన చేసేంత వరకు జాతి పుష్పము, మల్లె పుష్పము, బంతి పుష్పము, ఇంకా చామంతి పుష్పము, ఇలాంటి అనేక పుష్పములతో మనము భగవంతుని ఆరాధన చేస్తాం. చేసే దేహము కాని, చేయబడేటువంటి పుష్పములు కాని అనిత్యములైనటువంటివి. అయితే నిరాకార తత్వములో ఆరాధన చెప్పవలసినటువంటి పుష్పములు వేరుగా ఉంటున్నాయి. అహింస ప్రథమ పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, దయాపుష్పం, సత్య పుష్పం, తప పుష్పం, ఇలాంటివంతా నిరాకార పుష్పములకు చేరినటువంటివి.
4: జబ్ తక్ మై శరీర్ హూ జైసీ భావన హమ్మే హోగీ तब तक इस साकार को छोड़ना संभव नहीं है. साकार की आराधना में हम अनेक पूजाएं कर रहे हैं, 16 प्रकार के उपचार कर रहे हैं, कई प्रकार के फूल ला रहे हैं, जल से अभिषेक कर रहे हैं, कई अर्चनाएं कर रहे हैं, धूप दीप नैवेद्य आदि समर्पित कर रहे हैं. यह सब मात्र साकार संतुष्टि है, परंतु जब इसे निराकार हृदय में प्रतिष्ठित करेंगे और जब देह भावना त्याग देंगे तब अनेक प्रकार के भावना सुमनों से इसकी पूजा करेंगे. लेकिन जब तक साकार की आराधना करते हैं तब तक चमेली, मोगरा, गेंदा, गुलदाउदी जैसे फूलों का उपयोग करते हुए ईश्वर की पूजा करते हैं. परंतु ज्ञातव्य है कि पूजा करने वाला शरीर और पूजा में उपयोग में लाए जाने वाले फूल सभी नश्वर ही हैं, परंतु निराकार की आराधना में उपयोग में लाए जाने वाले फूल अलग से हैं. अहिंसा प्रथमम पुष्पम पुष्पमिंद्रिय निग्रहम, क्षमा पुष्पम, शांति पुष्पम, दया पुष्पम, सत्य पुष्पम, तपह पुष्पम, ये सब निराकार की आराधना से संबंधित पुष्प हैं.
6: మనము ఈ ఉన్నత స్థాయికి పోయేంత వరకు కూడాను, ఈ యొక్క నివృత్తి మార్గంలో ప్రవేశించేంత వరకును ఈ యొక్క ప్రవృత్తిని మాత్రం వదలడానికి వీలు కాదు. దీనిని ఆధారము చేసుకుని 12వ అధ్యాయమునందు భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములను మాత్రమే ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటిది గీతాచార్యులు బోధించారు. ముఖ్యంగా భక్తుడైనటువంటి వాడు సతతం శాంతి తత్వంను బోధించుకోవాలి, శాంతిని వహించాలి, దృఢనిశ్చయుడు కావాలి, సంతుష్టి ఉంటుండాలి. ఎట్టి బాధలకు కాని ఎట్టి విచారములకు కాని హృదయమునందు అవకాశమును ఇవ్వరాదు. కనుకనే ప్రహ్లాదుణ్ణి ఈ భక్తి ప్రపత్తులకు ఒక ఆదర్శ వ్యక్తిగా నిరూపిస్తూ వచ్చింది భాగవతం. తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగసాయి ఓ ధనుజవంజన ఓ మహాసన్య అపరి అని వరించగాని స్మరించగాని తా తన్నును నిరుతేరు భయకంప సమీతుడు కాడు. ఓవరా అనగా ఏమిటి? ఎలాంటి బాధల సమయం నుండి కాని ఎలాంటి కష్ట సమయం నుండి కాని నిరంతరం కూడాను హే నారాయణ ఓ అపన్న శరణ్య అనేటువంటి యొక్క దైవనామముని దైవ చింతనే స్మరిస్తూ వచ్చాడు కాని కంటి నీరు పెట్టుకోలేదు, బాధలకు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు, ఇవి బాధలే అని ఊహించలేదు. కనుకనే ప్రహ్లాదుని సతతం యోగినః అన్నారు. అతను దేహధారి అయినప్పటికీ లౌకికమైనటువంటి జగత్తునందు ఈ లౌకికమైనటువంటి యొక్క వాంఛలలో తాను ఉండినప్పటికీ తనలో ఎట్టి వాంఛలు కూడా ప్రవేశించలేదు.
4: అత జబ్ తక్ హమ్ ఉన్నత స్తర్ తక్ నహీ పహుంచతే హై, जब तक निवृत्ति के मार्ग में प्रवेश नहीं करते हैं तब तक प्रवृत्ति के मार्ग को छोड़ना असंभव है. इसी के आधार पर गीताचार्य ने 12वें अध्याय के भक्ति योग में उपदेश दिया कि भक्त को अपने में सद्गुणों का विकास कैसे करना चाहिए. भक्त को सतत शांत स्वभाव का होना चाहिए, दृढ़ निश्चय वाला होना चाहिए, सदा संतुष्ट रहना चाहिए, अपने हृदय में कदापि किसी भी प्रकार के दुख अथवा चिंता को स्थान नहीं देना चाहिए. इसीलिए श्रीमद् भागवत भक्ति और प्रपत्ति के संदर्भ में प्रह्लाद को एक आदर्श चरित्र के रूप में प्रस्तुत करता है. प्रह्लाद पर जब भी राक्षसों ने तलवारों से वार किया तो वह सदा हे पन्नगशाई हे धनुज भंजन कहकर स्मरण मात्र करता रहा। न उसने आंसू बहाए न ही भयभीत हुआ। इसका तात्पर्य क्या है? कष्ट जितने भी भयंकर हों दृढ़ निश्चय वाला होना चाहिए, सदा संतुष्ट रहना चाहिए, अपने हृदय में कदापि किसी भी प्रकार के दुख अथवा चिंता को

0: तू बहाए न ही भयभीत हुआ। इसका तात्पर्य क्या है? कष्ट जितने भी भयंकर हों, दुख जितने भी असहनीय हों, परंतु प्रह्लाद निरंतर ईश्वर का स्मरण ही करता रहा। उसने कभी आंसू नहीं बहाए और न ही दुखी हुआ। वह इन्हें कष्ट ही नहीं समझा, इसीलिए प्रह्लाद को सततम योगिनः कहा गया। वह लौकिक जगत में ही था, लौकिक वासनाओं के मध्य में ही था, परंतु उसमें रत्ती भर भी वासनाओं का प्रवेश नहीं हुआ।
1: अनुकनी भक्तन की ई कोप ताप ఈర్ష్య అసూయ చాడీలు ఇలాంటి దుర్గుణములు ఏమాత్రం కూడాను హృదయంలో ప్రవేశించరాదు. భక్తునికి ప్రధానమైనటువంటి యొక్క శత్రువులు నలుగురు ఉంటున్నారు, కోపము, అసూయ, ద్వేషము, ఇంకా అనేక విధమైనటువంటి వాంఛలు. ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి భక్తి ప్రవేశమునకు చాలా అడ్డుతగులుతుంటాయి. అందరి ఎందుకు కూడాను సమభావాన్ని భావించాలి. ఎవరినో ఒకరిని మనం ద్వేషించినామంటే నీవు ఆరాధన చేసే దైవాన్ని నువ్వు ద్వేషించినావు. ఒక అహంకారం చేత ఇతరులపై ఏమైనా కూడా మనం చర్య తీసుకున్నామంటే నీవు నీ దైవంపై నువ్వు చర్య తీసుకున్నావు. కనుకనే మనము అద్వేష్ట సర్వభూతానాం అని ఈ యొక్క భగవద్గీతలో ప్రధానమైనటువంటిది హెచ్చరిక.
0: ఇసీలియే ఏక్ భక్త్ కే హృదయమే క్రోధ, ఈర్ష్య, ద్వేష్, चुगली जैसे बुरे गुण प्रवेश नहीं होने चाहिए। भक्त के प्रधान शत्रु चार हैं, जैसे क्रोध, जलन, द्वेष और वासनाएं। ये सब भक्ति मार्ग में प्रवेश की बाधाएं हैं। इसीलिए भक्त में सबके प्रति समभावना होनी चाहिए। यदि तुम किसी से द्वेष करते हो तो समझो कि तुम अपने आराध्य से ही द्वेष कर रहे हो। अहंकार के वशीभूत होकर यदि किसी के विरुद्ध कोई कार्यवाही करते हो तो समझो कि अपने आराध्य के विरुद्ध ही कार्यवाही कर रहे हो। इसीलिए भगवद गीता में अद्वेष्टा सर्वभूतानाम के रूप में हमें चेतावनी दी गई है।
1: ये विधंगा क्षेत्रमनु परिशुद्धम चेयक విత్తులు నాటితే ఈ పంట పండదు. అదే విధంగానే ఈ దుర్గుణములన్నింటిని చిత్తం నుంచి దూరం చేయక మనం ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ ఈ ఆత్మానందం కాని దైవప్రీతి కాని మనకు ఏమాత్రం కూడా లభించదు. భక్తియోగములో ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం ఏమిటండగా ఇతరులను దైవ సమానంగా భావించుకొని కేవలం దైవాన్ని ఆరాధన చేసినంత మాత్రం ప్రయోజనం లేదు, జీవులను కూడా గౌరవించాలి, జీవులను కూడా ప్రేమించాలి. దేవుణ్ణి పూజించటం, జీవుల్ని హింసించటం, ఇది భక్తికి లక్షణం అవుతుందా? ఇది కేవలము అజ్ఞానం యొక్క పరస్వరూపమే. ఇలాంటి వ్యక్తుడు భక్తి యొక్క స్థానంలో ప్రవేశించటకు వీలు ఉండదు. కనుక భక్తి యోగంలో ఇంకను మనం నేర్చుకోవాల్సినటువంటివి, భక్తులు అనుసరించవలసినటువంటివి, ఈ కాలాన్ని ఏ విధంగా పవిత్రం చేయాలనేటువంటిది, కర్మలు ఏ విధంగా సార్థకంగా గావించుకోవాలని, కాయమును ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది మున్ముందు జరుగుతుంది.
0: जिस प्रकार खेत को साफ किए बिना बीज बोने पर कोई फसल प्राप्त नहीं होती है, उसी प्रकार चित्त से दुर्गुणों का निर्मूलन न होने पर चाहे कितनी ही साधनाएं क्यों न करें, परंतु हमें आत्मानंद और दैव प्रीति प्राप्त नहीं होंगे। भक्ति योग में ईश्वर की पूजा करने मात्र से कोई प्रयोजन नहीं है। सबको ईश्वर के समान मानना चाहिए, सभी जीवों के प्रति आदर और प्रेम रखना चाहिए। ईश्वर की पूजा करना और जीवों को तंग करना, क्या यह भक्ति का लक्षण हो सकता है? यह तो अज्ञान का ही प्रतीक है। ऐसे लोग भक्ति के मार्ग में कदापि प्रवेश नहीं कर सकते हैं। भक्ति योग में और क्या सीखना है, भक्तों को किन बातों का अनुसरण करना चाहिए, समय का सदुपयोग कैसे करना चाहिए, कर्मों को कैसे सार्थक किया जा सकता है, इस शरीर और समय का उपयोग किस विधि करना चाहिए, इत्यादि के बारे में आगे बताऊंगा। उपसंहार। भगवान बाबा ने इस अमृत तुल्य प्रवचन में भक्तों का पथ प्रदर्शन करते हुए कहा कि भक्त का प्रथम आध्यात्मिक गंतव्य ईश्वर के प्रेम को प्राप्त करना है। इसी से भक्त का जीवन सार्थक होगा। परंतु भगवान के प्रेम को प्राप्त करना सरल नहीं है, परंतु असंभव भी नहीं। भक्त को प्रथमतः साकारोपासना में निमग्न होना चाहिए और कालांतर

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 31st discourse on Gita, Bhagavan delivered on 13th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Uvacha.
2: Karmanyeva Adhikaras Maphaleshu Kadacha Arjuna Te Niku Karmanyeva Adhikaras Adhikaraha Niku Karma Yende Adhikaram Asti Kaladu.
3: Arjuna, you have the right and the authority to perform action.
2: Kadachana, yeppudaina.
3: Always.
2: Adhikara. Phaleshu. Phalamunandu adhikara. Me. Ma. Valadu.
3: Always, you should not aspire for the fruits of action.
2: Arjuna, నీకు కర్మ యందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
3: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫర్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
2: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు, ఫలమునందు అధికారం ఉన్నది. ఉండినప్పటికీ దాని నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
3: It is not said that there is no fruits of action. Fruits of action are there, but do not aspire for it. This is the injunction.
2: Ikkada napaleshu ani cheppaledu, maphaleshu.
3: Here, it is not said napaleshu, maphaleshu it is said.
2: Anaga phalamu ledu ani cheppaledu, phalam valadu annadu.
3: It is not said that there is no fruits, but do not aspire for it.
2: మనం ఆచరించేటువంటి సమస్త కర్మల యందు ఫలమును లక్ష్యమును దుంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి.
3: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ వీల్ హావ్ టు డూ ఇట్ వితౌట్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: ప్రతి కర్మకు ఫలితం ఉన్నది.
3: ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎ ఫ్రూట్.
2: ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది.
3: ఫర్ ఎవ్రీ ఫ్రూట్ దెర్ విల్ బి అనదర్ సబ్సిక్వెంట్ యాక్షన్.
2: ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటుంది కర్మ, కర్మ ఫలము.
3: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ, ట్రీ అండ్ సీడ్, సీడ్ అండ్.
2: విత్తనము లేక మొక్క రాదు.
3: Without seed, you would not get a plant.
2: Mokka vrutchamu kaka vittanam labhinchadu.
3: Without plant becoming a tree, you would not get seed.
2: Idi sahajamainatundi swabhavamu.
3: This is a natural state.
2: Deeni nimittamai neevu phalitamunu enduku neevu lakshyam nandinchukovali.
3: That being so, why should you care for the fruits of action?
2: Karmanu acharinchadame nee pradhanamaina kartavyam.
3: Your primary responsibility and duty is to perform action.
2: Ee yuddhamunandu naa vaaru emavutaru, నా పరిస్థితి ఏగతి పడుతుందో అనేటువంటి ఈ ఫలితమును నీవు లక్ష్యం నందుంచుకోవద్దు.
3: ఇన్ దిస్ బ్యాటిల్ యు వుడ్ నాట్ కీప్ ఇన్ మైండ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు యువర్ ఓన్ పీపుల్, వాట్ వుడ్ బిఫాల్ యూ.
2: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
3: హీరోస్ విల్ హ్యావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
2: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
3: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ to bear the weapons which are left on you by your enemies.
2: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనినైనా కూడాను తమ పైన ప్రవేశపెట్టగలరు.
3: They may employ any type of weapon against you.
2: ఈ భయంకరమైనటువంటి అస్త్రశస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నారు.
3: If one wants to protect oneself against this harmful and dreadful weapons, one has to wear an armor or a shield.
2: లౌకికమైనా జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
3: For a worldly battle, a secular one as such, one is wearing an armor and a shield.
2: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
3: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
2: ఇది జ్ఞాన కవచము.
3: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
2: ఆధ్యాత్మిక కవచము.
3: స్పిరిచువాలిటీ.
2: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
3: Among the armors which are worn by heroes, there are different kinds.
2: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
3: We have to inquire into in different ways the about this armor of devotion.
2: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటాది.
3: In the battle and the war relating to the world, there will be a few scheduled hours.
2: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
3: This war or battle may last only for a few days, a few months or a few years and come to an end.
2: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
3: But the fight and the battle that has been fought by man is right from ancient days.
2: మంచి చెడ్డలతో.
3: Fight is with good and bad.
2: పాప పుణ్యములతో.
3: With sin and virtue.
2: రాగ ద్వేషములతో.
3: విత్ అటాచ్మెంట్ అండ్
2: అసూయాది భావములతో.
3: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
2: మమత్వము అహంకారములతో.
3: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్.
2: మానవుడు అనాది కాలం నుండి పోరాటము సల్పుతూ వస్తున్నాడు.
3: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
2: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
3: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ an endless war with egoism and attachment.
2: ఈ మహా భయంకరమైనటువంటివి.
3: These are really dreadful.
2: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
3: These two have very extraordinary strength.
2: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
3: But the man who is fighting is not so strong, he is weak.
2: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటము సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము లేక మరే విధమైన వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
3: When a weak person like man is fighting against such powerful enemies and qualities, one has to wear a shield and armor of wisdom, spirituality or some such very powerful one.
2: గొడుగును చేతిని అందు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
3: For one who has an umbrella in his hand, he may not be troubled by hot sun.
2: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ్ల బాధ ఉండదు.
3: For a person who wears sandals or footwear, there may not be any trouble of with thorns.
2: కవచమును ధరించినటువంటి వానికి ఎదురువారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడాను బాధించవు.
3: For one who wears a shield against the weapons, they will not be able to bother him.
2: కనుకనే అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
3: Therefore Arjuna, you must wear some type of shield or the other.
2: నీకు ఈ పరిస్థితి యందు జ్ఞాన కవచము అత్యవసరము.
3: Under these circumstances it is better you wear the armor of wisdom.
2: అనుకునే సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొదట అతనికి అందించాడు.
3: Therefore in the Sankhya Yoga he has offered Arjuna the armor of wisdom in the very first place.
2: నీ అభిమాన అహంకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
3: Your attachment and possessive instinct are not, you have not acquired them yesterday or the day before.
2: ఎన్ని ఎన్ని జన్మల నుండియో నిన్ను వెంటాడుతున్నది.
3: దే హావ్ బీన్ కమింగ్ విత్ యూ ఫర్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్.
2: వీని యొక్క బాధ ఎప్పటికి నివారణ అవుతుందని కూడాను నీవు గుర్తించలేవు.
3: యు కెనాట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది పెయిన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
2: కనుక ఇది నివారణ నిమిత్తమై నీవు యోచించనక్కరలేదు.
3: దేర్ ఫోర్ యు షుడ్ నాట్ థింక్ అబౌట్ గెటింగ్ రిడ్ ఆఫ్.
2: వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయం నీవు వెతుక్కోమన్నాడు.
3: యూ హావ్ టు ఫైండ్ అవుట్ ఎ మీన్స్ ఆఫ్ ఓవర్కమింగ్ ది పెయిన్ విచ్ ఇస్.
2: రోగం వచ్చిన తర్వాత వైద్యుని నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
3: ఇట్ ఈస్ న్యాచురల్ టు సర్చ్ ఫర్ ఎ డాక్టర్ వెన్ యు ఆర్ ఫేస్డ్ విత్ ఎ డిసీజ్.
2: రోగమునే రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
3: ఇట్ ఈస్ ఎ ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ టు సీ దట్ యు డు నాట్ గెట్ ద డిసీజ్ అట్ ఆల్. ప్రివెన్షన్ ఇస్ బెటర్.
2: కనుక నీవు ఈ రణరంగమందు నీవు పోరాటమునకు సిద్ధముగా ఉంటున్నావు. నీవు లౌకికమైనటువంటి కవచాన్ని ధరించావు, కానీ ఆధ్యాత్మిక కవచాన్ని కూడా నీవు ధరించాలి.
3: ఇన్ ద బ్యాటిల్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫైట్ నౌ యు హావ్ ఆల్రెడీ వోర్న్ ఎ వరల్డ్లీ ఆర్మర్.
2: శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును.
3: యూ మే బి ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ ఫ్రమ్ ది ఎనిమీస్.
2: కానీ దేహంలో ఉండినటువంటి ఒక వైరల్ని ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
3: బట్ హౌ డు యు ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఎనిమీస్ హు ఆర్ ఇన్సైడ్ యువర్ ఓన్ సెల్ఫ్?
2: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
3: టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్ యు హావ్ టు వేర్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
2: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
3: యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్.
2: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
3: బట్ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ఇన్నర్ ఎనిమీస్ అట్ ఆల్.
2: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.
3: ఫర్ వన్ హూ హాస్ yielded to the inner enemies, how can he conquer the external enemies?
2: కనుక మొట్టమొదట లోని శత్రువులు నీవు జయించు.
3: యూ షుడ్ కాంకర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ది ఇన్నర్ ఎనిమీస్.
2: నీకు అనాది నుండి నీవు వెంటాడుతున్నాయి ఈ అహంకార మమకారము.
3: రైట్ ఫ్రమ్ డేస్ లాంగ్ బ్యాక్ దీస్
2: అహంకార మమకారములు ఉండినంత వరకు కూడాను రాగద్వేషములు తప్పినవి కాదు.
3: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్
2: ఈ రాగద్వేషములకు అహంకార మమకారములకు కర్మనే కారణం.
3: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ది యాక్షన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్.
2: కనుక ఈ కర్మను నీవు ఆచరించు.
3: యూ పర్ఫార్మ్ యాక్షన్.
2: కర్మను సరైనటువంటి స్థితిలో నీవు అనుభవించు.
3: యూ ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
2: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
3: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
2: భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
3: ద సేమ్ థింగ్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్
2: కర్మమునని వృద్ధి పొంది కర్మమున చను.
3: హీ డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హీ డైస్ ఇన్ యాక్షన్.
2: కర్మమి నరునకు దైవము.
3: Action is God for man.
2: కర్మమి సుఖదుఖములకు కారణమేలలో ఉన్నాడు.
3: ఇట్ ఈస్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాపీనెస్ ఆర్ జాయ్.
2: సుఖమునకు దుఃఖమునకు.
3: ఫర్ యువర్ జాయ్ ఆర్ సారో.
2: నీ పాపమునకు పుణ్యమునకు.
3: ఫర్ యువర్ సిన్ ఆర్ ఫర్ వర్చ్యూ.
2: నీ ఆనందమునకు లేక ఆహ్లాదమునకు.
3: ఫర్ యువర్ జాయ్ అండ్ డిలైట్.
2: నీ లాభ నష్టములకు కూడాను కర్మనే కారణం.
3: ఫర్ ద ప్రాఫిట్ ఆఫ్ ద లాస్
2: అసలు నీ జన్మమునకే కర్మ కారణం ఉన్నారు.
3: ఫర్ యువర్ వెరీ బర్త్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
2: కనుక కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
3: దేర్ఫోర్ యు షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
2: నీ జీవితం అంతా కూడాను కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది.
3: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
2: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
3: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
2: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
3: యూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
2: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
3: It may start as a small sapling but may grow into a very big tree.
2: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని శిథిలము చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
3: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
2: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
3: When it becomes a big tree, it will be able to offer you fruits.
2: కనుక నీ మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షం లోపల నాన ఫలములను నీవు అందుకోగలవు.
3: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం యూ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
2: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
3: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
2: దేని చూసి నీవు అహంకార పడుతున్నావు?
3: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
2: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
3: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
2: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుక స్థానం ఎక్కడో, దీని అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడాను విచారించాలి.
3: ఎవరీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
2: బస్సు గంటకు ఈ 40 మైళ్ళు ఈ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
3: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
2: ఏరోప్లేన్ ఒక 300, 400, 500 ప్రయాణం చేస్తుంది.
3: An aeroplane may fly at the speed of 300, 400, 500 miles an hour.
2: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
3: బట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
2: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
3: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ పీస్.
2: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
3: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ స్ప్లెండర్.
2: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
3: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
2: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
3: in this worldly existence the light
2: gantaku
3: the light travels
2: 67 crore miles prayanam chestuntundadi
3: at the rate of 67 crore miles an hour.
2: ee vidhanga prayanam chestunte oka samvatsaramunaku light year antadini oka samvatsaramunaku inchuminchu 600,000 crore miles dooram prayanam chestundadi.
3: At this rate the light travels per year 6 lakh crores of miles.
2: Manaku kanipinchetunte suryudu manaku ati samipamulo undinattuga bhavistunnam.
3: The sun whom we can see we consider him to be very near us.
2: Inchuminchu mana bhoomiki suryuniki 9 kotla chillara mile dooram untundali.
3: Approximately the distance between the earth and the sun is about 9 crore miles.
2: ఈ సూర్యుడే మనకి ఎంతో ప్రకాశంగాను, సూర్యుని యొక్క తేజస్సు ఎంతో మిరుమిట్లు కలుపుతూ ఉంటుండాలి.
3: ది స్ప్లెండర్ అండ్ ద లైట్ ఆఫ్ సన్ ఈజ్ సో మచ్ ఫర్
2: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
3: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
2: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
3: దేర్ ఆర్ స్టార్స్.
2: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
3: ది డిస్టెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 4 light years.
2: అనగా 23-24 lakh crore miles దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
3: ది డిస్టెన్స్ ఈస్ సంథింగ్ లైక్ 23 or 24 lakh crore miles.
2: మనకు కనిపించేది ఒక చుక్క ఒక చుక్క ప్రక్కన పక్కన ఉండినట్టుగా మనకు కనిపిస్తుండాలి.
3: ది స్టార్స్ లుక్ యాజ్ దో దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్.
2: కానీ ఒక్కొక్క నక్షత్రమునకు ఒక్కొక్క నక్షత్రమునకు కోట్ల మైళ్ళు దూరం ఉంటుండాలి.
3: బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 stars ఈజ్ సంథింగ్ కంపేరబుల్ టు క్రోర్స్ ఆఫ్ మైల్స్.
2: మనం ఈ భూమి నుంచి చూసేటప్పటికి ఏదో పాలారబోసినట్టుగా కనిపిస్తున్నాయి.
3: ఇట్ లుక్స్ యాజ్ దో దట్ మిల్క్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ ద స్కై.
2: మనకు కనిపించేటువంటి నక్షత్రములు కొన్ని కోట్లకు కనిపిస్తున్నాయి.
3: The stars that we see are something numbering crores and crores.
2: కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
3: There are many more things which we have not been able to see.
2: ఇలాంటి కోట్లకు మైళ్ళ దూరము, కోట్ల విస్తీర్ణము, కోట్ల విలువైనటువంటి నక్షత్రములు కలిగినటువంటి ఈ యొక్క జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రమే.
3: What is the size of earth? In the context of a universe where there are crores of stars with a distance of
2: crores of miles. Ee suryamandalamulo ee yokka bhoogolam entadi.
3: What is the place of earth in the solar system?
2: Ee bhoogolamulopa bharat desham enta chinnadi.
3: In this earth what is the size of India?
2: Ee bharat deshamlo andhra rashtram ettidi.
3: What is the size of andhra pradesh in
2: ee andhra rashtramlo anantapuram jilla entadi?
3: How big is Anantapur district in Andhra Pradesh?
2: ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది?
3: How small is our village in Anantapur?
2: మన గ్రామంలో నీవెంతటివాడు?
3: And how small you are?
2: ఎవరిని చూచి నీవు గర్వపడుతున్నావు?
3: Whom are you seeing and
2: దేనిని చూచి నీకు అహంకారం వస్తుంటుండాలి?
3: Why are you getting this egoistic feeling?
2: ఈ విశాలమైన జగత్తును చూస్తే నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా?
3: If only you take cognizance of the vastness of this world, can you get egoistic?
2: కనుక విశ్వము యొక్క స్వరూపాన్ని కాని భూమండలం యొక్క విషయాన్ని కాని తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
3: ఓన్లీ ఎ పర్సన్ who has not recognized the greatness of the universe and the volume of the earth, one would be charged with egoism.
2: Poni ee dehamane emaina chuchi neevu ahankara padutunnava?
3: All right, are you proud of your own body?
2: Dehamu panchabhautikamu.
3: Body consists of only 5 elements.
2: Dehamu koolaka tappadeppudu.
3: One day or the other it has to perish.
2: Dehi niramayundu.
3: The indweller is permanent.
2: Ganutimpaka dehi chaavu puttukal moh nibandha bandhanala mudralu levu.
3: If only you look into the indweller does not have birth, death or
2: chivada malinapu kompa.
3: Oh mad person, this particular body
2: rogamula mraggedu sevaka gampa.
3: It is full of diseases.
2: Jata sanchalanamu pondu dumpa.
3: It undergoes many changes.
2: Bhavasagara meedagaleni kampa.
3: It has not been able to travel the ocean of samsara.
2: ఈ మీను ఉచ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవి.
3: ఓ మైండ్, డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్. టేక్ షెల్టర్ ఇన్ ద ఫీట్ ఆఫ్ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
2: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క దీనిని నీవు ఆధారంగా తీసుకుంటామంటే ఇది కేవలం జడమైనటువంటిది.
3: ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బాడీ యు ఆర్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ ఓన్లీ ఇనర్ట్.
2: ఈ దేహం ఏ రీతిగా తయారవుతుంటుండాలి?
3: హౌ డస్ దిస్ బాడీ మేనిఫెస్ట్?
2: 7 బకెట్ నీళ్లు.
3: This consists of 7 buckets of water.
2: నీళ్లు చున్నపు నీళ్లు.
3: This consists of water of chunam.
2: రెండించెల ప్రమాణంతో కలిగినటువంటి 4 మూలికలు. నీళ్లు.
3: 4 nails with the size of about 2 inches.
2: 1100 matchsticks లో ఉన్నటువంటి ఒక ఆ ముందు ఉన్నటువంటి మందు.
3: The volume of 11,000 matchsticks. The phosphorus, the total phosphorus contained in 11,000
2: pencils.
3: The lead which are there in 4 pencils.
2: 2 lux soaps.
3: 2 lux soaps.
2: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
3: When you put all these things together, it becomes one body.
2: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుంది. అది చున్నపు నీళ్లు.
3: It is a tune of water which becomes blood.
2: Inlone iron untundali.
3: There is iron in this.
2: Ee vidhanga jadamainatundi padarthamto yerpadinatundi ee deham jadam kaaka chaitanyam ettavutundi.
3: The body which is made up of this inner
2: kalukune idi dehamu annaru.
3: That is why this has been described as a body which will be destroyed.
2: Ee dehi aneetundi vaadu dehamlo undatam chetane idi nadustu untundali.
3: This body is able to move about because there is indweller inside.
2: అదొక వాల్ క్లాక్.
3: దేర్ ఇస్ అ వాల్ క్లాక్ దేర్.
2: అక్కడ 3 పిన్నులు ఉంటున్నాయి.
3: దేర్ ఆర్ 3 హ్యాండ్స్ దేర్.
2: ఒకటి సెకండ్ది.
3: వన్ స్టాండ్స్ ఫర్ ది సెకండ్స్.
2: రెండవది మినిట్స్ది.
3: ది సెకండ్ వన్ ఈజ్ మినిట్స్ హ్యాండ్.
2: మూడవది గంటలది.
3: ద థర్డ్ వన్ ఈజ్ అవర్స్ హ్యాండ్.
2: కీ ఇచ్చేస్తే 3 తిరుగుతూనే ఉంటున్నాయి.
3: When you wind the watch, all these 3 hands will be moving.
2: ఎంత వరకు ఇవి తిరుగుతాయి?
3: For how long they keep moving?
2: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
3: As long as the power of winding is there, they will be moving.
2: కీ నిలిచిపోతానే దాన్ని ఇది దీన్నది కలుచుకోదు. ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
3: The moment the total power is exhausted, they stand still wherever they are.
2: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
3: Our heart may be compared to a wall.
2: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాల్ క్లాక్ తగిలించారు.
3: To this we have hung the body as a wall clock.
2: Akkada swasame key.
3: The breath is may be compared to
2: mana karmale seconds.
3: Our actions may be compared to seconds.
2: Mana bhavamle minutes.
3: Our feelings may be compared to minutes hand.
2: Mana aanandame indulo hours.
3: Our joy may be compared to the hours hand.
2: Aiti karmalu enduku chosin cheyali ani.
3: In that context, why should we perform action?
2: Seconds mullu 60 indu తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
3: ది సెకండ్ హ్యాండ్ సెకండ్స్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60
2: ఇండ్లు. ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికి మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
3: వెన్ ది సెకండ్స్ హ్యాండ్ మూవ్ వన్ రౌండ్ ఫుల్, ఇట్ మూవ్స్ ఓన్లీ వన్ హౌస్ 160th.
2: మినిట్స్ ముళ్ళు 60 ఇండ్లు చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
3: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 హౌసెస్, ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ బై వన్ హౌస్.
2: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
3: బట్ వీ సీ ది మూమెంట్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్.
2: అవర్స్ ముళ్ళు తిరిగేది కనిపించటం లేదు.
3: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు నోటీస్ ది
2: మూవ్. అక్కడే మనలో ఉండినటువంటి ఒక సూక్ష్మత.
3: దిస్ ఈస్ ఎన్ ఇన్నర్ సీక్రెట్.
2: అయితే ఈ 3 కూడాను గంటకు ఒకసారి 3 కలుస్తున్నాయి.
3: వన్స్ ఇన్ అన్ అవర్ ఆల్ దీస్ 3 హ్యాండ్స్ మీట్.
2: ఇది జీవేశ్వర ప్రకృతి అని.
3: This has been described as Jeeveshwara Prakruti.
2: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
3: The prakruti or nature may be
2: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
3: ప్రకృతి ఈస్
2: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ
3: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వెన్ వీ పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్
2: ఒక్క సద్భావము అనేటువంటిది మినిట్స్ లో వచ్చి చేరిపోతాం.
3: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమనేటింగ్.
2: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
3: ఇఫ్ యు గెట్ ఏ గుడ్ ఫీలింగ్ వి హావ్ టు పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్.
2: మనం 60 మంచి భావమును మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
3: ఇఫ్ వీ వర్ టు జస్ట్ హ్యావ్ 60 గుడ్ ఫీలింగ్స్ లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ వన్ మూమెంట్ ఇన్.
2: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
3: Therefore, Arjuna was just asked to perform good action.
2: Aneka satkarmalu acharinchinappude idu okati rendena sadbhavalu neelo vachi cherutayi.
3: When you do innumerable good actions, you are likely to get one or two good feelings.
2: Aneka sadbhavamunu neevu abhivruddhi parchukunnappude nitya satyamainatunte oka swasvaroopamulo cheripothavu.
3: Only when you develop good feelings in innumerable way, you would be able to just get into atmatat.
2: Kanukane మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
3: దేర్ఫోర్ వీ హావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
2: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
3: బాడీ హాస్ బీన్ గివెన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
2: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
3: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్.
2: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
3: దట్ ఈస్ ద రీజన్ వై కర్మకాండ హాస్ బీన్ గివెన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
2: కర్మకాండ అనగా కేవలము దానము యజ్ఞము ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
3: కర్మకాండ డస్ నాట్ రెఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
2: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
3: అమంగ్ ది యాక్షన్ దర్ ఇస్ అన్ యాక్షన్ విచ్ డస్ నాట్
2: ఏది నిష్కామ కర్మ లేక ఏది కర్మయోగము.
3: వాట్ ఈస్ కర్మయోగ ఆర్ నిష్కామ కర్మ?
2: అహంకారం లేకుండా ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్మలన్నీ కూడాను కర్మయోగములే.
3: వితౌట్ హ్యావింగ్ ఎనీ డిజైర్ అండ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ మే బి కంపేర్డ్ టు కర్మయోగం.
2: ఆసక్తితో చూడినటువంటి అహంకారం ఉండినప్పుడే ఇది కర్మగా మారిపోతుంది.
3: ఓన్లీ వెన్ యు అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్
2: కర్మయోగం కూడా కాదు.
3: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
2: ఇది యజ్ఞం కూడాను కాదు.
3: దిస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
2: కనుక అహంకారమును దూరం చేసి
3: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే యువర్ ఈగోయిజం.
2: ఆసక్తిని అణగదొక్కి
3: సప్రెస్ యువర్ ఓన్
2: కర్మలు ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
3: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్స్ ఇట్ బికమ్స్ యజ్ఞ.
2: కనుక యజ్ఞమన్నను త్యాగమన్నను లేక యోగమన్నను ఇది ఒక్కటి.
3: పెనన్స్ సాక్రిఫైస్ ఆర్ యోగ ఆల్ దీస్ త్రీ మే కన్వే ది సేమ్.
2: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
3: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్.
2: ఆ యజ్ఞ భావం హృదయమునందుంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
3: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్ సైడ్ ద హార్ట్
2: అహంకారంతో కూడినటువంటి పనులు అన్నీ కూడా కేవలం ఆడంబరమైనటువంటివి. ఇది అత్యల్పమైనటువంటివి.
3: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
2: కనుకనే కర్మను ఆచరించు.
3: Therefore, perform action.
2: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
3: Inhaling and exhaling is also an action.
2: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైన ఉండడానికి వీలు కాదు.
3: Without performing action, man cannot live even for a moment in the world.
2: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
3: As the actions are, so the results would be.
2: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
3: Actions will depend upon the feelings also.
2: Talampulu ettivo bhavamulu attivuga untayi.
3: As thoughts are, so the feelings would be.
2: Aaharam ettivo talampulu attivuga untayi.
3: As food is, so the thoughts would be.
2: Kanukane indiku sattvika aaharam kudanu atyavasaram annaru.
3: Therefore it is said in this context there is need for sattvika aaharam.
2: Oka chinna udaharanam.
3: One small example.
2: Manam oka manta vesukuntam.
3: We are just having a small fire.
2: Manta ettido poga attidi.
3: The smoke depends upon the type of fire that is.
2: Poga ittido megham attuvantidi.
3: The cloud depends upon the smoke.
2: Megham ittuvantido varsham attuvantidi.
3: Rain depends upon the cloud.
2: Varsham ittuvantido panta attuvantidi.
3: The crop depends upon the rain that
2: happens. Panta ittuvantido vanta attuvantidi.
3: The food depends upon the crop that
2: vanta ittuvantido mana vante attuvantidi.
3: Our
2: megham attuvantidi.
3: Our body is in the same way as the food.
2: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
3: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
2: కనుక మొట్టమొదటి కర్మలు సరైనటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
3: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
2: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పాను. ఆ కర్మాచరణ కూడాను సరి అయినటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పి కూడాను బోధిస్తూ వచ్చాడు.
3: That in the context of performing action, without keeping the fruits of action,
2: ni adhikaram anta karma paina unchukani karma phalam nu e matram kuda nu lakshyam cheyavaddu annadu.
3: Keep all your rights in performing action, do not care for the fruits thereof.
2: Manaku manchi chedda leka dukkamu aanandamu untundali.
3: We may be associated with good or bad, we may be suffering from sorrow or
2: dukkhanni manam ee reethiga manam nivarana cheskovali.
3: How to get rid of sorrow?
2: దుఃఖం దేని వల్ల లభించింది?
3: వై ఆర్ యూ గెటింగ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
2: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
3: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
2: కర్మ వల్లనే పాపం వచ్చింది.
3: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
2: కాబట్టి ఈ దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
3: హౌ టు గెట్ రిడ్ ఆఫ్ సిన్ అండ్ సారో?
2: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
3: త్రూ యాక్షన్ అలోన్ యూ హావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్.
2: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి.
3: వై యాక్షన్ హస్ బీన్ గివెన్ ప్రైమరీ ఇంపార్టెన్స్?
2: కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యమైపోతుంది.
3: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
2: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా వ్యర్థం అయిపోతుంది.
3: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఏ వేస్ట్.
2: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
3: లైఫ్ హస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ యాక్షన్ యాజ్ అన్ ఐడియల్.
2: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
3: The real meaning of action does not mean the
2: dehamunake karma ani oka peru.
3: One name of body itself is karma.
2: Endukatte karmala valle vachinatundi ganuka ee dehamu deeniki karma swaroopam.
3: As the body is the result of action performed, if the one of the meanings of karma is body itself.
2: Kanuka karma deham idi.
3: This body is the consequence of action.
2: Ee karmala dwarane
3: through action alone
2: kalamunu
3: time
2: సార్థకం చేసుకోవాలి.
3: టైమ్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్.
2: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
3: బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ టైమ్, కాజేషన్ అండ్ సర్కమ్స్టెన్స్.
2: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
3: బట్ దిస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
2: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది, కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
3: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్, బట్ విల్ బి హావింగ్ ఓన్లీ మైండ్.
2: సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
3: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
2: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
3: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
2: అదే కారణ స్వరూపం అన్నారు.
3: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
2: ఈ కారణములకు అతీతమైనటువంటిది మహాకారణము అని.
3: మహాకారణ ఈజ్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
2: ఈ మహాకారణ తత్వమే దైవత్వము అని.
3: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్సెల్ఫ్ ఈజ్ డివినిటీ.
2: ఒక చిన్న ఉదాహరణ,
3: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: జాగ్రత్త అవస్థ యందు
3: ఇన్ ది వేకింగ్ స్టేట్
2: 4:15 నిమిషములకు
3: బై 4:15
2: నీ దేహము
3: యువర్ బాడీ
2: హాస్టల్ నుంచి
3: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్
2: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
3: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
2: 4:15 నిమిషములకు నీవు బయలుదేరావు.
3: By 4:15 you have started.
2: 4:30 నిమిషములకు ప్రశాంతనిలయం చేరినావు.
3: You have reached ప్రశాంతనిలయం by 4:30.
2: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
3: It has taken 15 minutes.
2: కాయము నడిచింది.
3: The body has moved.
2: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
3: The object is to listen to the discourse.
2: కాలము, కర్మ, కర్తవ్యము.
3: The time, the action and the duty.
2: కారణం,
3: reason,
2: జన్మ సార్థకం చేసుకోవాలి.
3: For sanctifying one's own birth.
2: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకం అవుతుంది.
3: By listening to this Bhagavad-gita, I'll be sanctifying my life. జాగ్రత్తలో
2: కాలము 30 నిమిషములు, కాయము నడిచి రావటము.
3: ఇది వేకింగ్ స్టేట్. ది టైమ్ ఈజ్ అబౌట్ హాఫ్ అన్ అవర్.
2: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది భగవద్గీత వినాలి.
3: ది డ్యూటీ ఈజ్ టు లిసన్ టు భగవద్గీత.
2: దీని యొక్క ఫలితము
3: the fruits thereof is
2: కారణం జన్మ సార్థకం.
3: టు శాంక్టిఫై వన్స్ ఓన్ లైఫ్.
2: అందుకే ఇక్కడ కాల కర్మ కారణ కర్తవ్యాలు 4 ఉంటున్నాయి మనకు.
3: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ వీ కెన్ జస్ట్ సీ కాల కారణ కర్తవ్య కర్మ.
2: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్ కు పోతున్నావు.
3: ఆఫ్టర్ దిస్ డిస్కోర్స్ ఇస్ ఓవర్ యుల్ బి గోయింగ్ బ్యాక్ టు ద హాస్టల్.
2: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
3: యు హాడ్ యువర్ డిన్నర్ అండ్ యు హావ్ రిలాక్స్డ్ ఆన్ ద బెడ్.
2: నిద్ర వచ్చింది.
3: యు హావ్ స్లెప్ట్ ఆఫ్.
2: నీకు ఒక కల వచ్చింది.
3: యు హాడ్ ఎ డ్రీమ్.
2: ఎక్కడ ఉన్నావు?
3: వేర్ వర్ యు ఇన్ ద డ్రీమ్?
2: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
3: In the dream, you were wandering in Mount Road of Madras.
2: Aithe neevu hostel nunchi eppudu bayaladeerinaavu?
3: When did you leave from the hostel?
2: Kaalam ledu.
3: There was no time there.
2: Car lo poyinaava, plane lo poyinaava, bus lo poyinaava? Edi ledu.
3: Have you travelled by car, by bus or by plane?
2: Endukosam nuvu Madras poyinaavu? Kaaranam teliyadu.
3: Why did you go to Madras? There is no
2: akkada anupinchindi emti? Kartavyam ledu.
3: What is it that you have enjoyed there? There is no duty there.
2: అక్కడ స్వప్నము లోపల కాలము కారణము కర్తవ్యము కర్మ నాలుగు లేవు.
3: ఇన్ ద డ్రీమ్ స్టేట్ ది టైమ్ ద కాజ్ ద ఎంజాయ్మెంట్ అండ్ ద ప్లెజర్ నథింగ్ ఇస్ దేర్.
2: మరి తక్షణం ఎవరు వచ్చి నిన్ను లేపారు?
3: ఇమ్మీడియట్లీ సమ్వన్ వోక్ యు అప్ దేర్.
2: లేచి చూసేటప్పటికి ఐదు నిమిషం కూడా కాలేదు ఈ స్వప్నము.
3: బై ది టైమ్ యూ గాట్ అప్ ఫ్రమ్ ది డ్రీమ్,
2: ఈ ఐదు నిమిషం లోపల నీవు మెడ్రాస్ పోయి మౌంట్ రోడ్ లో తిరగడానికి ఏ విధంగా అవకాశం చిక్కింది?
3: విత్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ఫైవ్ మినిట్స్ ఆఫ్ యువర్ డ్రీమ్, హౌ డిడ్ యూ?
2: ఇది కేవలము మానసిక సంచారమే.
3: హౌ డిడ్ యూ గో టు మెడ్రాస్ అండ్ ఎంజాయ్? ఇట్ వాస్ ఓన్లీ ఎ మెంటల్.
2: ఈ కాయం చేత ఇంద్రియముల చేత నీవేమాత్రం కూడా ఆచరించలేదు.
3: యు హావ్ నాట్ పర్ఫార్మ్ దిస్ యాక్షన్ ఎయిదర్ విత్ ద బాడీ ఆర్ విత్ ద సెన్స్ ఆర్గన్స్.
2: కనుక అది సూక్ష్మ స్వరూపము.
3: దట్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సటిల్ ఫార్మ్.
2: కారణకర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
3: The gross body is associated with the time, the action and the circumstances and the
2: kala karma karana kartavyamulu lekunda kevalamu manasika tattvam maatrame soochvamu.
3: Without having all these things, only this mental
2: kudanu levu.
3: Then none of these things exist in the dream.
2: Ee manokalpana cheta aneka swaroopani srushtistundadu.
3: On account of the tricks of the mind, you have been able to create a new world there.
2: Enta janani Mount Road lopala enni buildings, enta janalu, enta traffic, idantha srushtinchindi ee manasu.
3: Mind has created so many people in the Mount Road and so much.
2: Manasuku inta shakti untundadi.
3: Mind has this extraordinary
2: power. Maha balavattaramainatundi manasu.
3: It is a very powerful one.
2: మహా శక్తివంతమైనటువంటి మనస్సు.
3: ఇట్ ఇస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
2: దేనినైనా సృష్టిస్తుంది.
3: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
2: దేనినైనా హతం చేస్తుంది.
3: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
2: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసునందే ఉంటుండాలి.
3: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
2: కనుక ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
3: When you offer such a powerful mind at the lotus feet, everything.
2: మన సమస్త కర్మలకును మూల కారణము మనసే.
3: ఫర్ ఆల్ యువర్ యాక్షన్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
2: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది.
3: When you offer your mind to the Lord, then everything will be offered to him.
2: ఇది భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది.
3: When you use your mind in thinking of the Lord, everything would be sacred.
2: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
3: There are three types of karma: karma, vikarma and akarma.
2: ఈ కర్మాది కర్మ కర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
3: హౌ ఆర్ దీస్ త్రీ థింగ్స్ కర్మ కర్మ అండ్ అకర్మ?
2: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
3: ఇన్ భద్రాచలం రామదాసు యూజ్ టు సే,
2: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా. రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
3: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ: కర్మ, వికర్మ అండ్ అకర్మ.
2: ఈ కర్మ కర్మ కర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
3: హౌ ఆర్ దీస్ త్రీ?

0: the entire world will become light, and it would be offered to able to give you the light and effulgence if you can do Rama Bhajana, taking the oil as the taking
1: saramainadi samuru.
0: The essence may be compared to the oil.
1: Satyamainadi otti.
0: The wick is truth.
1: ఈ రెండు చేరినప్పుడు వెలుగు వస్తుంది.
0: When you join these two together,
1: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు, చమురు రాదు, ఒత్తి రాదు.
0: When this light goes, disappears, neither the oil comes nor the wick comes.
1: అదే విధంగానే ఇక్కడ సారము ఆయనది ఒత్తి, చమురు సత్యమైనది ఒత్తి. ఈ రెండింటికి ఒక ప్రమిదం ఉండాలి కదా.
0: For this oil of the essence and for this wick, there should be some holder, isn't it?
1: అది మన దేహమే ప్రవేద.
0: This body may be compared to that container.
1: మన డిజైర్స్ ఇక్కడ ఆయిల్.
0: Our desires may be compared to oil.
1: మన యొక్క జ్ఞానమే ఒత్తి.
0: The wisdom may be compared to the wick.
1: ఈ యొక్క ఆనందం అనేటువంటిది దీనిలోని వెళ్తురు.
0: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
1: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్రు నారిపోతుంది.
0: ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ విక్ అండ్ ఇఫ్ యు లైట్ ఇట్, ఇట్ విల్
1: ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు.
0: ఇఫ్ యూ వాంట్ లైట్ ఆయిల్ ఇట్ సెల్ఫ్,
1: ఆయిల్ ఒత్తి రెండు చేర్చినటువంటి దాన్ని అంటిస్తే బాగా శాంతంగా వెలుగుతుంది.
0: వెన్ ది విక్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఆయిల్ వెన్ యూ లైట్ ఇట్ విల్ బి ఏబుల్ టు బర్న్.
1: ఇక్కడ కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది.
0: యాక్షన్ మే బి కంపేర్డ్ టు ఆయిల్.
1: ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి క్రమక్రమేణ ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి.
0: దిస్ విల్ బి అసోసియేటెడ్ విత్ మైండ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్.
1: ఇవి రెండూ చేరేటప్పటికీ అకర్మగా మారిపోతుంది.
0: వెన్ దీస్ టూ కమ్ టుగెదర్ ఇట్ బికమ్స్ అకర్మ.
1: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికీ ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
0: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్.
1: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
0: But these attributes, do they belong to effulgence or the wick?
1: ఇది కేవలము జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి గాని ప్రకాశానికి ఒకే గుణము.
0: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
1: ఈ జ్యోతి గాలి వస్తే అటు ఇటు ఆడుతుంది.
0: For this flame, it will flicker when there is a breeze.
1: నీళ్లు పడితే చిటపటం అని శబ్దం ఇస్తుంది.
0: When the water comes there, it gives sound.
1: పొగ వస్తుంది.
0: It gives smoke.
1: వేలు పెడితే కాలుస్తుంది.
0: If you put your finger, it burns.
1: కానీ జ్యోతికి మాత్రము అందరికీ వెలుతురు అందించడమే దానికి ఒక్క గుణం.
0: But this effulgence has only one attribute of giving light to all the people.
1: కనుక వెలుతురును మాత్రం అందరికీ సమానంగా ఇస్తుంది.
0: The light will be given equally to all the people.
1: అది నీకు ఆత్మ జ్యోతి.
0: That may be compared to ఆత్మ జ్యోతి.
1: అందరి ఎందుకు సమానంగానే ఉంటుండాలి.
0: It is equal in all the people.
1: అయితే ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు, పొగలు, ఈ విధమైనటువంటి ఆడటం, రాడటం, చెంచలత్వం ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి.
0: బట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ చేంజెస్, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి కమింగ్.
1: స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ.
0: ఏ స్టడీ లైట్ అండ్ ఫ్లేమ్ మే బి కంపేర్డ్ టు
1: ఆడేటువంటిది కర్మ. ఆడేటువంటిది
0: వెన్ ఇట్ మూవ్స్ అబౌట్ అండ్ ఫ్లికర్స్ ఇట్ మే బి వికర్మ.
1: ఈ వెళ్తురే అకర్మ.
0: The light may be compared to akarma.
1: Anaga deeniki etti idimenti idi ledu.
0: There is no
1: disalamu undadu.
0: There is no fruit thereof.
1: Akarma ante karma na acharinchukunda undatam kaadu.
0: Akarma does not mean not performing
1: karma. Karma acharinchi phalamunu korakunda andanni samattanga andincheetundi oka swabhavame idi nijamainatundi akarma.
0: While performing action, treating all the people alike and not expecting the fruit thereof is akarma.
1: కనుక అకర్మ అనగా కర్మ చేసేయకూడదు, కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
0: ఎ పర్సన్ హూ డస్ అకర్మ విల్ బి పర్ఫార్మింగ్ యాక్షన్ బట్ విల్ నాట్
1: బి ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది. కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
0: దిస్ హెస్ గాట్ ఎ స్పిరిచువల్ కనోటేషన్ అండ్ నాట్ ఇన్ అ వరల్డ్లీ సెన్స్.
1: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించడం కానీ విమర్శించడం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
0: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
1: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటుంది.
0: వన్స్ ఫీలింగ్ మే బి ఇన్ ఎ పర్టికులర్
1: ఏ కర్మల ఎందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
0: ఆల్ దీస్ యాక్షన్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: స్వర్గం తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ బియాండ్ హెవెన్.

0: ఈ అదే వేదమే చెప్పింది, క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి, తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: ద సేమ్ వేద హస్ డిక్లర్డ్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ బి బ్రాట్ డౌన్ టు
0: అర్త్. ఇది వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ బి గ్రోయింగ్.
0: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు.
1: ఎ పర్టికులర్ ఎమ్మెల్యే హస్ స్టూడ్ ఫర్
0: అందులో జయించాడు.
1: He has achieved victory in that.
0: ఒక 5 సంవత్సరాలు అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
1: He could go to the assembly for 5 years.
0: ఒక సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
1: As time lapses year after year.
0: 5వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇది ఇంటి దగ్గర కూర్చోవాలి, తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
1: At the end of 5 years he'll have to return home.
0: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చొని తిరిగి మరి క్షీణించిపోతానే మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
1: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end you'll have to come back.
0: మనం చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
1: As long as your merits last, you will be in heaven.
0: అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతాం.
1: Once that merits get exhausted, you will be falling down.
0: కనుకనే ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్నే కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
1: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
0: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు.
1: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to
0: come back. రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు, చేరేది ఎప్పుడు?
1: If your life is full of coming and going, when would you be able to reach the goal?
0: చిన్న కథ ఉంటుండేది, అది చెప్పి నేను ముగిస్తాను.
1: One story will be told by Swami and then he wants to bring the discourse to a close.
0: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
1: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
0: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
1: In the court, a decree was given that 6 months he must be put in the prison.
0: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
1: 6 months.
0: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
1: 6 months lapsed and the next day he was to go back.
0: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చట్టె బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోవని చెప్పాడు.
1: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow, you'll be free from your punishment and your term. You can make preparations to go out.
0: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పారు.
1: యు కలెక్ట్ ఆల్ యువర్ ఆర్టికల్స్ అండ్ బి రెడీ.
0: వాడు ఏమాత్రం కూడా జంకలేదు లేక ఆనందపడలేదు.
1: హీ వాజ్ నైదర్ హ్యాపీ నార్ అన్హ్యాపీ.
0: బాబు ఇక్కడే ఉండండి అన్నాడు.
1: He said, well, let me spend my time here.
0: నీ శిక్ష అయిపోయింది ఇంటికి పోమని చెప్తే నీ సామాన్ అంతా ఇక్కడ నీకు పెడతావు అన్నాడు.
1: The thief said, let the articles be here, and then the jailer said, why should you not take
0: this? Yendu chesi photo tisravatu tirigi repo unnadu mari vastani tirigi ee jail ke vastanu kabatti ikkade undani annadu.
1: Then the thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
0: Anaga tirigi bayatiki poyina kuda dongataru mananu తిరిగి చేస్తాను, తిరిగి జైలుకు వస్తాను, కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకు అన్నాడు.
1: వాట్ డస్ దిస్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ థీవ్ ఈస్ గోయింగ్ టు ఇండల్జ్ అగైన్ ఇన్ థీవింగ్ అండ్ స్టీలింగ్ అండ్ యుల్ బి గెటింగ్ పనిష్మెంట్ అండ్ యుల్ బి గెటింగ్ బ్యాక్ ద మనీ.
0: అంటే మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగి పోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాత్రమే ఉండిపోతుంది. కనుక ఈ స్వర్గమున కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
1: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్డ్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్. In this particular process of going up and coming down, this is no good. And Krishna said,
0: kaliku marpu chendinatvanti gnana tattvanni bodhichadu Krishnudu.
1: Therefore Krishna has taught a changeless
0: satya nityamainatvanti oka sthanamunu nirupinchadu Krishnudu.
1: Krishna has taught a place which is permanent and which is full of truth.
0: Divyamainatvanti bodhana chesadu Krishnudu.
1: Krishna has given sacred teaching.
2: That was the 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

ثابت ولله.